0: morality and controlled ideas. It is these things that bring to man his reputation. Whatever one acquires in his childhood, this is what remains with him. People who could convey such good things, such as the need for morality and for control, were taken as teachers in those days. Such good-hearted people who can convey these ideas were taken as teachers in those days.
1: వివిధ అంగములు చేరినటువంటి దానిని దేహమని పిలచడం భారతీయుల యొక్క అలవాటు.
0: ఇట్ ఈస్ ది కస్టమ్ ఆఫ్ ది సిటిజన్స్ ఆఫ్ భారత్ టు గ్రో డిఫరెంట్ కంపోనెంట్స్ విచ్ కాన్స్టిట్యూట్ ది బాడీ.
1: ఈ శరీరం నందు ఏ అంగమున ప్రాణశక్తి ఉత్కృష్టం నందదో అట్టి అంగము క్రమక్రమేణ నీరసమై నశించడానికి ప్రయత్నిస్తుంది.
0: ఇన్ దిస్ బాడీ సచ్ పర్టికులర్ ఆర్గన్ ఇన్ విచ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ లైఫ్ ది పవర్ ఆఫ్ లైఫ్ డస్ నాట్ టేక్ ఎ డిస్టింక్టివ్ ప్లేస్ సచ్ అన్ ఆర్గన్ గ్రాడ్యువలీ ఓవర్ టైమ్ బికమ్స్ వీకర్ అండ్ వీకర్ అండ్ అల్టిమేట్లీ గెట్స్ ఎక్స్టింగ్విష్డ్.
1: ఏ అంగమునందు ప్రాణశక్తి సమృద్ధిగా ఉందునో అట్టి అంగము ఇట్టి బలహీనతకు గురికాక క్షీణించక సుక్షేమంగా ఉంటుంటాది.
0: That organ in which the strength of life or the power of life will be strong and will be present, that will not be subject to this weakening, but it will become strong and it will remain safe and sound.
1: Kanuka pranamu angamulaku saramani kudunu cheppavachu.
0: One can in this context say that life is the essence of the organ.
1: Angamulaku saramainanduna deenini మన వేదాంతమునందు అంగిరసు అని కూడాను పిలుస్తూ వచ్చారు.
0: బికాస్ లైఫ్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఆర్గన్ ఇన్ అవర్ వేదాంత దిస్ హాస్ బీన్ కన్వేడ్ బై యూజింగ్ ది వర్డ్ అంగిరస.
1: అంగిరస అని ఒక పేరు, అంగిరస భూతుడు అని కూడాను మరొక పేరు.
0: వన్ నేమ్ ఈస్ అంగిరస, అనదర్ నేమ్ ఈస్ అంగిరస భూత.
1: ఇటువంటి అంగిరసుడు ఈ ప్రాణము స్వరూపమును ధరించి అంగములను సుక్షేమంగా కాపాడుతూ నామరూపకమైనటువంటి ఈ జగత్తునందు తమను కొంతవరకు నివసించడానికి తగినటువంటి ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నాడు.
0: దిస్ అంగిరస టేక్స్ ది షేప్ ఆఫ్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అండ్ హీ సేఫ్ గార్డ్స్ ఆల్ ది ఆర్గన్స్ అండ్ హీ ఎనేబుల్స్ వన్ టు లివ్ హ్యాపీలీ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ ది నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ వేరియస్ థింగ్స్.
1: ఇటువంటి అంగిరసుడు బృహస్పతికి తాను అంతర్భూతుడై ఉంటున్నాడు.
0: Such angirasa is latent in Brihaspati.
1: ఈ అంగిరసుని ప్రాణభూతుడు అని కూడాను ప్రాణ దేవుడు అని కూడాను పిలుస్తూ వచ్చారు.
0: This angirasa was also called pranabhuta or the god of life.
1: ఇటువంటి ప్రాణభూతునకు తదాత్మయైనటువంటి యొక్క బృహస్పతి తత్వాన్ని అనుసరించడం చేత అంగీరసత్వానికి కూడాను బృహస్పతి అనేటువంటి నామము సార్థకమవుతూ వచ్చింది.
0: బికాస్ దిస్ గాడ్ ఆఫ్ లైఫ్ హూ ఇస్ కాల్డ్ సినానిమస్ విత్ లైఫ్ హీ హాస్ బీన్ అసోసియేటెడ్ విత్ బృహస్పతి హూ ఇస్ ఎ కాన్స్టెంట్ కంపానియన్ ఆఫ్ దిస్ అంగిరస. సో
1: అంగిరసునకు ఇంకా భవిష్యత్తును అనుసరించేటువంటి యొక్క బృహస్పతి కూడాను ఎట్టి భేదములు కూడాను లేవని కూడాను నిరూపిస్తూ వచ్చింది శృతి.
0: Angirasa was also called Brihaspati and Shruti demonstrated that between Angirasa and Brihaspati there is no essential difference.
1: Brihati anaga vaakku ani peru.
0: The word Brihati signifies the voice.
1: Brihatiki pati ainatundi vaadu kanukane itaniki Brihaspati ani kudanu oka peru.
0: Because he is the master of voice, Brihati, he has been called Brihaspati.
1: ఇటువంటి బృహస్పతి యందు విశేష వాక్ స్వరూపమైనటువంటివే రుక్కులు అని పిలుస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ బృహస్పతి దట్ దోస్ వర్డ్స్ విచ్ హ్యావ్ ఎ స్పెషల్ సిగ్నిఫికెన్స్ హ్యావ్ బీన్ కాల్డ్ రుక్స్.
1: అంతే కాదు, ఏష ఉవై సామా అని కూడాను శృతి బోధిస్తూ వచ్చింది.
0: నాట్ ఓన్లీ దిస్ శృతి హ్యాస్ ఆల్సో టాట్ అస్ ఏష ఉవ సామా.
1: కనుక సామా అనగా రుక్కులకు పేరు.
0: Bama is a name which means, which connotes these stanzas, the rooks.
1: విశేష స్వరూపముల ఉట చేత వీటికి రుక్కులని కూడాను ఒక సార్థక నామం.
0: దే హ్యావ్ ఎ స్పెషల్ ఫార్మ్, దేర్ఫోర్ ది స్పెషల్ నేమ్ ఆఫ్ రుక్ హాస్ బీన్ గివెన్ టు దీస్ స్టాంజాస్.
1: ఈ రుక్కులు బృహితో చేరటం చేతనే కేవలము ఇది బృహచందస్సు అని కూడాను పేరు వచ్చినది.
0: బికాస్ దీస్ స్టాంజాస్ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ బృహు, దిస్ హెస్ ఆల్సో బీన్ కాల్డ్ ఛందస్ ఆర్ ప్రాసడీ ఆఫ్ ఎ పర్టికులర్ టైప్, దట్ ఈస్ బృహిత ఛందస్.
1: ఇలాంటి ఛందస్సునందు మన యొక్క శృతి మరొక రీతిగా కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్, ఇన్ దిస్ ఛందస్ ఆర్ ఇన్ దిస్ ప్రాసిడీ, ఇట్ హాస్ బీన్ గివెన్ ఎ డిఫరెంట్ నేమ్.
1: వాగ్వా అనుష్ఠ అన్నారు.
0: వాగ్వా అనుష్ఠ, దిస్ ఇస్ అ స్టేట్మెంట్ విచ్ హాస్ బీన్ మేడ్.
1: అనుష్ఠ ఛందస్సు అనేటువంటిది కూడాను ఈ యొక్క రుక్కులకు ఒక విధమైనటువంటి ప్రాణస్థాయిగా ఉంటుండాలి.
0: The particular meter, Anushta Chandas, is also a sort of life-giving meter for this rook.
1: ఈ అనుష్ట ఛందస్సు అనుష్టుహ అనేటువంటిది కేవలం రుక్కులకు ఒక విధమైనటువంటి యొక్క అంతర్భూతంగా నిలిచి ఉంటుండాలి.
0: This meter, which has the name of Anushto, this stands as a significant content of this rook.
1: ఇలాంటి సామ రుక్కు ఛందస్సు అనుష్టుడు అనేటువంటివంతా కూడాను బృహస్పతికిని బ్రహ్మణస్పతికిని ఒక సార్థక నామములు.
0: దీస్ నేమ్స్ సామ ఆర్ రుక్ ఆర్ ఛందస్ అనుష్ట, దీస్ నేమ్స్ ఆర్ సినానిమస్ అండ్ దే రిప్రజెంట్ బృహస్పతి.
1: సాచ అమాచ సామ అన్నాడు. సాచ అమాచ సామ.
0: సాచ అమాచ ఈజ్ ది డివిజన్ ఆఫ్ సామ.
1: ఇక్కడ సామము అనేటువంటి దాంట్లో మనం చక్కగా విచారించవలసినటువంటి విషయం ఉన్నది.
0: ఇన్ దిస్ వర్డ్ సామా దేర్ ఇస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు గో డీప్లీ అండ్ అండర్స్టాండ్.
1: సా అనగా ఇక్కడ కూడాను వాకుకే పేరు.
0: సా హియర్ ఆల్సో సిగ్నిఫైస్ వాయిస్.
1: అమా అనగా ప్రాణములకు పేరు.
0: అమా సిగ్నిఫైస్ లైఫ్.
1: వాక్ ప్రాణ సంమితమైనటువంటి యొక్క శబ్దము ఈ సామ యొక్క సార్థక నామం.
0: ది కాంబినేషన్ ఆఫ్ వాయిస్ అండ్ లైఫ్ is the significance of this word sama.
1: ఇటువంటి వాక్ ప్రాణ సన్నిహితమైనటువంటి యొక్క బృహును కేవలము బృహితిగా మార్చుకొని తాను బ్రహ్మణత్వంగా మారుకొని అనుష్ఠుడిగా చేసుకుని సామరూపము లోపల ప్రకాశిస్తూ వచ్చాడు జగత్తునందు.
0: The Brahman, in this form of combination of sound and life, have appeared in the world as Sama. It is in this context that we have to recognize that voice and life have together combined as Brihaspati and have manifested themselves in this world as Brahman.
1: Namarupa prapanchamunaku kevalamu oka vidhamainatundi purushatvanga teesukotam chetane prana sabhutamainatundi yokka roopamulo dinini anubhavistu vacharu.
0: Because people have taken this world, which is full of name and form, they have taken it as the essence of life. So they have been enjoying and understanding this Brahman in this aspect as a Purusha Rupa.
1: Inka Brihaspati, Brahmanamu, Brahmanaspati, Sama, ee moodu kudanu namarupamlo dharinchinatundi prakritiga gocharistu vachindi.
0: Thus, in this world, Brihaspati, Brahman, Brahmanam, and Sama have all appeared as if they are having the form of a Purusha.
1: Pranapatiki namamu rupamu ee rendintini kalipinchinatvante ee yokka pranapati ainatvanti angirasudu ee bruhati.
0: Angirasa and bruhati have given a name and form to this pranapati.
1: Nama rupamulu avinabhava sambandhamulu.
0: Form and name have a connection which is an inseparable one.
1: ఇవి రెండింటిని వేరు చేయడానికి సాధ్యం కానటువంటిది.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు సెపరేట్ ఫార్మ్ ఫ్రమ్ నేమ్.
1: మనం ఈ వైపును చూపించినప్పుడు, ఈ స్థానమును చూపించినప్పుడు కన్ను అని మనం చెప్తున్నాం. కన్ను అనేటువంటి పదము ఈ ప్రదేశమునకు మాత్రమే చూపిస్తూ వచ్చింది. కనుక ఈ రూపమైనటువంటి యొక్క కన్ను అనే చెప్పగలిగినటువంటి పదము రెండు కూడాను అవినాభావ సంబంధములే.
0: When we point our finger in this direction, we point at the eye. When we point at the eye, the word eye and the organ eye, these two, the eye and also what it is pointing out, that is the name I and the form of the I are two things which cannot be separated from each other.
1: కనుక రూపనామములు కనిపించినటువంటి ఈ అంగిరసనకు ఈ బృహతికి రెండింటికి సన్నిహిత సంబంధం ఉండటం చేత అంతర్భావ సంబంధమును పురస్కరించుకుని అంగిరసుడే బృహస్పతి, బృహస్పతియే అంగిరసుడిని కూడాను దీనికి సమన్వయం చేసింది.
0: అంగిరస అండ్ బృహస్పతి ఆర్ ది పర్సన్స్ హూ హ్యావ్ క్రియేటెడ్ దిస్ నేమ్ అండ్ ఫామ్. సిన్స్ ది కనెక్షన్ బిట్వీన్ నేమ్ అండ్ ఫామ్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ ఇన్సెపరబుల్, సో ఆల్సో ది కనెక్షన్ బిట్వీన్ అంగిరస అండ్ బృహస్పతి షుడ్ బి రిగార్డెడ్ అస్ ఇన్సెపరబుల్. ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ సినానిమస్ విత్ ఈచ్ అదర్.
1: కనుక బ్రహ్మత్వం అనేటువంటిది కేవలం ఒక్క రూపనామమును మాత్రమే ధరించక సర్వ రూపనామములకు కూడాను సాక్షిభూతమైనటువంటి యొక్క రూపములు ధరించి నామములు వహించి ఈ జగత్తును పాలిస్తూ వస్తుండాలి.
0: సో ది ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మన్ డస్ నాట్ take only one name and one form. It takes all the names and all the forms that we see in this world. It therefore it has full control over the entire world consisting of different names and many different forms.
1: జగత్ యొక్క వ్యవహారం అంతయి కూడాను ఈ శబ్ద రూపములు యందు మాత్రమే ఇమిడి ఉంటున్నది.
0: All the business of this material world is contained in this sound and form.
1: సూక్ష్మ రూపమైనటువంటి క్రిమికీటకాదులు ఎందుకని ఇంకా అగోచరమైనటువంటి యొక్క క్రిమికీటకాదులు ఎందుకని స్థూలమైనటువంటి యొక్క గజ స్వరూపాదులు ఎందుకని ఒకటి ఏమిటి సర్వత్రా కూడాను జగత్ అంతయి కూడాను ఈ సామ అనేటువంటి రూపనామములతో ప్రాణములతో చేరి ఉంటున్నటువంటి.
0: Whether it is in the small tiny jivas, the insects that we see, or in the huge bodies, the things like elephants, whatever the content may be, everything is contained in this name and form.
1: Anninti yandu samudainatunti vaadu kanaka ee vaak pranamulu ataniki samudu ani kudanu maroka peru kudanu pettaru.
0: Because this sound, the name and life, these are common and they have the same aspect to all these material things in this world, so he has also been called by another name, sama, which simply means equality.
1: Sarva pranulu yandu kudanu సమత్వమైనటువంటి యొక్క పరివర్తన ఉంటుండటం చేత ఇటువంటి పరివర్తనను పురస్కరించుకొని పరిణామమును పురస్కరించుకొని ఇక్కడ సముడు అనేటువంటిది వేదము యొక్క సంబంధకాన్ని పురస్కరించుకొని బ్రహ్మకు సముడని కూడాను మరొక పేరు.
0: బై గివింగ్ అటెన్షన్ టు దిస్ ఈక్వల్ మైండెడ్నెస్ ది ఫ్యాక్ట్ దట్ హీ హాస్ ది సేమ్ యాటిట్యూడ్ టు ఆల్ లివింగ్ థింగ్స్ ది ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మన్ హాస్ ఆల్సో బీన్ గివెన్ ఏ నేమ్ విచ్ కనోట్స్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్ ఈక్వల్ యాటిట్యూడ్ టు ఎవ్రీ లివింగ్ థింగ్ అండ్ దట్ ఈస్ సమ.
1: కనుక బ్రహ్మత్వం అనగా కేవలం ఒక స్వరూప స్వభావాన్ని మాత్రమే మనం గుర్తింపు చేయనటువంటిది కాకుండా సర్వ క్రిమికీటకాదులు ఎందుకు కూడాను పశుపక్ష మృగాదులు ఎందుకు కూడాను సర్వ జీవరాశులు ఎందుకు కూడాను తాను అంతర్భూతుడు కావటం చేతనే ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యమిదం సర్వం వాసుదేవ సర్వమిదం అన్నారు.
0: బికాస్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మన్ డస్ నాట్ కంటెంట్ ఇట్సెల్ఫ్ ఇస్ నాట్ కన్ఫైన్డ్ టు డిస్క్రైబింగ్ ఓన్లీ ది నేమ్ అండ్ ఫార్మ్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ కంటెంట్ ఇన్ ఆల్ ది లివింగ్ థింగ్స్ ఇన్ స్మాల్ ఇన్సెక్ట్స్ అప్ టు బర్డ్స్ అనిమల్స్ అండ్ వెరీ బిగ్ థింగ్స్ ఇన్ ఎవ్రీథింగ్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మన్ ఈస్ ప్రెసెంట్. Therefore, they have said that the aspect of Ishvara is present in all the living things. And in fact, the aspect of Ishvara covers and envelops the whole entire living world.
1: Tejas sampannudainatuvanti, Tejas swaroopudainatuvanti, Suryuni nundi, ye vidhamga kiranamulu tamantaka taamu uddhavistu vastunnavo, ade vidhamgane Bhagavantuni yandu nunchi, Veda vaakkulanetuvantidi, aa kiranamula vale uddhavistu vachayi.
0: Just as from the shining sun, from the effulgent sun, who is the source of energy, come the rays of light. So also from God, who is the source of energy, come the rays. The various sentences that have been uttered in the Vedas come as if they are rays from God.
1: Kiranamulaku Suryuniki etti sannihita sambandhamu, etti avinabhava sambandhamu, Vedamulaku Bhagavantuniki kudanu atti avinabhava sambandham.
0: The kind of relationship that exists between the sun and the rays that emanate from the sun, the kind of inseparable relationship that exists, also exists between God and between the Vedas that have emanated from him.
1: Itti pavitramainatundi vedarthamulanu vidyarthulu ee naadu gurtinchatam cheta mana bhavi bharatoddharukulaga meeru maarinappudu tirigi mana vedoddharana anetundi punaruddharinchinatundi vaaru avutaru.
0: If today students understand such sacred meaning of Vedas, when you grow older and when you turn yourselves into responsible citizens who will be responsible for the future prosperity of the country, then you will be such that you understand the sacred meaning of Vedas.
1: భగవంతుని యొక్క తత్వము అతీంద్రియమైనటువంటిదని కూడాను మన పెద్దలు ప్రబోధిస్తూ వచ్చారు.
0: The aspect of God is something which cannot be understood by sensory organs. It is above your organs and sense perception.
1: అతీంద్రియమైనటువంటి యొక్క బ్రహ్మతత్వాన్ని మనం అనుభవించడానికి మనము అతీంద్రియ స్థితి అందు ఉండాలి కదా. కానీ ఇంద్రియ స్థితి అందు ఉంటుండి అతీంద్రియ స్థితి అయినటువంటి బ్రహ్మత్వాన్ని ఏ రీతిగా మనం పొందగలం?
0: To be able to experience the aspect of Brahman which is above the sensory and perception organs, you should also rise above the state of your own organs. How can you understand something, the aspect of Brahman, which is above your sense perception by remaining in the very realm of sense perception?
1: సామతత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడు రూప నామములకు స్వాధీనమైనటువంటిదే బ్రహ్మత్వం అనేటువంటిది కూడా మనకు అర్థమవుతూ వస్తుండాలి.
0: When we can understand this aspect of Sama, the equal-mindedness, then you will understand that this equal-mindedness is something which extends to all forms and all names.
1: Sarvam brahmamayam jagattu ani kudanu cheppatamlo sarthakam unnadi.
0: There is significance in saying sarvam brahmamayam jagat. That is, the entire world is covered and is full of Brahman. There is meaning and significance in that statement.
1: Kani Shankaral varu andinchinatvanti yokka vakyamunu puraskarinchukunnappudu brahma satyam jagat mithya annadu.
0: But when we recall what Shankara had said, Shankara had said that Brahma Satyam Jagat Mithya, that is, Brahman is truth, whereas Jagat is Mithya.
1: Kani Brahma leni Jagattu undataniki veelu kadu kada.
0: But the world without Brahman cannot exist.
1: Idi oka vastramu.
0: This is a piece of cloth.
1: Daram leka idi vastramainada.
0: Without the threads in it, has this become a piece of cloth?
1: ఇది స్టెయిన్లెస్ స్టీల్. ఈ స్టెయిన్లెస్ స్టీల్ లేకుండా ఇది స్పీకర్ గా మారడానికి వీలవుతుందా?
0: దిస్ ఇస్ మేడ్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్. కెన్ దిస్ బి క్రియేటెడ్ యాజ్ అ స్పీకర్ విదౌట్ యూజింగ్ స్టెయిన్లెస్ స్టీల్?
1: ఒక గోల్డ్ రింగ్ ఉంటుంది, కానీ గోల్డ్ లేకుండా రింగ్ కావడానికి వీలవుతుందా?
0: ఇఫ్ యూ లుక్ ఎట్ ఎ గోల్డ్ రింగ్ అండ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ కెన్ దట్ గోల్డ్ రింగ్ బి ప్రిపేర్డ్ విదౌట్ యూజింగ్ ది బేసిక్ మెటీరియల్ గోల్డ్?
1: మనం ఒక పాట్ తీసుకున్నాము, అది మట్టి కాకుండా పాట్ అయిందా?
0: వి టేక్ ఎ పాట్. Can that pot be made without using the mud?
1: Kanuka daram leni vastramu, matti leni kunda, bangaru leni naga, brahma leni prakruti jagattu anetundi cheppadaniki veelu kadu.
0: Therefore, a cloth without the thread, a pot without the mud, an ornament without the gold, the world without the Brahman cannot exist.
1: Kanuka ee jagattu anetundi brahmamayamainatundide kani brahmaku vereinatundide kadu.
0: This world is full of Brahman. It is Brahman. It is not something which is distinct and separate from Brahman.
1: Vishwam antai kudanu tana yokka swarupanga mari untundali.
0: The whole universe is simply a transformed form of Brahman himself.
1: Deenine okanoka bhaktudu

0: విశ్వమంతా ప్రాణ విపుల మందిరమైన వీధి వాకిలి ఎక్కడ?
1: One devotee sang, when the entire universe is the Lord's mansion, where are we to search for the main entrance to this universe, which is the Lord's mansion?
0: వీధి అనేటువంటిది ఒకటి ఉంటే కదా వీధి వాకిలి మనకు అవసరం.
1: If there is a main street or a main entrance, then we can think of an entrance to the mansion.
0: విశ్వమంతా తానే ఆరూపకంగా ధరించినప్పుడు ఇంకా వీధి ఎక్కడ ఉంది, వీధి వాకిలి ఎక్కడ ఉంది?
1: When the whole universe is his own appearance, where is the street in the universe and where is the main entrance in the universe?

0: తీర్. గంగా జమున అంటే ఒక ప్రయా దగ్గర కాదు, గంగా జమున తీర్ చెల్లో రేమున్. ఈడా పింగళ ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసముల యొక్క స్థానము, చేరేటువంటి యొక్క ప్రదేశము భూమధ్య స్థానము. అక్కడికి వెళ్లి కూర్చో మనసా, నీవు ఇంకొక ప్రదేశమునకు వెళ్లొద్దు అని కూడాను ప్రబోధించింది మీర.
1: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ మీర వాస్ సింగింగ్ మూవ్ ఆన్ మై మైండ్ డూ నాట్ గో ఎల్స్వేర్ బట్ గో టు గంగా అండ్ యమున. Ganga and Yamuna in this song are not to be taken as the places which are near Prayag, but Ganga and Yamuna here represent the two nadis, Ida and Pingala, through which you take in the breath and give out the breath. The central portion of your forehead where these two breaths meet, this is the place where Ganga and Yamuna are there, and Meera wanted her mind to move on.
0: Akkadike niyu enduku velli kurchovali, maroka pradeshaniki enduku vellakoodadu ante Ganga.

0: ఈ గంగా యమున శీతలము అనగా ప్రశాంతంగా ఉంటుంటాదట, నిర్మలము అనగా పరిశుద్ధంగా ఉంటుంటాదట. నిర్మల ప్రశాంతి ప్రదేశము భూమధ్య స్థానము. ఈ యమున గంగా ఈ రెండింటి యొక్క ప్రవాహమైనటువంటి భూమధ్య స్థానము ప్రశాంతి నిర్మలమైనటువంటి ప్రదేశము కనుక ఈ భూమధ్య స్థానం నందు నీవు వెళ్లి కూర్చో మనసా అని ఆ మనసును ప్రబోధించింది.
1: We ask ourselves, why should the mind go to Ganga and Yamuna? She explained that the center of the forehead where Ida and Pingala meet is the place which is clear, which is cold and quiet. Let the mind go to a place which is clear, cold and quiet.
0: దీని యొక్క అంతరార్థాన్ని మనం చక్కగా విచారణ చేసినప్పుడు నిర్మలమైనటువంటి ప్రదేశము ప్రశాంతమైనటువంటి ప్రదేశములో బ్రహ్మత్వం అనేటువంటిది మనకు లభ్యమవుతుందని కూడాను ఇందులో అంతరార్థం తెలుస్తూ ఉంటుండాలి.
1: When we try and understand the inner meaning of what has just been said, then we understand, we come to the conclusion that one can experience the aspect of Brahman only in a place which is clean and which is quiet.
0: అది ఎక్కడ ఉన్నది? ఈ ప్రపంచంలో ఎక్కడైనా కూడా వాటి నిశ్శబ్దమైనటువంటి ప్రదేశము ప్రశాంతమైనటువంటి ప్రదేశము ఉన్నదా అని మనం విచారణ చేసినప్పుడు ప్రపంచం నందు అట్టి ప్రశాంతమైనటువంటి నిర్మలమైనటువంటి ప్రదేశం ఎక్కడా లేదు, తన యందు మాత్రమే ఉంటుండాలి.
1: When cold and quiet.
0: దీని యొక్క అంతరార్థాన్ని మనం చక్కగా విచారణ చేసినప్పుడు నిర్మలమైనటువంటి ప్రదేశము ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో బ్రహ్మత్వం అనేటువంటిది మనకు లభ్యమవుతుందని కూడాను ఇందులో అంతరార్థం.

0: తనయందు మాత్రమే ఉంటుండాలి.
1: When we make the inquiry whether in this world is there a place which is really clean, peaceful and quiet, we will understand that in this world there is no place external to yourself which is quiet and peaceful. Such a quiet and peaceful is present in one's own internal self.
0: అనాది కాలము నుండి కూడాను మహర్షులు ఇట్టి పవిత్రమైనటువంటి పరబ్రహ్మమును వెతుకుతూ ఇట్టి పరబ్రహ్మము ఎచ్చోట కలడని కూడాను వారు చింతించుతూ కట్టకడప్పటికి సర్వ ప్రయత్నములు కూడాను విసర్జించి తమ దృష్టిని అంతర్ముఖం గావించుకోవటం చేత అందులో ఆ పరబ్రహ్మం అనేటువంటి దాన్ని అనుభవించడానికి వాళ్ళు కొంత ప్రయత్నం చేసి ప్రపంచానికి వ్యాప్తి గావించారు.
1: From time immemorial, from ancient times, our people have been in search of this sacred Brahman. They have been looking at various places where they can experience this sacred Brahman. Finally, they came to the conclusion there is no external place where they can enjoy this. They turned their vision inwards. They came to the conclusion that one should look within himself. And finally, they turned their vision inwards themselves in order to experience the sacred Brahman.
0: అటువంటి సర్వజ్ఞుడు సర్వమయుడైనటువంటి యొక్క సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ తమ హృది స్థానంలో ఉంటుండి కూడాను మనము ఎక్కడో దూర ప్రదేశములకు వెళ్లి భగవంతుని దర్శించుకోవాలని ప్రయత్నం చేసుకోవటం ఇది నిజముగా వెర్రితనమే.
1: దిస్ ఈస్ సంథింగ్ అన్అండర్స్టాండబుల్ అండ్ క్వైట్ ఫూలిష్ టు రియలైజ్ దట్ సచ్ సేక్రెడ్ బ్రహ్మన్ ఈస్ ఆల్ నోన్ ఆల్ నోయింగ్ ఈస్ ఆమ్నిప్రెసెంట్ అండ్ టు సెర్చ్ ఫర్ హిమ్ ఎక్స్టర్నల్లీ ఎల్స్వేర్ అండ్ నాట్ లుక్ ఫర్ హిమ్ విదిన్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఈస్ సంథింగ్ క్వైట్ ఫూలిష్.
0: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షమే ఉండా పెరటి పుష్పములకై ప్రీతి ఏలా.
1: When you have the Kalpavruksha, the tree that gives you whatever fruit which you want, what is the need for you to go and search for ordinary fruits?
0: Adigina palichu kamadhenuve unda dhanamichi aavunu konaganeela.
1: When you have the kamadhenu, which is the sacred cow, which gives you whatever milk which you ask for, why do you go and pay money and purchase a cow?
0: మిండెడు కాంతితో మేలు పర్వతముండా వెండి బంగారు కై వెతకనేల.
1: When you have the mountain of gold with you shining, why is it you go and search for silver and gold elsewhere?
0: మన ఇంటిలో పంచపచ్చ పరమాన్నములు ఉండినప్పటికీ వాటిని విసర్జించి ప్రక్కింటిలో పాచిపోయిన పప్పు కోసం ప్రాకులాడేటువంటి వారిగా మనం ఈనాడు తయారైపోయాం.
1: While having all the sweets that you want in our own house, today we have turned out to be people who go to the neighbor's house and look for some stagnant and stale food.
0: కనుకనే బ్రహ్మ తత్వం అనేటువంటిది ఏదో బయట ప్రదేశంలో ఉన్నదని వాటి నిమిత్తమై వెతకి కాలమును వ్యర్థం చేసి కాయమును గాని కర్మను కాని అపవిత్రం చేయడానికి పూనుకోనక్కరలేదు.
1: You should not therefore undertake either to waste your time or waste your effort and spend the time unnecessarily to look and experience the aspect of Brahman somewhere outside yourself.
0: Kalame Brahma.
1: Time is Brahman.
0: Kanuka atti kalamunu manam apavitram cheyatam cheta Brahma nimittamai Brahmane apavitram gaavistunnam manam.
1: If you make such time useless and waste it and make it unsacred, that means for the sake of Brahman, you are wasting Brahman himself.
0: కనుకని ఈనాడు మనం కావించవలసినటువంటి యొక్క ప్రయత్నము అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకొని బ్రహ్మత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క పరశక్తిగా మనం భావించుకోవటం ప్రధానమైనటువంటి లక్ష్యం.
1: What we should do today is therefore to make an attempt to develop your inner vision and thereby understand that the aspect of Brahman is something which is divine strength which is present everywhere.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము రెండు అనేక పర్యాయములు కూడాను నేను చెప్పాను.
1: I will give you a small example now. I have mentioned this example earlier many times.
0: సర్వం విష్ణుమయం జగత్ అని ఒకటి బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అనేటువంటి రెండు పదములు ఎందు కూడాను ఇవి రెండు కూడాను మహావాక్యములు. అనేక మంది పెద్దలంతా కూడా దీని అనేక రకములుగా కూడా వ్యాఖ్యానం చేసినటువంటి యొక్క వాక్యములు.
1: దేర్ ఆర్ టూ ఆఫ్ దీస్ ఇంపార్టెంట్ సెంటెన్సెస్. సర్వం విష్ణుమయం జగత్, దట్ మీన్స్ ది ఎంటైర్ వరల్డ్, ఆల్ ది వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ విష్ణు. ది సెకండ్ వన్ ఈస్ బ్రహ్మ సత్యం జగత్ మిథ్యం, దట్ ఈస్ బ్రహ్మన్ ఈస్ ది ట్రూత్, వేర్ ఎస్ ది వరల్డ్ ఈస్ ఓన్లీ ఏ మిథ్య.
0: అయితే ఇవి రెండు కూడాను వేదము యొక్క మహావాక్యమే అయినప్పటికీ అది సత్యమా ఇది సత్యమా అనేటువంటి ఒక సందేహము ప్రతి ఒక్కరికి రాక తప్పదు.
1: వైల్ వీ స్టేట్ దట్ దీస్ టూ ఆర్ ది గ్రేట్ సెంటెన్సెస్ అవుట్ ఆఫ్ ది వేద, వన్ క్యాన్ రీజనబ్లీ గెట్ ఎ డౌట్ విచ్ ఆఫ్ దెమ్ ఈస్ ది ట్రూత్ అండ్ విచ్ ఈస్ నాట్ ది ట్రూత్.

0: దీనికి నిత్యానుభవంలో మీకు చక్కగా హృదయానికి హత్తుకుని పోయేటువంటి అనుభవాలు కూడా ఒకటి అందిస్తున్నాను.
1: ఐ విల్ నౌ ఇల్లస్ట్రేట్ టు యూ ఎన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ది డైలీ లైఫ్ అండ్ డైలీ ఎక్స్పీరియన్స్.
0: ఇందులో 99% కూడాను పిల్లలంతా కూడాను సినిమాలకు పోయేటువంటి వారుగా ఉంటుంటారు.
1: 99% ఆఫ్ ది బాయ్స్ అండ్ గర్ల్స్ హూ హావ్ అసెంబ్లెడ్ హియర్ ఆర్ సచ్ హూ ఆర్ అకస్టమ్డ్ టు సీ పిక్చర్స్.
0: సినిమాకు మీరు వెళ్ళినప్పుడు మీరు ఒక తెర వైపున మీరు తిరిగి కూర్చుంటారు.
1: When you go to a cinema, you sit facing a screen.
0: కానీ అక్కడ తెర మీకు కనిపిస్తుండాలి. ఎంతసేపు అయినా కూడా మీరు ఆ తెరను చూడటానికి ఇష్టపడరు.
1: When you are looking at the screen, you do not like to go on looking at a blank screen like that.
0: కొంతసేపు అయ్యేటప్పటికి కొన్ని బొమ్మలు వచ్చేటప్పటికి చాలా స్టడీగా కూర్చుంటారు.
1: After some time of impatience, as soon as some pictures appear on the screen, then you become steady.
0: కాని ఆ వచ్చిన బొమ్మలే కొంతసేపు ఉండేటప్పటికి మీకు తల పట్టగట్టిపోతుంది. కొత్త బొమ్మలు రావాలని మరి ఆశిస్తుంటారు.
1: When you find these pictures coming on the screen, and if the same picture is stationary there, you feel disgusted. You want to see more and more and new pictures coming on.
0: కనుక వచ్చిన యొక్క బొమ్మలు పోతుంటాయి, పోయిన బొమ్మలు మరి వస్తుంటాయి.
1: Some of the pictures that come on the screen, they move away, they go away, and other pictures come to the screen.
0: వచ్చిన బొమ్మలు స్థిరంగా ఉండటం లేదు, పోయినవి తిరిగి మరి రాకుండా ఉండటం లేదు.
1: Those which have come first on the screen, they are not going to be stationary. And those which have moved away from the screen, it's not as if they do not come back again.
0: వచ్చినవి సత్యము అని మనం భ్రమిస్తున్నట్టే అవి తిరిగి మరుగైపోతున్నాయి, పోయినవి అని మనం భ్రమిస్తుంటే తిరిగి వస్తున్నవి.
1: Even while we feel that what has come there are true pictures and will be stationary, they are disappearing. And even as you feel that they are disappearing and they are not stationary, they are coming back again.
0: కనుక రావటము సత్యమని భ్రమిస్తాము, కానీ పోవటము సత్యమని భ్రమిస్తున్నాము. ఈ రెండింటి ఎందుకును రావటం పోవటం, రావటం పోకుండా అనేటువంటిది, సత్యము అసత్యము ఈ రెండింటికి సదసత్తు అనేటువంటిది వేదాంత భాషలో పెట్టారు.
1: వైల్ వీ హ్యావ్ ది ఇల్యూషన్ that the coming in of the pictures and the going out of the pictures, they are the truth, but the pictures themselves are not stationary. Here is a mixture of truth and untruth. This has got a particular word in Vedantic parlance that is called sat asat.
0: దీనిని మిథ్యము అని కూడాను పిలుస్తూ వచ్చారు.
1: This sat asat or true untruth has been called by a special word mithya.
0: కనుకనే ఈ కనిపించేటువంటి యొక్క బొమ్మలంతా కూడాను రావటం పోవటం, రావటం పోవటం వల్ల ఇది మిథ్యము అని మనం తెలుస్తూ వచ్చింది.
1: దిస్ యాక్ట్ బై విచ్ ది ఫిగర్స్ దట్ యు సీ, ది పిక్చర్స్ దట్ యు సీ కమ్ అండ్ గో, అగైన్ కమ్ అండ్ గో, దిస్ ఆస్పెక్ట్ హాస్ బీన్ కాల్డ్ మిథ్య.
0: కనుక ఈ మిథ్యమైనటువంటి యొక్క బొమ్మలు దేనిపైన మనం ఆధారపడి ఉంటుండాయవి?
1: ఆన్ వాట్ డూ దీస్ పిక్చర్స్ విచ్ ఆర్ మిథ్య డిపెండ్?
0: తెరపైన ఆధారపడి ఉంటున్నాయి.
1: దే డిపెండ్ ఆన్ ది స్క్రీన్.
0: తెర పోవటం లేదు, రావటం లేదు, కనుక తెర సత్యము, బొమ్మలు మిథ్యము.
1: ది స్క్రీన్ ఈజ్ నైదర్ గోయింగ్ నార్ కమింగ్. వాట్ రిమైన్స్ దేర్ పర్మనెంట్లీ ఈజ్ ది స్క్రీన్. ది స్క్రీన్ ఈజ్ ట్రూత్. ది పిక్చర్స్ ఆర్ నాట్ ట్రూ, దే ఆర్ అన్ట్రూ, దే ఆర్ ఇల్యూసరీ.
0: కనుక సత్యమైనటువంటి యొక్క స్క్రీన్ బ్రహ్మ, మిథ్యమైనటువంటి యొక్క బొమ్మలు ఒక విధమైనటువంటి సదసత్తులు.
1: Therefore, in this analogy, the permanent screen which remains there, which we call truth, is Brahman. Whereas these pictures which come and go and which are not stationary like the screen, they are mithya.
0: దీనిని పురస్కరించుకుని బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య, బొమ్మలు మిథ్యము, స్క్రీన్ సత్యము అని ఇది ఒక సత్యమైనటువంటి వాక్కుగానే ఉంటుండాలి.
1: It is in this context, just as we have said that the screen is the truth, but the pictures which come and go are untruth, are mithya, it has been said that Brahma Satyam, Brahma is the truth, whereas Jagat Mithya, Jagat, the world that you see, all the pictures that come into this world and go out of this world, they are mithya.
0: Inka rendava padamunu manam aadharam chesukunnappudu sarvam brahmamayam jagat.
1: When we take the second important sentence, it says sarvam brahmamayam jagat.
0: Aithe ఈ యొక్క బొమ్మలు అనేటువంటి యొక్క జగత్ అనేటువంటి బొమ్మలు వచ్చినప్పుడు ఈ సత్యం అనేటువంటి స్క్రీన్ ఎక్కడ ఉంటుండాలి?
1: బట్ వీ ఆస్క్ అవర్ సెల్స్, వెన్ దీస్ ఇల్యూజరీ ఫిగర్స్ కమ్, ది పిక్చర్స్ కమ్ ఆన్ ది స్క్రీన్, వేర్ ఈస్ దిస్ ట్రూత్, వేర్ ఈస్ దిస్ బ్రహ్మన్ ఆర్ ది ట్రూత్, దట్ ఈస్ ది స్క్రీన్ ఆన్ విచ్ దీస్ పిక్చర్స్ కమ్.
0: మిథ్యమైనటువంటి బొమ్మలు వచ్చినప్పుడు సత్యమైనటువంటి స్క్రీన్ బొమ్మలతో చేరి ఉంటుండాలి.
1: వెన్ దీస్ mithya figures, pictures come, then the screen is not seen distinctly. The screen is mixed up inextricably with the pictures.
0: Kanuka satyamainatvanti yokka screenu mithyamaina bommallo leenamai untundali.
1: The true screen is mixed up with the untrue pictures.
0: కనుక జగత్ అనేటువంటి బొమ్మల లోపల బ్రహ్మ అనేటువంటి స్త్రీను లీనమై ఉంటుండాలి కనుకనే సర్వం బ్రహ్మమయం జగత్తు అన్నారు. అది కూడా నువ్వు రైటే.
1: దస్ హియర్ ఇన్ దిస్ మిథ్య ఇన్ ది జగత్ ఇన్ ది వరల్డ్ దట్ యు సీ దిస్ బ్రహ్మన్ ఈస్ మిక్స్డ్ అప్ ఇట్ ఈస్ మిక్స్డ్ అప్ ఇన్ఎక్స్ట్రికబ్లీ అండ్ దేర్ ఫోర్ వీ సే దట్ సర్వం బ్రహ్మమయం జగత్.
0: ఆ బ్రహ్మ అనేటువంటి స్క్రీన్ లేకపోతే ఈ జగత్ అనేటువంటి బొమ్మలే కనిపించవు.
1: Therefore, if this screen, Brahma, which is the truth, is not there, then we will not be able to, we have no basis on which to see this Jagat.
0: అదే విధముగానే జగత్ అనేటువంటి స్క్రీన్ లో మనం వచ్చి పోయేటువంటి బొమ్మల వలె ఉంటున్నాము. ఈ బొమ్మలందు లోపల కూడాను ఈ యొక్క జగత్ అనేటువంటి యొక్క దీని లోపల బ్రహ్మం అనేటువంటి సత్యము లీనమై ఉంటుండాలి.
1: Therefore, in this world, on the screen of Brahman, which is the truth, we are like pictures who are mithya, who come and go, and that is not the truth.
0: దీనిని పురస్కరించుకునియే శంకరుల వారు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేసేనం ఇహ సంసారే బహు దుఃఖారే. పునరపి జననం పునరపి మరణం జననం మరణం జననం మరణం రావటం పోవటం రావటం పోవటం ఇది కేవలము మనం రావటం పోవటం లోపలనే మన యొక్క కాలముని వ్యర్థం చేస్తున్నాం. కానీ వచ్చిన వారం పోకుండా పోయిన వారం రాకుండా ఉండేటువంటి యొక్క స్థిరస్థితికి మనం ప్రయత్నం చేయాలి.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ శంకర డిస్క్రైబ్డ్ అవర్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్ అండ్ గోయింగ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ బై సేయింగ్ వీఆర్ బోర్న్ అగైన్ వీ డై అగైన్ వీఆర్ రీబోర్న్ వీ డై అగైన్ అండ్ ఇఫ్ వీఆర్ సింప్లీ గోయింగ్ టు స్పెండ్ ఆల్ అవర్ టైమ్ ఇన్ బీయింగ్ రీబోర్న్ అండ్ ఇన్ గోయింగ్ అవుట్ వాట్ ఈస్ ఇట్ దట్ వీఆర్ అచీవింగ్. We must try and make an attempt to see that once we come here, we do not go. Or once we go, we do not come back again. This is the attempt which we have to make.
0: Vidyarthi, vidyarthi, illara. Ee jagat aneetvanti danta kudanu. Mana sarvaanubhavamu kudanu. Oka newspaper vantivi.
1: Boys and girls, this world can be described by saying that all our experiences in this world are like a newspaper.
0: Newspaper. ఈనాడు వచ్చినటువంటి న్యూస్ పేపర్ ను మనం చక్కగా మొదల నుంచి కొన వరకు చదివేసేసాం.
1: When we get the newspaper today, we read it from the beginning to the end.
0: కానీ ఇది పూర్తి చదివిన తర్వాత ఇది న్యూస్ పేపర్ అవుతుందా? కాదు కాదు, వేస్ట్ పేపర్.
1: Once you have read the newspaper from the beginning to the end, it no longer remains as a newspaper, it becomes a waste paper.
0: కనుక ఒక్కతూరి చదివినటువంటి యొక్క ఈ న్యూస్ పేపర్ ను దినమూ చదువుతూ కూర్చునేటువంటి వాడు ఇది ఏదో కొంచెం లూజ్ అయినటువంటి వాడే.
1: హావింగ్ రెడ్ ది డైలీ న్యూస్ పేపర్ వన్స్, ఇఫ్ హీ కీప్స్ ఆన్ రీడింగ్ ది సేమ్ న్యూస్ పేపర్ అగైన్ డే ఆఫ్టర్ డే, వీ డిస్క్రైబ్ సచ్ ఎ పర్సన్ యాజ్ వన్ హూ ఈస్ మెంటలీ లూజ్.
0: కనుకనే ఒక పర్యాయం మనం పూర్తి చదివిన తర్వాత అది వేస్ట్ పేపర్ బాస్కెట్ లో వేయాలి.
1: Once we read the newspaper fully, then we should throw it into the waste paper basket.
0: Adhe vidhamgane ee jagat aneetvanti yokka pradeshamunaku manam vachamu, ee jagat aneetvanti newspaper nu okka thuru chuchamu, tarvata ee jagat aneetvanti newspaper nu chuttaniki inga ishtapadakoodu.
1: This world is like a newspaper. We have come into this world, we have read this newspaper of this world, we have seen the world. Once we have read it and seen it and experienced it, thereafter one should not want to see the world again.
0: కనుకనే దీనిని నో బర్త్ రీబర్త్ అని కూడా రెండు విధాలుగా చెప్తూ వచ్చారు.
1: దిస్ సేమ్ థింగ్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ నో బర్త్ రీబర్త్.
0: రీబర్త్ అనగా ఏమిటి, నో బర్త్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దీస్ టూ, నో బర్త్ అండ్ రీబర్త్?
0: తిరిగి పుట్టడం అనేటువంటిది రీబర్త్, పుట్టకుండా ఉండటము నో బర్త్.
1: టు బి బోర్న్ అగైన్ ఈజ్ రీబర్త్, నాట్ టు బి బోర్న్ అగైన్ ఈజ్ నో బర్త్.
0: ఇది ఎప్పుడు పుట్టుక వస్తుంది?
1: When does one get a rebirth?
0: దీనికి ఏదో ఒక విధమైనటువంటి ప్రాణావస్థ ఉండటం చేతనే కదా దీనికి తిరిగి రెండవ బర్త్ రావడానికి వీలవుతుంది.
1: బికాస్ దేర్ ఇస్ సమ్ నెసెసిటీ ఫర్ దిస్ లైఫ్ టు రీఅపియర్, వన్ గెట్స్ ఎ రీబర్త్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: దేర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: ప్యాడీ ఉన్నది, వడ్లు అంటున్నాం.
1: యు టేక్ ది సీడ్స్ ఆఫ్ ప్యాడీ. ప్యాడీ,
0: ఈ ప్యాడీని మనము భూమిలో వేసి నీరు చల్లినప్పుడు అది తిరిగి రెండు మూడు దినముల లోపల మొక్కగా బయలుదేరుతుంది.
1: When you put this paddy in the soil and you give it some water, then the paddy sprouts.
0: ఈ ప్యాడీలో ఏమిటి?
1: What is in this paddy?
0: Rice ఉంది.
1: There is rice inside the paddy.
0: ఈ రైస్ ఉండటం చేతనే దాన్ని ప్యాడీ అంటున్నాము. కానీ ఆ ప్యాడీకి రైస్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: బికాస్ దేర్ ఇస్ రైస్ ఇన్ ఇట్ వీ కాల్ ఇట్ ప్యాడీ, బట్ వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది కవర్ ది హస్క్ అండ్ ది ప్యాడీ విచ్ ఇస్ అండ్ ది రైస్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది సీడ్?
0: కనుక ఈ ప్యాడీ అనగా పైన ఉన్నటువంటిది హస్క్ అనేటువంటిది ఉండటం చేతనే ప్యాడీ. హస్క్ తీసివేస్తే రైస్.
1: బికాస్ ది హస్క్ ది కవర్ ఆన్ ది రైస్ గ్రెయిన్ ఇస్ ప్రెసెంట్ యూ కాల్ ఇట్ ప్యాడీ, బట్ ఇఫ్ యూ రిమూవ్ ది హస్క్ దెన్ యూ కాల్ ఇట్ రైస్.
0: కనుక హస్క్ తో మనం కింద వేసినప్పుడు మొక్క వస్తుంది, హస్క్ తీసి మనం రైస్ గా వేసినప్పుడు మొక్క రాదు.
1: ఇఫ్ యు పుట్ దిస్ గ్రెయిన్ విత్ ది హస్క్ ఇన్ ఇట్ ఇన్ ది గ్రౌండ్ దెన్ ఇట్ విల్ స్ప్రౌట్, బట్ ఇఫ్ యూ రిమూవ్ ది హస్క్ అండ్ పుట్ ఓన్లీ ది రైస్ గ్రెయిన్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు స్ప్రౌట్.
0: కనుకనే రైస్ కు బర్త్ లేదు, ప్యాడీకి బర్త్ ఉంది.
1: ఇన్ దిస్ ఎనాలజీ రైస్ హ్యాస్ నో రీబర్త్ వేర్ హ్యాస్ ది గ్రెయిన్ ఆఫ్ ప్యాడీ హ్యాస్ రీబర్త్.
0: కనుక మనము ఈ వడ్లకు బియ్యముకు ఉన్నటువంటి వ్యత్యాసం వలె మన యొక్క జీవితం కూడా కనిపిస్తూ ఉండాలి.
1: ఇఫ్ వి సీ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎ గ్రెయిన్ ఆఫ్ ప్యాడీ అండ్ ఎ గ్రెయిన్ ఆఫ్ రైస్ దెన్ వీ విల్ అండర్స్టాండ్ దిస్ సిగ్నిఫికెన్స్ విత్ రిగార్డ్ టు అవర్ ఓన్ లైఫ్.
0: మన జీవితం అనేటువంటి దానికి డిజైర్ అనేటువంటి యొక్క హస్క్ కప్పుకోవటం చేతనే మనకు తిరిగి పునరపి జననం పునరపి మరణం అనేటువంటి యొక్క పుట్టుకు మనకు బయలుదేరుతుండాలి.
1: బికాస్ అవర్ లైఫ్ ఈస్ కవర్డ్ విత్ దిస్ హస్క్ ఆఫ్ డిజైర్, సో లాంగ్ ఎస్ దిస్ కవర్ ది హస్క్ ఆఫ్ డిజైర్ రిమైన్స్ ఇన్ అవర్ లైఫ్ వీ హ్యావ్ రీబర్త్ అండ్ వీ గెట్ రీబాండ్ అగైన్ అండ్ అగైన్.
0: ఈ హస్క్ అనేటువంటి డిజైర్ మనం తీసివేస్తే నో బర్త్.
1: Once we remove this cover, the husk, which is the desire in the case of the human life, then there is no rebirth.
0: దీనిని పురస్కరించుకొని ఏ మనియేవ మనుష్యానాం కారణం బంధమోక్షన్నారు.
1: It is in this context that they have said, మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్ష. Man's mind alone is responsible. It is the source for man's bondage as well as for man's freedom and liberation.
0: అందువలననే ఈ బ్రహ్మతత్వం నందు life plus desire is man. Life minus desire is God.
1: That is the reason why in this aspect of Brahman we describe life with desire, life plus desire as man. Life minus desire, life without desire is God.
0: Kanukane manam desire lekunda undadaniki etta sadhyam avutundi?
1: How can it be possible? How is it possible for us to remove the desires from ourselves?
0: Desires lekunda undadaniki adi sadhyam kadu.
1: It is not possible to completely free yourself of all desires.
0: Aithe unna desires nanta kudanu bhagavat krityarthanga manam atitam gavinchukoni mana kartavya karmala manam aacharinchukunnappudu avi tirigi punarjanmamku ye matram kudanu punukovu.
1: But whatever desires which we may have, if we turn them towards God and if we fulfill these desires as we surrender to God, then such desires will not enable you to get a rebirth.
0: Yedi chesinappatikini అంతర్స్థానంలో ఉన్నటువంటి యొక్క బ్రహ్మ సంకల్పం చేతనే నేను ఈ కర్మలు ఆచరిస్తున్నాననేటువంటి సంకల్పంతో నీవు చేస్తే తప్పక అవి దోషరహితమైనటువంటి యొక్క అమృతమానమైనటువంటి యొక్క స్థానం అందుకుంటాయి.
1: వాట్ ఎవర్ వీ మే డూ ప్రొవైడెడ్ వీ డూ సచ్ అన్ యాక్ట్ రిమెంబరింగ్ దట్ దట్ ఈస్ బీయింగ్ డన్ విత్ ది ఫుల్ కాన్షియస్నెస్ ఆఫ్ ది ఇన్నర్ బ్రహ్మన్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యూ దెన్ ది ఫ్రూట్ ఆఫ్ ఆల్ దట్ యాక్షన్ విల్ బి క్లీన్ అండ్ విల్ బి క్లియర్ అండ్ దట్ విల్ నాట్ బ్రింగ్ అబౌట్ బ్యాడ్ రిజల్ట్స్ ఎట్ ఆల్.
0: దీనిని పురస్కరించుకుని ఏ భగవద్గీత ఎందుకును కర్మ ఫల త్యాగం అన్నారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ఇన్ భగవద్గీత ఇట్ హాస్ బిన్ సెడ్ కర్మ ఫల త్యాగం,
0: అనగా ఫలం మనకు లభిస్తుంది కానీ ఆ ఫలాని కోసమని మనం కర్మను ఆచరించకూడదు.
1: వాట్ ఎవర్ వర్క్ వీ డూ వీ విల్ గెట్ ది ఫ్రూట్ ఆఫ్ ఇట్ బట్ వీ షుడ్ నాట్ పెర్ఫార్మ్ ద టాస్క్ ఫర్ ది సేక్ ఆఫ్ ది ఫ్రూట్.
0: కనుక నీ కర్తవ్యం నీవు గుర్తించుకుని ఆచరించు, అంతేకాని ఫల నిమిత్తమై నీవు కర్మను ఆచరించకు.
1: Recognize your duty, do your duty, but not do your duty with the ambition of getting the fruit of that duty.
0: Poni ee aasana undatam cheta manaku kaligeyatunte nashtam emuti ani kodanu meeru kontha varaku yochinchavachchu.
1: One may inquire, what does it matter if we have this ambition of enjoying the fruit of our work?
0: Kani ee vidhamainatunte korakalu kontha varaku maatrame habdulo kontha varakunu limitlo untunnappude మన యొక్క జీవితం కూడా కొంత శాంతిని అందుకోవడానికి వీలవుతుంది.
1: ఇఫ్ సచ్ డిజైర్స్ అండ్ సచ్ అంబిషన్స్ ఆర్ కంట్రోల్డ్ అండ్ ఇఫ్ దే ఆర్ లిమిటెడ్ దెన్ దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ అవర్ గోయింగ్ త్రూ అవర్ లైఫ్ విత్ సమ్ ప్లెజర్.
0: ఇప్పుడు మీ యొక్క స్వానుభూతిని మీరు గుర్తించుకోండి. ఇక్కడికి ఒక నెల దినమును ఉండాలని చెప్పని విద్యార్థులు వచ్చారు. కానీ ఆ నెల దినములు ఉండాలని వచ్చినప్పటికి ఏదో మూడు నాలుగు ప్యాంట్లు తీసుకుంటే చాలే, తిరిగి దోబికి వేసి మరీ తెప్పించుకొని దోబికి వేసి తీసుకుపోదాం, పెద్ద పెట్టి తీసుకుపోవటం లోపల నా ప్రయాణం చాలా శ్రమగా ఉంటుంటాదని కూడా మీరు సంకల్పిస్తుంటారు.
1: టేక్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్. యూ హావ్ కమ్ హియర్ విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ స్టేయింగ్ ఫర్ 1 month. You would have told yourself, I am going to stay only for 1 month. Therefore, let me take 3 or 4 shirts and 3 or 4 trousers. We can get them washed if there is need. Why take more than that and carry a big box? That will be a burden during my journey. This is how you would have argued.
0: మనం ఇంత పెద్ద పెట్టెలు ఎందుకోసం తీసుకెళ్లాలని ఎందుకోసం మనం భావిస్తున్నామంటే, మన ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంటుంది కనుక సామాను తక్కువగా తీసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం.
1: Why are we telling ourselves that we should not take a large box? Because if you carry a heavy luggage, then your journey will become rather difficult. You like to lighten your luggage because you want to make the journey more comfortable.
0: అంతే కాదు, మనం ప్రయాణం చేసేటువంటి రైళ్లలో కూడా రాసి ఉంటుంటారు, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఏ ప్లెజర్ అంట.
1: నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ ఇన్ ది ట్రైన్స్ ఇన్ విచ్ వీ ట్రావెల్ దే గివ్ ది ఇన్స్క్రిప్షన్ లెస్ లగేజ్ గివ్స్ మోర్ కంఫర్ట్ అండ్ మేక్స్ ట్రావెల్ ఏ ప్లెజర్.
0: కనుకనే ఏదో కొన్ని దినములు మాత్రమే అనిత్యమైనటువంటి ప్రయాణం సలపటం లోపల మనం ఈ లగేజ్ కొంత తగ్గించుకుంటున్నప్పుడు మన జీవితం అనేటువంటిది ఒక పెద్ద దీర్ఘ ప్రయాణం.
1: When in a trivial journey, which after all will be with you for only a small number of days, when you make an attempt to lessen your luggage like that, then in this long journey of your life, should we not lessen the luggage which will accompany us?
0: Kaluka mana life anetunte prayanamunaku desires a luggage.
1: For the journey of our life, desires constitute the luggage.
0: కనుక ఈ డిజైర్స్ తగ్గించుకోవటం కోసమని వేదాంత పరిభాష యందు వైరాగ్యము అని చెప్పదలుతూ వచ్చారు.
1: ది డిక్రీజింగ్ ఆర్ ది డిమినిషింగ్ ఆఫ్ సచ్ డిజైర్స్ విచ్ కాన్స్టిట్యూట్ ది లగేజ్ ఇన్ ది జర్నీ ఆఫ్ యువర్ లైఫ్, ఇన్ వేదాంతిక్ లాంగ్వేజ్ దిస్ హాస్ బీన్ కాల్డ్ వైరాగ్య.
0: కనుకని వైరాగ్యమనగా కేవలం ఆడబిడ్డలను వదలి, ఇల్లు వాకిలి వదలి, బంధుమిత్రులను వదలి మనం ఏదో ఒక నిర్జన ప్రదేశానికి బయలుదేరటం కాదు.
1: Vairagya should not be interpreted by saying that this means give up your life, give up your wife and children, give up your house, give up your friends and relations. This is not the meaning of the word vairagya.
0: Vairagyam anaga manamu kavalsinanta varaku matram manam anubhavinchukuntu ati vidhamainatunte oka korakala lopala manam praveshinchakoodadane ee vairagyamunaku sariyainatunte artham.
1: The proper meaning of this vairagya is that you should experience to the extent necessary all that is around you, but you should not indulge in fulfilling desires in an unlimited manner.
0: Deeniki maroka artham em anaga neevu jagattulo undina tappu ledu, jagattunu matram neelo chetchukokunda chuchukomannaru.
1: There is another meaning for this. There is nothing wrong if you are in the world, but everything is wrong if you allow the world to enter you.
0: Kanukane నీవు ఈ జగత్తులో ఉంటుండి నీకు కావలసిన కర్తవ్య కర్మలు నీవు ఆచరించుకో, అంతేకాని ఆ కర్మల యొక్క రిజల్ట్ అంతా కూడాను నీ హృదయ స్థానంలో పెట్టుకుని రాత్రి పగలు విచారం చేయడానికి మాత్రం పూనుకోకు.
1: యు రిమైన్ ఇన్ దిస్ వరల్డ్, యు పర్ఫార్మ్ యువర్ డ్యూటీ టు ది ఎక్స్టెంట్ టు విచ్ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ, దిస్ ఇస్ పర్మిసిబుల్, బట్ డూ నాట్ టేక్ ది రిజల్ట్స్ ఆఫ్ ఆల్ దట్ యు డూ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ టు యువర్ హార్ట్ అండ్ గో ఆన్ ట్రబులింగ్ యువర్ సెల్ఫ్ వరింగ్ యువర్ సెల్ఫ్ డే అండ్ నైట్.
0: కనుక మనము అధికమైనటువంటి కోరికలను మనం హృదయ స్థానం నందు ఉంచుకోవటం చేత మనము భరించరానటువంటి యొక్క అశాంతిని మనం కొంత అందుకోవటానికి ప్రయత్నిస్తున్నాం.
1: When you have unlimited desires and you wish to fulfill unlimited desires in your own heart, then you will be subjected to unbearable troubles.
0: ఈ యొక్క వాంఛలు కూడాను మనకు సరైనటువంటివా కాదా, మన గౌరవ మర్యాదలను మన మానవత్వానికి కూడాను సరైనటువంటి యొక్క స్థితిని అందించేటువంటివా కాదా అని కూడా నువ్వు కొంత మనం విచారించవలసినటువంటి అవసరం.
1: సచ్ డిజైర్స్ ఆర్ దే అప్రోప్రియేట్ టు అస్? ఆర్ దే సంథింగ్ విచ్ ఆర్ కన్సిస్టెంట్ విత్ హ్యూమన్ నేచర్? ఆర్ దే సంథింగ్ విచ్ వీ కెన్ బి ఆఫ్టర్ విదౌట్ ల్యాండింగ్ అవర్ సెల్ఫ్ ఇన్ ట్రబుల్? దీస్ క్వశ్చన్స్ ఆర్ సచ్ విచ్ యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్.
0: కేవలం నీ స్వార్థ దృష్టిని మాత్రమే నీవు అభివృద్ధి చేసుకుంటూ పోవద్దు, జగత్తు యొక్క మంచి చెడ్డల యొక్క దృష్టిని కూడా నువ్వు నీ విచారించవలసింది అవసరం.
1: Do not go on promoting your views and desires in a selfish manner, such desires which are selfish, but you have also to consider into your own mind the prosperity and the good being of the surroundings and the world.
0: Parulana badinchaka taanu baadapadaka jeevinchadaniki tagina prayatnam salpali.
1: One must make an attempt not to trouble others, not to trouble yourself, యువర్ లైఫ్ షుడ్ బి సచ్ దట్ యు గివ్ నో ట్రబుల్ టు అదర్స్ అండ్ నాట్ ట్రబుల్ యువర్ సెల్ఫ్.
0: కనుక మంచిగా ఉండు, మంచిగా తెలుపు, మంచిగా జీవించు.
1: దేర్ఫోర్ యు బి గుడ్, లివ్ వెల్ అండ్ టెల్ అదర్స్ గుడ్ థింగ్స్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ప్రక్రియల్లో మనం ప్రవేశించినప్పుడు బ్రహ్మతత్వం అనేటువంటిది మనకు సులభంగా కూడా అర్థమవుతుంటుంది.
1: ఇఫ్ యు ఎంటర్ సచ్ సేక్రెడ్ యాక్ట్స్, ఇట్ ఇస్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మన్.
0: ఒక బ్రహ్మను బాధించటము, మరొక బ్రహ్మను పూజించటం లోపల మనకి ఎట్టి ఫలితము ఉండదు.
1: గివింగ్ ట్రబుల్ టు వన్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మన్ అండ్ వర్షిపింగ్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మన్, యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీ గుడ్ అవుట్ ఆఫ్ సచ్ యాక్ట్.
0: సర్వత్రా బ్రహ్మమే,
1: ఎవ్రీథింగ్ బ్రహ్మన్ ఇస్ ఆమ్నిప్రెసెంట్.
0: కనుక ఇట్టి లక్ష్యాన్ని మాత్రం మనం హృదయస్థాయి యందు ఉంచుకొని సాధ్యమైనంత వరకు కూడాను మంచి మార్గంలో ఇతరులు బాధించక, ఇతరులు నొప్పించక, ఇతరులు హింసించక, ఇతరులకు ఏ విధమైనటువంటి ఒక తొందరలను ఇవ్వక, సాధ్యమైనంత వరకు ఉపకార మార్గమునందు మనం ప్రవేశించి మన మానవత్వం అనేటువంటి దాన్ని సార్థకం గావించుకోవాలి.
1: హావింగ్ సచ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ యువర్ మైండ్, ఫాలో ఎ గుడ్ పాత్, డు నాట్ ట్రబుల్ అదర్స్, డు నాట్ ట్రబుల్ యువర్ సెల్ఫ్, డు నాట్ హార్మ్ అదర్స్, డు నాట్ కాజ్ హార్మ్ టు యువర్ సెల్ఫ్. వి షుడ్ ఫాలో సచ్ పాత్ విచ్ విల్ గివ్ అస్ హ్యాపీనెస్.
0: ఇలాంటి మార్గమును మనం అవలంబించి బ్రహ్మతత్వాన్ని కొంతవరకు గుర్తించుకుని సర్వకర్మల యందు కూడాను, సర్వ జీవుల యందు కూడాను, సర్వత్రా కూడాను బ్రహ్మమయమనేటువంటి మనకు గుర్తించుకోవడానికి తగినటువంటి యొక్క ఉత్సాహాన్ని కూడాను మనం పెంపొందించుకోవాలి.
1: బై ఫాలోయింగ్ సచ్ పాత్స్ అండ్ టు బి ఏబుల్ టు రికగ్నైజ్ బ్రహ్మన్ ఇన్ ఎవ్రీ లివింగ్ థింగ్ అండ్ ఇన్ ఆల్ ది వర్క్ దట్ యు డూ అండ్ ఇన్ ఆల్ లివింగ్ థింగ్స్ యూ షుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మన్. యూ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు ప్రమోట్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ.

0: सुपुत्र कुलदीप का प्रेम स्वरूप
1: एम्बॉडीमेंट्स ऑफ लव
0: రాత్రులు యందు చీకటిని దూరమార్చి ప్రకాంతిని అందించి ప్రజలకు తోడ్పడినటువంటిది ఒక పెద్ద దీపం. ఆ దీపమే చంద్రుడు.
1: ఇన్ ద నైట్ టైమ్ దట్ విచ్ డిస్పెల్స్ డార్క్నెస్ అండ్ గివ్స్ అస్ ద లైట్ for our comfort, that is moon.

0: పగటి వేళ్ళయందు ఎట్టి మానవుడికైనను సుస్పష్టమైనటువంటి మార్గమును బోధించి నిరూపించి నడిపించి గమ్యమును చేర్చేటువంటి యొక్క వెలుగు దీపము సూర్యుడు.
1: ఇట్ ఇస్ ద సన్ హూ డైరెక్ట్స్ షెడ్డింగ్ లైట్ డ్యూరింగ్ ఆల్ ది పీరియడ్ ఆఫ్ ఎన్ ఇయర్ గైడింగ్ పీపుల్.

0: త్రిలోకములకు వెలుగును అందించి మానవత్వాన్ని ప్రకటించి మానవత్వాన్ని నిరూపించి మానవత్వాన్ని సందర్శింపజేసి మార్గమును చూపేటువంటిది ధర్మము.
1: ఇన్ ఆల్ ది త్రీ వర్డ్స్ దట్ విచ్ ఎక్స్ప్రెసెస్ డెమన్స్ట్రేట్స్ ప్రూవ్స్ మానిఫెస్ట్ ది హ్యూమన్ క్వాలిటీ ఈజ్ ధర్మ.
0: సుపుత్ర కులదీపక, కులములకు ఒక పుత్రుడుంటాడు. కేవలము పుత్రులు అనేక మంది ఉంటుంటారు. పుత్రులు కలుగరే కౌరవేంద్రులకు అనేకులు, వారిచే ఎగతిబడిన పుత్రులు లేని ఆ శకునకు పెంపొందనే దుర్గతులు. పుత్రుల వల్ల కులమునకు జ్యోతి వలె వెలుగుతాడు అని చెప్పటంలో అన్ని పుత్రులు కాదు, అందరి పుత్రులు కాదు, అన్ని రూపములైన పుత్రులు కాదు. పుత్ర మంచి పుత్రుడు, మంచి పుత్రుడు అనగా కేవలము మాటలు ఎందే కాక, నడతల ఎందే కాక, ప్రవర్తన ఎందే కాక, అన్ని విధములైనటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి పేరు కలిగినటువంటి వాడినే సుపుత్రుడు అంటారు.
1: ఫర్ ది ఎంటైర్ కమ్యూనిటీ, ఫర్ ది ఎంటైర్ క్లాన్, ద నేమ్ అండ్ రిప్యూట్ ఈస్ బేస్డ్ ఆన్ నాట్ ది ఎంటైర్ ప్రోజెనీ బట్ ఎ గుడ్ సన్. A good son is not merely by word or verbal. He should have an ideal conduct and behavior. In every aspect he has got to be ideal to bring the light of the entire clan.
0: Andarikini adarshanni andinchi manchi nadata cheta manchi pravartana cheta tara jeevitanni taanu veliginchukovatame kaaka itharulu kudanu aa jeevita velugunu andinchi కులమునే పోషిస్తూ వచ్చేటువంటి వాడు సుపుత్రుడు.
1: ఎ గుడ్ సన్ ఈజ్ నాట్ ఓన్లీ ఐడియల్ ఫర్ ఆల్ హిమ్సెల్ఫ్ బట్ హీఈస్ ఎన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ అండ్ దెన్ హీ డైరెక్ట్స్ అండ్ ఎ సార్ట్ ఆఫ్ ఎన్ ఐడియల్ టు ఆల్ పీపుల్.
0: ఆ సుపుత్రుడు ఎలాంటి వాడు తెలుసునా? స్ట్రీట్ లైట్ వలె ఉంటాడు.
1: ఎ గుడ్ సన్ ఈజ్ లైక్ ఎ స్ట్రీట్ లైట్.
0: ఏ విధమైనటువంటి మనసును చెలించనీయక,
1: without wavering mind,
0: leka bhraminchaniyaka,
1: without any illusion,
0: drushtini marchukonaka,
1: doesn't change the outlook,
0: drushtini srushtikartaga bhavinchi,
1: considers God as such,
0: tana yokka dehamunaku taanu velthunu nandinchukotame kaakunda,
1: not only
0: margamulo prayanam chesetunti prati praniki kudanu ee yokka velugunu andincheetunti vaadu suputrudu.
1: Not only he is a light unto himself, he is a light to the rest of the members of the family.
0: Alanti jeevitamu ప్రాచీన కాలము నుండి అనుభవించి ఆనందించి అందరికీ అందించి ఆదర్శంగా నిరూపించినటువంటి ఒక పుత్రుడు సుపుత్రుడు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ హీ ఈజ్ ఓన్లీ ది గుడ్ సన్ హూ ఈజ్ గుడ్ అన్టు హిమ్సెల్ఫ్ అండ్ ఈజ్ అన్ ఐడియల్ ఇన్ గుడ్నెస్ టు ద రెస్ట్ ఆఫ్ ద మెంబర్స్.
0: కానీ కాల మార్పు చేత కర్మలు మారి జన్మలు తిరిగి ఈ ధర్మమును కూడాను మార్చుకుంటూ ఉన్నాడు మానవుడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ చేంజింగ్ దిస్ ధర్మ, ది కాండక్ట్, బేసింగ్ ఆన్ ద టైమ్ అండ్ ది యాక్టివిటీ అండ్ ఆల్సో హిస్ బర్త్.
0: ప్రాచీన కాలం నందు ఏ శక్తి సామర్థ్యములు లేకపోయినప్పటికీ ఆత్మవిశ్వాసమును గట్టిగా ఉంచుకొని అట్టి ఆత్మజ్యోతిని వెలిగించుకుంటూ జీవితాన్ని గడుపుతూ వచ్చేటువంటి వారు.
1: In good old days, they may not have many abilities and capacities, but they led their life basing on self-confidence and have lit up the light of the spirit.
0: Kani duradrishtavasyattu kaliyugam nandu science and technology abhirudhi ayipoyi mahaganudiga peru pondinatuvanti vadu ga undinappatikini siri sampadalato turutugutunnatuvanti vaadiga undinappatikini సర్వసుఖములు అందించుటకు సమర్థుడై ఉండినప్పటికీ శాంతి భద్రతలు లేవు.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి, ద సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యావ్ ప్రోగ్రెస్డ్, మ్యాన్ ఇస్ షూర్ ఆఫ్ ఆల్ ఈస్ అఫ్లుయెన్స్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, కెన్ బి కంఫర్టబుల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, బట్ దేర్ ఇస్ నో పీస్ అండ్ సెక్యూరిటీ.
0: ఇట్టి సుఖశాంతులకు దూరమైపోవడానికి కారణమేమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్?
0: కావలసినంత చదువు ఉంటుంది అది.
1: He has got a lot of knowledge.
0: కావలసినంత ధనం ఉంటుంది.
1: And he is rich enough.
0: కావలసినంత యోధాశక్తి ఉంటుంది. He
1: is intelligent too.
0: కావలసినంత మేధాశక్తి ఉంటుంది.
1: He is an intellectual.
0: కానీ శాంతి భద్రతకు దూరం అయిపోతున్నాడు ఈనాటి మానవుడు.
1: Man today is cut off from peace and security.
0: ప్రతి కుటుంబమునందు కూడాను ఇలాంటి చదువరులు లేకపోలేదు.
1: In every family there are educated.
0: ఇలాంటి మేధావులు లేకపోలేదు.
1: There are intellectuals indeed.
0: కానీ ఇలాంటి ధనవంతులు లేకపోలేదు.
1: There are rich people also.
0: కానీ ఇన్ని ఉండి కూడాను
1: with all this
0: వీరికి సుఖశాంతులకు లేకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: What is the reason that they don't enjoy peace and security?
0: దశరథుడు మహా గొప్ప విద్యావంతుడు.
1: దశరథ ఇస్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: మహాశూరుడు, వీరుడు, గనుడు.
1: ఈజ్ ఎ వారియర్, హీస్ వన్ ఆఫ్ కరేజ్ అండ్ వాలర్.
0: ఇంకా ధనమునందున అతనికి సాటి ఎవరూ లేరు.
1: నన్ కెన్ ఈక్వల్ హిమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రాపర్టీ.
0: ఇటువంటి విద్యతో కూడి, ధనంతో కూడి సర్వసౌఖ్యములను అనుభవించుతూ ఉండినటువంటి ఈ దశరథనకు కట్టగడపటికి ఈ దుర్గతి పట్టడానికి కారణమేమిటి?
1: దశరథ విత్ ఆల్ హిస్ నాలెడ్జ్, అఫ్లూయన్స్, కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్, హౌ ఇస్ ఇట్ దట్ హి హస్ కమ్ డౌన్ టు సాడ్ ప్లైట్ ఎట్ ద ఎండ్?
0: ఈనాటి పరిస్థితులు కూడాను ఈ విధంగానే ఉంటున్నవి.
1: ద ప్రెసెంట్ పొజిషన్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ ఇన్ ద సేమ్ వే.
0: ఇంటిలో నాలుగు కుటుంబాలుగా చేరి ఉండినప్పుడు,
1: వెన్ దేర్ ఆర్ పీపుల్ ఎట్ హోమ్,
0: ఏమాత్రం కూడాను సహన సానుభూతులు లేకపోవటం.
1: There's no cooperation, there's no coordination.
0: ఈ సహన సానుభూతులు కోల్పోవటమే ఈ దుఃఖములకు మూల కారణం.
1: The lack of understanding, the lack of forbearance are responsible for all the present situation.
0: ఈ సహన సానుభూతులు కోల్పోవడానికి కారణం ఏమిటి?
1: What is the reason for the loss of these two?
0: స్వార్థమును పెంచుకోవటము.
1: People are selfish.
0: స్వప్రయోజనం కోసమని ఈ మేధస్సును ఉపయోగపెట్టుకోవటము.
1: They make use of intellect for self-interest.
0: ఈ విద్యలన్నీ కూడాను స్వప్రయోజన నిమిత్తమై ప్రాకులాడటము.
1: All the knowledge is used for selfish gain.
0: దీని వల్లనే ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు మానవుడు.
1: Man is ruining his sacred life.
0: సహనము, సానుభూతి ఈ రెండును కోల్పోయినటువంటి గృహము ఈ లోకంలో ఎక్కడా కానులేదు.
1: ఇన్ఫాక్ట్ టుడే హౌసెస్, రెసిడెన్సెస్ విత్ దిస్ కైండ్ ఆఫ్
0: ఏ చిన్న కుటుంబం ఈ సహన సానుభూతులు కనిపించటం లేదు.
1: ఇన్ నో ప్లేస్ వి ఫైండ్ దీస్ టూ వాల్యూస్.
0: కనుకనే ప్రతి కుటుంబం కూడాను తెల్లవారు లేచింది మొదలు రాత్రి పరుండనంత వరకును ఏదో ఒక విధమైనటువంటి యొక్క విచారం చేత కుమిలిపోతున్నారు.
1: ఇన్ ఎవ్రీ హోమ్ we find this sad state of affairs because of full of some kind of anxiety or worry.
0: నలుగురు కుమారులు గృహములో ఉండినప్పుడు,
1: and four sons are at home,
0: నలుగురికి ఐకమత్యం అనేటువంటిది లేదు.
1: There is no unity among them.
0: సానుభూతి అనేటువంటిది లేదు.
1: They don't have sympathy towards each
0: other. సమన్వయం అనేటువంటిది లేదు.
1: There is no integration among them. There is no kind of
0: కనుకనే ఎవరెవరి మార్గమును వారు అనుసరిస్తూ వస్తున్నారు.
1: ఈచ్ వన్ ఫాలోస్ హిస్ ఓన్ వే.
0: మానవునిగా జన్మించి,
1: హ్యాంగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్,
0: మానవుడని పేరు పొంది,
1: విత్ ఎ నేమ్ ఆఫ్ ఎ హ్యూమన్,
0: మానవ జీవితంలో జీవిస్తూ,
1: లీడింగ్ ఎ హ్యూమన్ లైఫ్,
0: కేవలము పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ ఇస్ కండక్టింగ్ హింసెల్ఫ్ వర్స్ దెన్ ఎన్ యానిమల్ టుడే.
0: పశువులకైనా కూడాను సహన సానుభూతులు ఉంటుంటాయి.
1: Animal has got this kind of patience and
0: ee pashulakainanu oka reason and season untundadi.
1: Animal has reason and season.
0: Kani ee naati manavunaku
1: man
0: sahana sanubhutule kaakunda season, reason kudanu ledu.
1: But man has no sympathy, has no patience, but he has no reason in season
0: 2. కనుకనే ఈనాటి మానవుని కంటే పశువే బెటర్ అని చెప్పవచ్చు.
1: So, in the present day, animal is better than the modern man.
0: ప్రతి మానవుని యందు కూడాను ఈ స్వార్థము మితిమీరి పెరిగింది.
1: The selfishness is rampant in the modern man.
0: తన సుఖము తన ఆనందము తప్ప అన్యుని సుఖము అన్యుని ఆనందమునకు ఏమాత్రము పాటు పట్టడం లేదు.
1: Man today is concerned with his own happiness, with his own comforts and bliss. He is not bothered of anybody.
0: కుటుంబం నుండే కాకుండా,
1: not only in a family,
0: ఏ గృహమునందు చూచినప్పటికీ ఈ సహానుభూతులు శూన్యమైపోయినవి.
1: In any house for that matter, there is nothing like sympathy, there is nothing like patience.
0: ఈ సహానుభూతులు మానవునికి ప్రాణం వంటివి.
1: This understanding and this kind of patience are like
0: ఈ సహానుభూతులు రెండు కూడాను ఉచ్ఛ్వాస విశ్వాసం వంటివి.
1: We should consider them as the very life breath, inhalation and exhalation.
0: ఇట్టి శ్వాసములే లేకుండినా వీని యొక్క జీవితం ఏమిటి?
1: Without breath, what for is the life?
0: కేవలం సహన సానుభూతులు లేనటువంటి మానవుడు మృత జీవుడనే చెప్పవచ్చు.
1: Without these two values, one can consider himself dead.
0: ఇన్ని చదువులు చదివి,
1: having been educated,
0: ఇన్ని డిగ్రీస్ తీసుకుని,
1: with so many degrees,
0: ఇంత ధనమును పెంచుకొని,
1: with lot of money,
0: కడపటికి వీడు సాధించేది ఏమిటి?
1: What is that he would achieve at the end?
0: దుఃఖమని,
1: it's only misery.
0: ఆనందమును మాత్రము సాధించలేకపోతున్నాడు.
1: దే కుడ్ నాట్ అచీవ్ ద బ్లిస్ఫుల్ స్టేట్.
0: కనుకనే సహన సానుభూతులు ఈనాడు ప్రతి మానవునికి ప్రతి గృహమునుకును అత్యవసరం.
1: Therefore, this kind of tolerance and sympathy are essential in every family.
0: ఒక్క కుటుంబం జీవించేటువంటి దానికి నాలుగు గోడలు కట్టి దీనికి భవనము అని పేరు పెట్టారు.
1: We call it a house if it has four walls.
0: కానీ ప్రాచీన కాలంలో భవనం అని పేరు కాదు అక్కడ.
1: ఇన్ ఓల్డెన్ డేస్ ఇట్ ఈస్ నాట్ ఎ భవన.
0: ఒక చిన్న గృహములంది ఐదారు కుటుంబములంతా చేరి,
1: ఇన్ ఎ స్మాల్ హోమ్ 4 to 5 families,
0: సహన సానుభూతులతో జీవించడం చేత దానికి హోమ్ అని పిలిచారు.
1: ఇట్ వాస్ ఎ జాయింట్ ఫ్యామిలీ ఇన్ దోస్ డేస్, ఇట్ వాస్ కాల్డ్ హోమ్.
0: హోముకును భవనమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ హోమ్ అండ్ ఎ హౌస్.
0: సహన సానుభూతులతో కూడినప్పుడే ఇది ఒక హోమ్ అనగా నివాస స్థానం అనిపించింది.
1: వేర్ దేర్ ఇస్ దిస్ అండర్స్టాండింగ్ అండ్ సింపతి, యూ కెన్ కాల్ ఇట్ ఎ హోమ్.
0: ఇదియే నిజమైనటువంటి భవనం అనిపిస్తుంది.
1: ఇట్ ఈస్ ఎ ట్రూ హోమ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఆ బకారం అనేటువంటి సహన సానుభూతులు తీసివేయటం వల్ల వనంగా మారిపోతుండాలి.
1: And since these two are absent today, it has become vana or forest.
0: దశరథుని యొక్క గతి అదియే.
1: That was the situation of Dasharatha.
0: అనేక యజ్ఞయాగాదులు చేసి ఫలితంగా కుమారును కన్నటువంటి యొక్క దశరథునకు ఇంటిలో ఉన్నటువంటి ముగ్గురు భార్యల్లో కూడాను సహన సానుభూతులు శూన్యమైపోయాయి.
1: హావింగ్ పర్ఫార్మ్డ్ ఆల్ సేక్రెడ్ రిచువల్స్ లైక్ యజ్ఞ అండ్ యాగ,
0: కారణం ఏదైనా
1: దేర్ వాస్ నో అండర్స్టాండింగ్ అమంగ్ ది త్రీ వైవ్స్.
0: కానీ సహన సానుభూతులు కోల్పోయినాయి.
1: బట్ దీస్ టూ ఆర్ లాస్ట్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ దశరథ.
0: కనుకనే కట్టకడపటికి ఏమి ఫలితం అనిపించాడు?
1: సో వాట్ హ్యాపెన్,
0: మరణించాడు దుఃఖంతో.
1: హీ డైడ్ ఇన్ మిజరీ.
0: ఎట్టి దుఃఖంతో? రామ వియోగాగ్నిలో కాలిపోయాడు.
1: హీ గాట్ హింసెల్ఫ్ బర్న్ట్ బికాస్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ రామ.
0: ఇదే విధంగానే ఉత్తానపాదుడు కూడాను.
1: సిమిలర్ సిచ్యువేషన్ ఉత్తానపాద.
0: కన్న కుమారుణ్ణి ధ్రువుణ్ణి చెంత చేర్చినప్పుడు సహన సానుభూతులు కోల్పోయినటువంటి భార్యలు ఒకరిలో ఒకరికి పోట్లాడారు.
1: ఉత్తానపాద called his son Dhruva to come close. Then at the time there was no understanding, and between the two eyes,
0: ఆ లేత వయస్సునందు ఉన్నటువంటి ధ్రువుడు,
1: Dhruva at that young age,
0: మనసు బాధపడలేక,
1: felt so sad, could not bear suffering,
0: తల్లికి నమస్కరించి,
1: and did namaskar to
0: తల్లి, నా వలన మీరు బాధపడనక్కర్లేదు.
1: He said, don't suffer because of
0: నేను భగవత్ విశ్వాసమును అందుకొని,
1: with all faith in God,
0: అనుగ్రహమునకు పాత్రుడై,
1: and I
0: తిరిగి నేను వస్తాను అని నన్ను ఆశీర్వదించమని చెప్పింది.
1: And he did namaskar to his mother and sought her blessing.
0: 6 సంవత్సరముల యొక్క ధ్రువుడు,
1: ధ్రువ ఏజ్డ్,
0: కఠినడవులకు పోయి,
1: went to the forest,
0: అన్నపానాదులు వదలి,
1: sacrificed food and drink,
0: నిరంతరము దైవాన్ని చింతించి,
1: thought of God continuously,
0: తల్లికి ఇచ్చినటువంటి మాటను దక్కించుకున్నాడు,
1: and fulfilled the promise given to
0: ఈ ప్రతి కుటుంబం నందు కూడాను మంచు చెడ్డను, ఇవి రెండు కూడాను సహన సారభూతులు కోల్పోవడం చేతనే జరుగుతున్నాయి.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ దీస్ టూ ఇంపార్టెంట్ వాల్యూస్, ది సింపతి అండ్ టాలరెన్స్.
0: కుటుంబం అనగా సంసారం అనగా ఏమని అర్థం?
1: వాట్ ఈస్ ఎ ఫ్యామిలీ? సంసార
0: సుఖ దుఃఖములు,
1: ద పెయిన్ అండ్ ప్లెజర్,
0: శుభ అశుభములు,
1: ఆస్పిషియస్
0: ఇనాస్పిషియస్, ఈ శుభ అశుభముల యొక్క మిళితమే ఈ సంసారం.
1: సంసార, ద ఫ్యామిలీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆస్పిషియస్నెస్
0: సుఖము
1: అండ్ ఇనాస్పిషియస్
0: అసుఖము ఉంటుండాలి.
1: దేర్ ఇస్ పెయిన్ అండ్ ప్లెజర్ టు,
0: శుభము ఉంది అశుభము ఉంది.
1: దేర్ ఇస్ ఆస్పిషియస్ అండ్ ఇనాస్పిషియస్ ఆస్పెక్ట్.
0: అయితే ఈ రెండింటికి ఈ సహన సానుభూతులు కోల్పోవటమే మూల కారణం.
1: The reason behind these two, the duality, is the loss of sahana, the tolerance, sanubhuti, sympathy.
0: తల్లిదండ్రులను విమర్శించి వారిని బాధించేటువంటి కుమారులు లోకంలో లేకపోలేదు.
1: There are sons in this world who make their parents suffer.
0: కానీ పెంచి పెద్ద చేసి కన్న కష్టములకు గురి అయిపోయి చెమట నార్చి పస్తు పరుండి కుమారుడు పొట్టను నింపి అభివృద్ధి పరిచినటువంటి తల్లిదండ్రులనే బాధించేటువంటి కుమారులు ఈనాడు అభివృద్ధి అయిపోతున్నారు.
1: పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హావింగ్ బిగాటెన్ యూ, ఫర్ హావింగ్ టేకెన్ కేర్ ఆఫ్ యూ అండ్ బ్రాట్ యూ అప్ టు దిస్ స్టేట్. దే ఆర్ ఫర్గాటెన్ బై చిల్డ్రన్.
0: ఒకవైపున తల్లిదండ్రులను బాధించడము,
1: ఆన్ వన్ హ్యాండ్ దే సఫర్,
0: మరొక వైపున దైవాన్ని పూజించటము,
1: ఆన్ ద అదర్ హ్యాండ్ దే వర్షిప్ గాడ్.
0: ఇది భక్తియా లేక భుక్తియా లేక యుక్తియా లేక శక్తియా?
1: ఈజ్ ఇట్ భక్తి డివోషన్ ఆర్ యుక్తి ద నెక్ ఆర్ శక్తి ద పవర్?
0: కనుకనే ఇది నిజమైనటువంటి భక్తి కాదు.
1: ఈజ్ నో ట్రూ డివోషన్.
0: ఈ భక్తి వల్ల మాకు ముక్తి కావాలని ఆశిస్తుంటారు.
1: అవుట్ ఆఫ్ దిస్ డివోషన్ దే వాంట్ ముక్తి డెలివరేషన్
0: అనిగా ఏమనుకున్నారు? ఏదో భగవంతుల్లో లీనం కావటము, భగవంతుల్లో చేరిపోవటము అని భావిస్తున్నారు మూర్ఖులు.
1: Fools consider that mukti liberation when merger in the divine, going to his lotus feet.
0: Mukti anaga
1: liberation meant
0: manavuniki avarinchinatvanti yokka badhalu dukkhamulu vimochana gavinchukoni aanandamlo cheratame mukti.
1: Mukti liberation means freedom from bondage, the bondage of suffering, the bondage of pain.
0: Aakali dappulato alamatinchetvanti yokka manavunaku pottakinta aaharam petti వాడి యొక్క బాధను తీర్చటమే ముక్తి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫీడింగ్ దోస్ పీపుల్ ఆర్ హంగ్రీ, దట్ కన్ఫర్స్ లిబరేషన్.
0: కానీ సుఖశాంతులను నోచుకుని లేక అనేక దుఃఖములకు పాల్పడి చేతిలో కాసు లేకుండా అవస్థపడుతున్నటువంటి యొక్క ఈ దరిద్రునకు ఇంత ధనమును అందించి వారి యొక్క బాధలను నివారణ గావించేటువంటిదే ముక్తి.
1: దెర్ ఆర్ పూర్ పీపుల్ who don't have any money on hand, they have no peace,
0: customer,
1: no comfort. If you give them money, it is
0: bandhamulnu vimochana chevinchi aanandanni sukamunu shantini chekurchunnatvante de mukti.
1: Liberation is the state when you are out of anxiety, botheration, worry, disgust and get into the state of bliss and joy and ecstasy.
0: Mukti anetundi pratyekamaitundi sthanam kaadu.
1: Liberation is not a separate state.
0: Prati manavuni endukuda undinatvanti okka ashantini dooram chesi ప్రశాంతితో హృదయాన్ని నింపుకోవటమే ముక్తి.
1: ఫ్రీ ఫ్రమ్ ఆల్ రెస్ట్లెస్నెస్ స్టేట్ లివింగ్ డ్వెల్లింగ్ ఇన్ దిస్ పీస్ఫుల్ స్టేట్ ఈజ్ లిబరేషన్.
0: అనేక బాధలకు గురి అవుతున్నటువంటి మానవుడు ఆ బాధల నుండి విమోచన కావటమే ముక్తి.
1: మ్యాన్ హూ హెస్ బిన్ సఫరింగ్ ఇఫ్ ఈజ్ అవుట్ ఆఫ్ దిస్ బాండేజ్ ఆఫ్ సఫరింగ్ హీ అటైన్స్ ద స్టేట్ ఆఫ్ లిబరేషన్.
0: ఇటువంటి సూక్ష్మమైనటువంటి అత్యంత సులభమైనటువంటి మానవునికి అందుబాటులో ఉండినటువంటి ఈ ముక్తిని మనం వదలి ముక్తి కావాలి ముక్తి కావాలి, ఎప్పుడో ముక్తి, చచ్చిన తర్వాత ముక్తి కాదు కాదు, బ్రతికినట్టే ఈ ఆనందాన్ని అనుభవించాలి.
1: వే టు లిబరేషన్ ఇస్ సో సటిల్, సో సింపుల్, విచ్ ఇస్ కన్వీనియంట్, విచ్ కుడ్ బి అడాప్టెడ్ బట్ వీ హ్యావ్ లాస్ట్ దిస్ కాన్సెప్ట్. బట్ వీ వాంట్ టు హ్యావ్ లిబరేషన్, ఆర్ యూ గోయింగ్ గెట్ ఇట్ ఆఫ్టర్ డెత్? నో, యూ షుడ్ గెట్ ఇట్ వైల్ అలైవ్.
0: యశోదకుడును చాలా బాధపడుతూ వచ్చింది.
1: యశోద ఆల్సో ఫెల్ సో సాడ్.
0: ఏమిటి, నాకు ఒక ముక్తి చిక్కితే చాలు, ఈ బాధను ఎందుకు అనుభవించాలి?
1: Why should I suffer?
0: Kani Kamsudu teeskonu poyinadu na kumarunni.
1: Kamsa has taken away my son.
0: Akrudu vachi anek rakamuga bodhinchi teeskonu vellaadu.
1: And he also taught repeatedly.
0: Kanuka poyinatundi Krishnudu tirigi raavatam ledu.
1: And Krishna once left has not returned.
0: Kanuka ee vimochana naku cheyamani cheppina koratame oka mukti.
1: And this desire is a sign of liberation.
0: కనుక ఒక్కొక్క దీని ఎందుకు నువ్వు ఒక్కొక్క విధమైనటువంటి ఒక విమోచనకు కోరుతూ వచ్చారు అనేక మంది.
1: పీపుల్ వాంటెడ్ లిబరేషన్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: ఈనాడు రేపు ఎప్పుడో వస్తాడని కాచుకొని కాచుకొని కాచుకొని కట్టకటప్పటికి నిరాశకు గురి అయిపోయి నిస్పృహతో కూలిపోయినటువంటి యొక్క ఈ యశోద కృష్ణుడు వచ్చాడు అనేటువంటి మాట విన్నగానే చాలా ఆనందపడింది.
1: When Krishna would return, is he going to return today or tomorrow? She was disappointed, depressed and frustrated.
0: ఇంతకంటే ముఖ్యమైనది దుఃఖంతో మునిగినటువంటి వానికి తక్షణమే ఆనందాన్ని అందించడమే ఒక విధమైనటువంటి ముక్తి.
1: Mukti, the liberation is that. The one who is drowned in misery, if he comes out of it and gets into the bliss,
0: ఇలాంటి ప్రాప్తమైనటువంటి ముక్తి ఒక్క మానవునికి మాత్రమే చిక్కుతుంది.
1: It is only possible for mankind to work for this liberation.
0: మానవ జీవితము ఉత్కృష్టమైనటువంటిది.
1: Human life is noblest.
0: సౌజన్యమైనటువంటిది.
1: It is beautiful.
0: సౌశీల్యమైనటువంటిది.
1: It is one of character.
0: అట్టి మానవత్వం యొక్క జీవితాన్ని.
1: Such a human life.
0: కానీ కొనియాడదగినటువంటిది.
1: Is to be appreciated.
0: అయితే
1: however,
0: ఇటువంటి పవిత్రమైనటువంటి మానవత్వానికి అల్ప ఆయుస్సు ఇచ్చాడు భగవంతుడు.
1: Such high sacred life has got limited span of life, longevity.
0: పరిమితమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు.
1: He has given you limited life.
0: ఆ పరిమితమైనటువంటి జీవితం లోపల నీకు ఇచ్చినటువంటి దేహేంద్రియములను సత్ప్రవర్తన లోపల ప్రవేశపెట్టి సత్కార్యములో ఇమిడ్చి సత్కర్మలు ఆచరించమని బోధించాడు.
1: God told you clearly that in this limited life that we have to make use of our body and the senses in the right direction, in the right activity, in right thinking.
0: Life chuste chala parimitamainatundi.
1: Life is short.
0: Kani karmala chuste jeevithamlo anantamainatundi ga unnai.
1: But the activity actions are infinite.
0: Nayaku ichinatundi shakti kudunu chala adhikanga untundadi.
1: And the energy given
0: manavuni endunnatundi medha shakti te ఎంతటి గొప్ప కార్యమైనా సాధించవచ్చును.
1: ది ఇంటెలిజెన్స్ గిఫ్టెడ్ టు మ్యాన్ విల్ హెల్ప్ హిమ్ టు అచీవ్ ఎనీ మైటీ టాస్క్.
0: నిజంగా దీక్షను పట్టినప్పుడు ఆకాశమును కూడా ఎగరవచ్చును.
1: ఇన్ ఫ్యాక్ట్ హి ఇస్ డిటర్మిన్ హి కెన్ ఫ్లై అక్రాస్
0: ప్రపంచాన్ని తన హస్తగతం గావించుకోవచ్చును.
1: ఇన్ ఫ్యాక్ట్ హి కెన్ హోల్డ్ ద హోల్ వరల్డ్.
0: అంత శక్తి తన యందు ఉన్నది.
1: దట్ మైటీ పవర్ హి హాస్.
0: ఉండి కూడాను
1: విత్ ఆల్ దట్
0: దానిని కోల్పోతూ వస్తున్నాడు మానవుడు.
1: బట్ దట్ ఆల్ ద ఫ్యాకల్టీ పవర్
0: ఈ కోల్పోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ లాస్?
0: శారీర ఇంద్రియముల యొక్క పతిత్వాన్ని తాను బిగించలేకపోతున్నాడు.
1: హీ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ సెన్సెస్ సో హీ కుడ్ నాట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ వీక్నెస్.
0: తన యొక్క బలహీనతను తాను పోగొట్టుకోలేకపోతున్నాడు.
1: అండ్ హీ కుడ్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ హిస్ వీక్నెస్.
0: దేహేంద్రియ సంబంధమైనటువంటి యొక్క బలమును ఎంత పోగొట్టుకుంటూ వచ్చాడో అంత త్వరగా తనకిచ్చినటువంటి ఆయువు కూడాను తరిగిపోతూ వస్తుంది.
1: ద మోర్ అండ్ మోర్ హీ లూజెస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద బాడీ అండ్ ద సెన్సెస్. His life is cut short.
0: కనుకని ఈనాటి మానవులకు ఆయు ప్రమాణము అల్పమైనప్పటికీ దానిని అతి త్వరగా కోల్పోవడానికి కారణం ఏమిటి?
1: Why is it the longevity, the span of life is
0: ఇంద్రియ శక్తిని కోల్పోతున్నాడు.
1: The power of the senses is gone.
0: దేహం యొక్క శక్తిని కోల్పోతున్నాడు.
1: The strength of the body is gone.
0: తద్వారానే తన యందు ఉన్నటువంటి శక్తిని కూడాను నిర్మూలం గావించుకుంటున్నాడు.
1: And therefore the entire energy is lost.
0: అతి త్వరలోపలనే అతనికి వృద్ధాప్యం కూడాను ప్రాప్తించి మరణం కూడాను సంభవిస్తుండాలి.
1: హీ బికమ్స్ ఓల్డ్ వెరీ సూన్ అండ్ ఆల్సో డెత్ ఫాలోస్.
0: వృద్ధాప్యం ప్రాప్తించకుండా
1: ఇన్ ఆర్డర్ సీ దట్ యూ నాట్ బి ఏజ్డ్
0: చిరంజీవిగా ఉండాలనుకుంటే
1: ఇంద్రియ
0: శక్తిని బలపరచుకోవాలి.
1: స్ట్రెంగ్త్ ఇన్ ది సెన్స్ కంట్రోల్.
0: ఈ దేహాభిమానాన్ని కొంచెం దూరం చేయాలి.
1: గివ్ అప్ ది బాడీ అటాచ్మెంట్.
0: ఒకవైపున ఇంద్రియ శక్తిని కోల్పోతూ మరొక వైపున దేహాభిమానమును అభివృద్ధి పరచుకుంటూ ఉంటే ఇది ఏ విధంగా ఉంటుంది దేహం?
1: యూ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్. బిసైడ్స్ యూ హ్యావ్ గాట్ ది బాడీ అటాచ్మెంట్. హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి స్ట్రాంగ్?
0: మానవునికి ఉండినటువంటి దుర్గుణములో ఈ రెండు సహనము సానుభూతి ఈ రెండు లేకపోతే జీవితమే వ్యర్థము.
1: వితౌట్ దీస్ టూ క్వాలిటీస్ దిస్ కైండ్ ఆఫ్ పేషెన్స్ అండ్ అండర్స్టాండింగ్ వెల్ యూ బి లూజింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: కుండ నిండుకు నీరు పోసి
1: filling the pot with water
0: rendu randramlu kotti pettinamante
1: and keep two pores over there
0: konta kaalaniki neerantha kaari poi otti kunda tayar avutundi.
1: The water drills out and the pot becomes empty.
0: Ade vidhamgane ee hrudayam aneetvanti kundalo bhagavanta anugraham aneetvanti yokka amrutanni posi pettadu.
1: God has filled this part of human heart with a nectar amruta.
0: కనుకనే ఈ మానవునికి పేరేమిటి? శున్వంతు విశ్వే అమృతస్య పుత్రః అన్నాడు. నీవు అమృతపుత్రుడయ్యా.
1: What is the name of man? You are the son of immortality.
0: కేవలం నీ ఇంద్రియలోనుడు కావటం చేతనే అనృతపుత్రుడిగా మారిపోతున్నావు.
1: Because you have become the slave to your senses, you have become అనృతపుత్ర, the son of falsehood.
0: కనుక నీవు దీన్ని కాపాడుకోమని ఇచ్చాడు.
1: సో హీ గాడ్ వాంటెడ్ యూ టు సేఫ్ గార్డ్ యువర్ బాడీ.
0: ఈ సహన సానుభూతులు అనేటువంటివి లేకుండా రంధ్రం కొట్టుకున్నాడు మానవుడు.
1: అండ్ మ్యాన్ హాస్ బోర్డ్ హాస్ మేడ్ పంచర్ హిస్
0: హార్ట్. భగవంతుడు అనుగ్రహించినటువంటి ఆయు ప్రమాణము క్రమక్రమేణా క్షీణిస్తూ వస్తుండాలి.
1: దేర్ఫోర్ ద లైఫ్ స్పాన్ లాంగివిటీ
0: దానికి ఏ పని మంచి పని చేయగలడు?
1: How can he solve this problem?
0: ఏ పరోపకార సంబంధమైన కార్యములు ఆచరించగలడు?
1: What kind of service he can render?
0: ఏ సమాజ సంబంధమైనటువంటి క్షేమాన్ని ఆశించగలడు?
1: How can he work for the welfare of the community?
0: దేనిని ఆశించలేడు.
1: Nothing he can do.
0: భగవంతుడు ఇచ్చినటువంటి శక్తిని,
1: the energy given by God,
0: సద్వినియోగపరచాలి.
1: Must be properly used.
0: సదభ్యాసంలో ఉపయోగపెట్టాలి.
1: He should have good habits.
0: సత్సంగంతో చేరాలి.
1: And he should be in good company.
0: సత్ప్రవర్తన కలగాలి.
1: He should have good conduct.
0: సమాజమునకు మంచిని చేకూర్చాలి.
1: And he should do everything good for the society.
0: అప్పుడే నీ యొక్క శక్తి కూడాను అమితంగా పెరిగిపోతుంది.
1: Then your energy will grow further and further.
0: కనుక మానవునికి ఇచ్చినటువంటి యొక్క శక్తులు అనేకంగా ఉంటున్నాయి.
1: There are many powers, energies given to
0: him. కానీ ఆ శక్తులను మానవుడే తన చేతులారా తాను పాడు చేసుకుంటున్నాడు.
1: In fact, man is spoiling all the power latent given to him.
0: ఏ విధంగా?
1: How?
0: ఈ దేహేంద్రియ శక్తుల చేతనే పాడు చేసుకుంటున్నాడు.
1: Because the body misused, then the senses misused are the
0: ఇంద్రియములు చూస్తామా చాలా పటుత్వమైనటువంటివి.
1: In fact, senses are powerful.
0: అర్జునుడే చెప్పాడు.
1: Arjuna himself said,
0: స్వామి,
1: స్వామి,
0: నేను ఇంత దృఢత్వాన్ని ఏ రీతిగా పొందగలను?
1: How can I be strong enough?
0: ఎందుకోసం అర్జున అని ప్రశ్నించినప్పుడు చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఈ చంచలమైనటువంటి మనశ్చేత ప్రమాదమైనటువంటి యొక్క దీంతో నేను దృఢంగా లేకపోతున్నాను.
1: With this wavering mind, I could not be strong enough in life.
0: ఆ భగవత్ విశ్వాసమే గాఢంగా ఉంటున్నప్పుడు ఈ దృఢత్వం ఎందుకు పోతుంది?
1: When you have strong faith in God, how is that your mind wavers?
0: కనుకనే దృఢత్వం లేనటువంటి వానికి నిమిష నిమిషములకును డౌట్స్ అంతా వస్తుంటాయి.
1: It's only the wavering mind that entertains.
0: ఈ డౌట్స్ మితి మీరిపోయినప్పుడే వాడు ఒక డర్టీ ఫెలో అయిపోతున్నాడు.
1: When he has got doubts more and more, he becomes a dirty fellow.
0: నిజమైనటువంటి పరిశుద్ధమైన హృదయానికి డౌట్స్ రావడానికి అవకాశమే లేదు.
1: A pure heart will not give scope for
0: doubt. ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను డౌట్స్ కు అవకాశమే లేదు.
1: Under any circumstance, there is no scope for chance for doubt.
0: డస్ట్ అనేటువంటి యొక్క మురికి బావదులు లోపల చేర్చుకోవడం చేతనే డస్ట్ గా మారిపోతుండాలి.
1: ద డస్ట్ ఆఫ్ డౌట్ హస్ గ్యాదర్డ్ కలెక్టెడ్ ఇన్ ద హార్ట్.
0: దేనిని చూచినా సందేహమే.
1: హీ డౌట్స్ ఎనీథింగ్ దట్ హీ
0: కాన్ట్. తల్లిని చూచినా కూడా సందేహం, ఈమె నా తల్లియేనా కాదా?
1: హీ డౌట్స్ హిజ్ ఓన్ మదర్.
0: ఇలాంటి డౌట్స్ తో ఉన్నప్పుడు సహనం ఎట్ట వస్తుంది? సానుభూతి ఎట్ట వస్తుంది?
1: విత్ దీస్ డౌట్స్ ఇన్ ఫుల్ హౌ
0: ప్రతి మానవుని కూడాను
1: పేషెంట్ ఎనఫ్.
0: ఏ పని చేసినా స్వార్థం ప్రవేశిస్తుండాలి.
1: వాట్ ఎవర్ దట్ ఇస్ డన్ అండ్
0: ఏమి తలచినా స్వార్థం ప్రవేశిస్తుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ థాట్ ఆఫ్ ఆన్ సెల్ఫిష్ గ్రౌండ్.
0: ఏది చెప్పినా స్వార్థం ప్రవేశిస్తుండాలి.
1: వాట్ ఎవర్ దట్ ఇస్ సెడ్ ఇస్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్.
0: ఏమి చేసినా స్వార్థం ప్రవేశిస్తుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ డన్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
0: స్వార్థం అనేటువంటి పెనుభూతం యొక్క చేతి లోపల కీలుబొమ్మ అయి జీవిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ హాస్ బికమ్ ఏ పపెట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ద డెమన్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: కనుకనే ఈ స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో పడినప్పుడు మానవుడికి ఇంకా అభివృద్ధి అనేటువంటిదే లేదు.
1: When once he has become a puppet in the hands of the demon, he cannot be peaceful.
0: స్వార్థ రహితులైనటువంటి వారికి ఎన్ని విధములైనటువంటి విజయములో చేకూరినాయి.
1: If he is selfless, he can be expert in different forms of.
0: పాండవులు ఎన్ని బాధలు పడినప్పటికీ, ఎన్ని పరాభవములు పొందినప్పటికీ, ఎన్ని విధములైనటువంటి అవమానములు అందుకున్నప్పటికీ, కానీ కృష్ణుడిపై ఉన్నటువంటి విశ్వాసం చేతనే వాళ్ళు విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
1: Pandavas had a lot of suffering, continuous humiliation, they were put to shame, but ultimately they won because the grace of Lord Krishna.
0: అదే విధంగానే అనేక మంది మహర్షులంతా కూడాను ఆనాటి కాలమునందు ఈ ఆత్మవిశ్వాసము, దృఢ సంకల్పము, సహన సానుభూతులను పెంచుకుంటూ వచ్చారు.
1: That's the reason why the sages and seer saints of this land had self confidence, the patience,
0: understanding.
1: For every family, in every home, this kind of understanding is
0: necessary.
1: Everyone should grow in mutual understanding.
0: ఒకరు yes అంటే ఇంకొకరు no.
1: When one says yes,
0: అది ఈ కలియుగం యొక్క ప్రభావం యొక్క ఫ్యాషన్ గా మారిపోయింది.
1: This trend has become a modern fashion.
0: ఎవరు ఏది చెప్పినా ఇది కాదు అని వాదించడం ఒక ఫ్యాషన్.
1: It has become a matter of fashion to contradict, to differ with everybody.
0: వాదించడం మంచిదే.
1: It's good to argue.
0: సత్యాన్ని గుర్తించడానికి వాదించేటువంటి సత్యం మంచిదే.
1: You can certainly inquire truth.
0: కానీ
1: but
0: ఏదో ఒక విధంగా అతని మాటను నేను ధిక్కరించాలి అనేటువంటి ప్రతిజ్ఞతో వాదించటము ఇది మూర్ఖత్వం.
1: ఇట్ ఇస్ అట్టర్ ఫూలిష్నెస్ టు డిఫర్ అండ్ కాంట్రడిక్ట్ ఇన్ ఎవ్రీ మ్యాటర్.
0: ఇది మంచిది కాదు.
1: దిస్ ఇస్ నాట్ గుడ్.
0: కనుకనే
1: సో
0: ఈనాటిదే జనక మహారాజు ఆస్థానం నందు
1: ఇన్ ది కోర్ట్ ఆఫ్ జనక కింగ్
0: పంచశిఖుడు వచ్చాడు. పంచశిఖుడు అని మహా పెద్ద గొప్ప పండితుడు.
1: ఏ గ్రేట్ స్కాలర్ బై నేమ్ పంచశిఖ.
0: అతన్ని జనక మహారాజు ఆస్థానం లోపల శాస్త్రము వేదమునకు వాదించడానికి నింపించారు.
1: పంచశిఖ వాజ్ అపాయింటెడ్ దేర్ టు ఎంటర్ ఇన్ ఆర్గ్యుమెంట్ ఇన్ శాస్త్రిక్ నాలెడ్జ్.
0: కాని ఆ జనకుని యొక్క పండితుడు చాలా ప్రతిజ్ఞ పట్టాడు.
1: అండ్ ది స్కాలర్ డిటర్మిన్డ్
0: ఈ వచ్చినటువంటి మహాపండితుడు ఏది చెప్పినా దీన్ని కాదు అని నేను వాదిస్తాను.
1: And he said, I will certainly deny whatever others would say.
0: Chuchadu.
1: He saw him.
0: Ee panchasikudu navvadu.
1: Panchasikha laughed.
0: Yedi cheppina kadani vaadinchadamu idi murkhatvam panditiyam kadu.
1: It is not scholarship. It is utter foolishness to say no to everything.
0: Veda shastra itihasa puranamulu vallinchi andunannunnatundi oka satyasaramnu gurtinchi grolinatundi oka panditiniki pandita samadarshana andaru samahamame.
1: A scholar and expert in all the sacred texts like Itihasa, Veda and Shastra will have the equality, equanimity
0: spirit. Here
1: is a scholar who wants to say no to everything
0: I say. He
1: doesn't deserve
0: to be here.
1: He felt within like
0: that.
1: Thinking so.
0: His
1: first question was this.
0: Nayana.
1: Look here.
0: నీవు నీ తల్లికి పుట్టినవాడే కదా అన్నాడు.
1: యు ఆర్ బోర్న్ టు యువర్ మదర్ ఈజ్ ఇట్ ఓకే.
0: కాదు అని ఎట్లా వాదిస్తాడు.
1: హౌ కెన్ యూ సే నో.
0: సరే నోరు మూసుకున్నాడు.
1: హీ కెప్ట్ హిస్ మౌత్ షట్.
0: తదుపరి
1: లేటర్
0: నీవు మానవుడే కదా.
1: యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇట్ నాట్.
0: అవును మానవుడే దీన్ని కాదని వాదించడానికి.
1: హౌ కెన్ యూ సే దట్ హీ ఇస్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఈ విధంగా అతను వాదించుకుంటూ రావటం చేత జనకుడు చాలా సంతోషించి పంచశిఖ నీ గొప్ప పండితుడు.
1: When arguments were proceeding like
0: that, Janaka said, ప్రశ్నించుకోవటం చాలా సరైనటువంటిది.
1: And the people went on asking like that, your replies
0: ఈ మూర్ఖులైనటువంటి పండితులకు ఇలాంటి ప్రశ్నలే వారిని కుదిరించడానికి మార్గం.
1: For foolish pandit scholars, this is the way of replying.
0: పండితుడు పండితుడని గొప్ప శాస్త్రములు చదువుకుని కేవలం శ్లోకాలు వర్ణించినంత మాత్రమే పండితుడు కాదు.
1: మియర్ రెసిటేషన్ ఆఫ్ శ్లోకాస్ విల్ నెవర్ మేక్ యు ఎన్ ఎక్స్పర్ట్ ఆర్ ఎ స్కాలర్.
0: అందరినీ సమదృష్టితో చూడాలి.
1: యు షుడ్ ట్రీట్ దెమ్ ఎవ్రీవన్ ఈక్వల్.
0: అలాంటి వాడు నిజమైన పండితుడు.
1: సచ్ వన్ ఇస్ ఎ ట్రూ స్కాలర్ పండిట్.
0: కనుక మీరు గొప్పవారు.
1: యు ఆర్ గ్రేట్ ఇన్ ది
0: మూర్ఖపు పండితులను నేను ఉంచుకొని
1: I have in my court a foolish
0: తద్వారా అనేక పెడమార్గములు పట్టించి
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్
0: చక్రవర్తి యొక్క పేరును కూడా నువ్వు చెడుపుతూ వచ్చేస్తున్నావు.
1: అండ్ ఈ స్పాయిలింగ్ మై నేమ్.
0: దీనిని తమిళ్లో ఒకనొక సమయంలో చెప్పాడు నమ్మాళ్ వారు.
1: నమ్మాళ్ వారు సెడ్ ఇన్ తమిళ్ ఎట్ వన్ టైమ్
0: మనసుకు మనం సాక్షి
1: అండ్ వీఆర్ ది విట్నెస్ టు ద మైండ్
0: దేహకి గుణం సాక్షి.
1: ఇట్ ఇస్ ద వర్చ్యూ దట్ ఇస్ ద విట్నెస్ టు ద బాడీ.
0: సర్వంకు స్వామి సాక్షి.
1: స్వామి ఇస్ ది విట్నెస్ టు సర్వ ఎవ్రీథింగ్.
0: ముఠాడుకు మూర్ఖం సాక్షి అన్నాడు. ముఠాడు
1: ఫర్ గ్యాంగ్స్ ముఠా మూర్ఖ ఫూల్ ఇస్ ది విట్నెస్.
0: వాడికి మూర్ఖమే సాక్షి.
1: అండ్ ఇస్ వెరీ ఫూలిష్నెస్ ఇస్ ది విట్నెస్.
0: కాబట్టి వాడికి ఆ టైటిల్ వచ్చింది ఆ బిరుదు.
1: సో హీ గాట్ దిస్ టైటిల్ ఆఫ్ ఎ మూర్ఖ ద గ్రేట్.
0: ఆ మూర్ఖుడు అనేటువంటి బిరుదు వానికే ఇవ్వాలి కింద కానీ ఇంకోరికి ఇవ్వడానికి వీలు లేదు.
1: సచ్ పీపుల్ షుడ్ బి కన్ఫర్డ్ విత్ దీస్ టైటిల్స్. మూర్ఖ
0: ఒకనొక మహారాజు దగ్గర
1: ఎట్ ది కోర్ట్ ఆఫ్ ఎన్ ఎంపరర్
0: చాలా ప్రేమతో కాపాడుకునేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు.
1: దేర్ వాజ్ ఎ డిసైపుల్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: మహారాజుకు గొప్ప జబ్బు చేసింది.
1: The king was sick.
0: అప్పుడు ఈ మూర్ఖపు శిష్యుడి దగ్గర చేరి,
1: దిస్ ఫూలిష్ డిసైపుల్ కేమ్ క్లోజ్ టు హిమ్,
0: స్వామి
1: స్వామి
0: మీకు ఏమి కావాలి, ఏమి చేయాలి, నేను చేయవలసిన పని ఏమిటి అన్నాడు.
1: దిస్ ఫూలిష్ డిసైపుల్ సెడ్, వాట్ డు యు వాంట్, వాట్ కెన్ ఐ డూ, హౌ కెన్ ఐ సర్వ్ యూ, వాట్ ఇస్ దట్ యు వాంట్.
0: ఈ గడువు తప్పిపోయింది నాయన,
1: అండ్ ది ఎండ్ ఈస్ అప్రోచింగ్,
0: పరమాత్ముడు ఇచ్చినటువంటి యొక్క ఈ అమూల్యమైన కాలాన్ని నేను తప్పించుకున్నాను.
1: ది వాల్యుబుల్ టైమ్ గివెన్ టు మీ ఇస్ ఆల్మోస్ట్ గెటింగ్ ఎగ్జాస్టెడ్.
0: నేను అతని ఆజ్ఞను శిరసా వహించి నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను.
1: యాజ్ పర్ హిస్ విల్ ఐ మస్ట్ లీవ్ దిస్, ఐఎమ్ రెడీ
0: అన్నాడు. అప్పుడు ఈ మూర్ఖపు శిష్యుడు ఏమన్నాడు, స్వామి స్వామి ఉండండి ఉండండి ఉండండి.
1: అండ్ దిస్ ఫూలిష్ డిసైపుల్ సెడ్, డోంట్ లీవ్ ది బాడీ, స్టే దేర్.
0: ఇంత బలహీనతలో ఎట్లా పోగలరు మీరు,
1: హౌ కెన్ యూ గో బీయింగ్ సో వీక్ నౌ.
0: అని పోయి గుర్రాలు తీసుకుని వచ్చాడు.
1: And then he brought some horses.
0: ఈ గుర్రం పైన కూర్చొని మీరు పోండి.
1: You can just have a ride on this horse.
0: అప్పుడు రాజు చెప్పాడు.
1: Then king said,
0: మూర్ఖ,
1: ఓ ఫూల్,
0: నేను పోయేటువంటి స్థానంలో గుర్రం పోలేదు.
1: This horse cannot take me to my destination.
0: రథం పోలేదు.
1: Another chariot.
0: ఇంకే వాహనము పోలేదు.
1: No other vehicle.
0: దీనికి వాహనాలతో పోయేటువంటి స్థానం
1: కాదు. Vehicles cannot take me there.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he said,
0: స్వామి
1: స్వామి
0: ఏది పోలేదు, అయితే నీవు ఎట్లా పోగలవు?
1: When there is no way of communication, how do you expect to reach?
0: ఇంతకు పూర్వం అంతా ఆ శిష్యుణ్ణి మూర్ఖ మూర్ఖ,
1: కెన్ యూ గో బీయింగ్ సో వీక్ నౌ
0: అని పోయి గుర్రాలు తీసుకుని వచ్చాడు.
1: అండ్ దెన్ హి బ్రాట్ సమ్ హార్సెస్.
0: ఈ గుర్రం పైన కూర్చొని మీరు పోండి.
1: యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ రైడ్ ఆన్ దిస్ హార్స్.
0: అప్పుడు రాజు చెప్పాడు.

0: ఆ శిష్యుణ్ణి మూర్ఖ మూర్ఖ మూర్ఖ అని పిలిచేటువంటి వాడు.
1: ఇన్ దోస్ డేస్ సచ్ డిసైపుల్స్ వర్ కాల్డ్ ఫూల్స్ మూర్ఖ.
0: అప్పుడు ఈ మూర్ఖుడు తిరిగి చెప్పాడు.
1: అండ్ దిస్ ఫూల్ గేవ్ రిప్లై,
0: పోతున్నానని మాత్రమే మీరు చెప్పుతున్నారు.
1: You are telling that you are going.
0: ఎక్కడికి పోతున్నారో ఎట్లా పోతున్నారో మాత్రం చెప్పడం లేదు.
1: You are not telling where you are going and how you are going.
0: కాబట్టి చక్రవర్తి నేను కాదు మూర్ఖుడు, నీవే మూర్ఖుడు అన్నాడు.
1: I so said, oh emperor, since you don't know the answers, you are the fool murkha. I am not murkha any longer.
0: నేను పోతున్నానని తెలుసు నీకు.
1: Oh emperor, you know that you are leaving.
0: కానీ ఈ రథమంతా పోలేవు అని చెప్తున్నారు.
1: యూ సే దట్ చారియట్ కెనాట్ టేక్
0: యు. ఇంత తెలిసినటువంటి వాడు ఎక్కడ పోతున్నావని నీకు ఎందుకు తెలియదు?
1: And you don't know where you are going.
0: ఈ విధంగానే అనేక మంది మూర్ఖులు వాదోపవాదములు వేసుకుంటూ కేవలం తన యొక్క మేధాశక్తిని పాడు చేసుకుంటూ వస్తున్నారు.
1: లైక్ దిస్ ఫూల్స్ ఎంటర్ ఇన్ టు ఆర్గ్యుమెంట్స్ లైక్ దట్.
0: ఈనాడు కలియుగ ప్రభావం చేత ఉన్న మేధాశక్తిని ఈ నిరుపయోగమైనటువంటి ప్రశ్నల చేత, నిరుపయోగమైన భావముల చేత, నిరుపమైన తలంపుల చేత తమ మేధాశక్తిని కోల్పోతున్నారు.
1: ది ఇంటెలిజెన్స్ ఇస్ లాస్ట్ బికాస్ ఆఫ్ అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్, అన్నెసెసరీ డౌట్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: పొద్దున నేను తిరిగి ఇక్కడి నుంచి వెళుతుండగా
1: భగవాన్ వాజ్ రిటర్నింగ్ దిస్ మార్నింగ్.
0: రమణ్ రావు వచ్చాడు హైదరాబాద్. రమణ్ రావు,
1: హైదరాబాద్ రమణ్ రావు కేమ్.
0: స్వామి, నిత్యము మీ యొక్క స్పీచ్ లోపల మీ బాల్య విషయములను కొంత కొంతవరకు చెబుతుంటే మాకెంతో ఆనందమేస్తుంది, తద్వారా మా హృదయాలు కూడా విచ్చుకుంటాయి అని చెప్పాడు.
1: రమణ్ రావు సెడ్, స్వామి, వీఆర్ వెరీ వెరీ హ్యాపీ వెన్ యు ఆర్ టెలింగ్ అబౌట్ యువర్ చైల్డ్ హుడ్ డేస్.
0: అది ఈనాడు చెప్తున్నాను.
1: That Bhagavan wants to talk to
0: Puramu,
1: us earlier.
0: Kondamaraju,
1: Kondamaraju,
0: atani kumaruluku tammudu ainatunti vaadu Subbaraju undetunti vaaru.
1: They were there, Subbaraju and the brother with him.
0: Aa tammudu modale maraninchaadu.
1: His brother died in the way.
0: Atani kumarulu Subbaraju, Venkatramaraju.
1: His sons, Subbaraju and Venkatramaraju.
0: Ee Kondamaraju kumarulu Pedda Venkamaraju, Chinna Venkamaraju.
1: The sons of Kondam, Pedda Venkamaraju, Chinna Venkamaraju.
0: Ee naluguru cheri koodi జీవిస్తుండేటువంటి వారు.
1: ఆల్ ద ఫోర్ స్టేడ్ టుగెదర్.
0: కొండమరాజు ఒక్కడు మాత్రమే దూరంగా ఉండేటువంటి వాడు.
1: కొండమరాజు అలోన్ స్టేడ్ ఆల్ బై హిమ్సెల్ఫ్.
0: అప్పుడు నేను ఒక దినము నాతో మాట్లాడుతూ వచ్చాడు చిన్నవాణ్ణి నేను.
1: భగవాన్ వాజ్ సో యంగ్ అట్ దట్ టైమ్.
0: నాయన, నీది పవిత్రమైన హృదయము.
1: He said, you have got sacred heart.
0: నీ వాక్కు నుంచి వచ్చేటువన్నీ కూడా సత్యవాక్కులే.
1: వాట్ ఎవర్ యూ స్పీక్ దట్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: కాబట్టి నేను ఇప్పుడు ఒక సంకల్పం చేసుకున్నాను అన్నాడు.
1: నౌ ఐ హావ్ గాట్ ఎ థాట్.
0: ఏమిటి ఆ సంకల్పము?
1: గ్రాండ్ ఫాదర్, వాట్ ఈస్ ఇట్ యు వాంట్ టు డూ?
0: ఈ నలగరిని వేరు వేరు చేయాలని ఉన్నాను అన్నాడు.
1: హీ సెడ్, ఐ వాంట్ ఆల్ ది ఫోర్ పీపుల్ లివ్ సెపరేట్.
0: నేను చెప్పాను, చాలా మంచిది అన్నాను.
1: భగవాన్ సే, వెరీ గుడ్.
0: ఎందుకనగా?
1: వై? బికాస్
0: ఈ నాలుగు కుటుంబాల లోపల కూడా సహనము సానుభూతులు కోల్పోయినారు.
1: అమంగ్ ఆల్ దీస్ ఫోర్ దేర్ ఇస్ నో అండర్స్టాండింగ్, దేర్ ఇస్ నో పేషెన్స్.
0: ఇంతకాలం కూడా సహన సానుభూతులతో జీవిస్తూ వచ్చారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ లివింగ్ ఇన్ అండర్స్టాండింగ్.
0: ఈ సహన సానుభూతులు ఎప్పుడు కోల్పోయినారో వాడిని వేరు చేయటమే మంచిది అన్నాను.
1: అండ్ దేర్ ఇస్ నో ఫర్బేరెన్స్, నో లాంగర్ అండర్స్టాండింగ్, బెటర్ దే లీడ్ సెపరేట్.
0: తన దగ్గరికి నన్ను పిలిచి వీప్ పైన తట్టి
1: ఇంత
0: గొప్ప విషయం నీకెట్ట తెలుసును?
1: సచ్ ఎ గుడ్ థింగ్, హౌ ఇస్ దట్ యు నో దాట్
0: అన్నాడు. నేను చెప్పాను, ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి విషయము ఎట్ట తెలుసు అనుకోవటం కూడా చాలా పొరపాటు.
1: యు ఆర్ మిస్టేకెన్ బికాస్ ఐ సీ ఇట్ విత్ మై
0: కంటికి కనిపిస్తున్నాయి.
1: ఐ సీ విత్ మై ఓన్ ఐ.
0: మీరు మాటలు చెవులకు వినిపిస్తున్నాయి.
1: ఐ ఆల్సో హియర్ వాట్ ఆల్
0: మనసుకు అనిపిస్తున్నాయి.
1: ఐ ఆల్సో థింక్ ఆఫ్ ఇట్.
0: హృదయాన్ని మురిపిస్తున్నాయి.
1: అండ్ ఇట్ ఆల్సో మేక్స్ మీ హ్యాపీ.
0: దీనికి సాక్ష్యం ఏమి కావాలి?
1: వాట్ విట్నెస్ యు వాంట్?
0: ప్రత్యక్ష సాక్షి ఇదియే అన్నాను.
1: ఈజ్ అ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్.
0: చాలా చక్కని జవాబు చెప్పావు. నీవు చెప్పినావు కనుక తప్పక ఈనాటి నుంచి నేను ప్రారంభిస్తానన్నాడు.
1: హీ సెడ్, యు గివ్ కరెక్ట్ రిప్లై, ఐ విల్ అడాప్ట్ ఇట్ రైట్ నౌ.
0: వచ్చాడు,
1: హీ రిటర్న్.
0: వీడు నలుగురిని పిలిపించాడు.
1: హీ కాల్డ్ ఆల్ ద ఫోర్ చిల్డ్రన్.
0: నాయన, నేను మిమ్మల్ని వేరువేరుగా పెట్టి మీ సుఖజీవనం మీరు చేసుకుంటూ మీ బాధ్యత మీరు అందుకుంటూ మీ యొక్క రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవడం చాలా మంచిది.
1: హీ సెడ్, బెటర్ యూ లివ్ సెపరేట్ అండ్ టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆల్ బై యువర్ సెల్ఫ్.
0: సరే, అందరూ కూడా సిద్ధంగానే ఉంటున్నారు.
1: దే వర్ రెడీ.
0: ఎందుకంటే ఈ ఆడవారిలో సహన సానుభూతులు లేవు.
1: బికాస్ అమంగ్ విమెన్ దిస్ అండర్స్టాండింగ్, ది పేషెన్స్ వర్ మిస్సింగ్.
0: సరే, మీరు చెప్పినట్టుగా వింటామన్నారు.
1: దే సెడ్, వి విల్ ఫాలో.
0: ఇదిగో పలాని వారికి పలానిల్లు, పలాని వారికి పలానిల్లు, పలాని వారికి పలానిల్లు, ఈ విధంగా అంతా చెప్పేశాడు.
1: అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్డ్ వేర్ దే షుడ్ స్టే.
0: మరి మీ గతి ఏమిటి అన్నారు వాళ్ళు నలుగురు.
1: దెన్ దే సెడ్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ?
0: అప్పుడు ఆయన చెప్పాడు.
1: దెన్ హీ సెడ్,
0: నాకు ఏ ఆస్తి వద్దు. నాకు
1: ఐ డోంట్ వాంట్ ఎనీ ప్రాపర్టీ.
0: సత్యాన్ని నాకు ఇవ్వండి అన్నారు.
1: ఐ వాంట్ సత్యం భగవాన్.

0: అనగా ఆ పిల్లవాడు నా దగ్గర ఉంటే నాకు అన్ని చూసుకుంటాడు అన్నాడు.
1: When Satyam is with me, he will take care of me.
0: ఆయన ఎప్పుడు నన్ను సత్య సత్య సత్య అని పిలిచేటువంటి వాడు.
1: He always called Bhagwan as Satya Satya only.
0: ఆ సత్యమే అతనికి సాక్షిగా ఉంచింది.
1: And that very Satyam stood as witness.
0: నేను అక్కడ పోయినప్పుడు నాకు 8వ సంవత్సరము.
1: It was aged 8 years.
0: తెల్లవారి అతనికి వంట వండటము.
1: And he cooked for him.
0: అతనికి పెట్టటము.
1: అండ్ సర్వ్స్ హిమ్.
0: నేను 2 పుస్తకాలు చేతిలో పట్టుకోవటము, ముఖపత్రానికి పరిగెత్తిపోవటము.
1: అండ్ హీ క్యారీస్ బుక్స్ అండ్ రన్ ఆల్ అలాంగ్ టు రౌండ్.
0: ఈ గ్రామంలో స్కూల్ లేదు.
1: దేర్ వాజ్ నో స్కూల్ హియర్ ఇన్ దిస్ విలేజ్.
0: ముఖపట్నంకే పోవాలి.
1: వన్ హ్యాస్ టు గో టు ముఖపట్నం.
0: ముఖపట్నం పోయిన తర్వాత తిరిగి అక్కడ బెల్ కొడతారు 1 గంటకు.
1: దెన్ బెల్ ఇస్ గివెన్ దేర్ అట్ 1 o'clock.
0: తిరిగి అక్కడ నుంచి పరిగెత్తి రావాలి తిరిగి ఇక్కడికి.
1: అండ్ హీ హ్యాస్ టు రిటర్న్ రన్నింగ్ ఆల్ అలాంగ్.
0: దీనికి నేను కూడా కొంచెం తినేదిని.
1: అండ్ హీ ఆల్సో టేక్స్ ఫుడ్.
0: తిరిగి పోయేటువంటి వాడు.
1: అండ్ గోస్.
0: చూచాడు ఈ విచారాన్ని.
1: అండ్ ఆల్ దిస్ హాస్ బీన్ నోటీస్.
0: సత్య, నీవు చాలా శ్రమ పడుతున్నావు, నీవు రానక్కర్లేదు, నేనే పెట్టుకుని వడ్డించుకుంటాను, నీవు కొంచెం తీసుకుని పో అక్కడికి అన్నాడు.
1: సత్య, యు ఆర్ స్ట్రెయినింగ్ అ లాట్, యూ డోంట్ హ్యావ్ టు రిటర్న్, ఐ కెన్ సర్వ్
0: మై సెల్ఫ్. ఈ స్టెయిన్లెస్ స్టీల్ టిఫిన్ కార్లని కానీ, మేము ఇంకో టిఫిన్ కార్లని కానీ, ఈ ప్లాస్టిక్ వస్తువులు కానీ ఒక్కటి లేవు.
1: There were no stainless steel utensils nor plastic vessels.
0: Aluminium kuda chaala kashtanga chikkeetundi.
1: Even aluminium was also
0: there. Ee chaala kugramamu.
1: It is a remote village.
0: Palle parchulu ilanti deentlo oka towel lopala inta sangati pettukunedi dani moota kattukunedi bhujam paina veskoni poyevaanni.
1: And it was, since there were no utensils made of plastic or aluminium whatsoever, he used to keep it in a cloth and carry it.
0: Bhojananiki bellu kottin tashame pallal nunchi vachinatundi pillalandaru kudunu ఈ యొక్క బుక్కపట్నం చెరువుల్లో దగ్గరికి పోయేది.
1: When once the bell is given, all children would go to the river close to Bukkapattam.
0: Janakampalli nunchi vachetunti varu.
1: And they used to come from Janakampalli.
0: Karnatapalli nunchi vachetunti varu.
1: Also from Karnataka.
0: Puttaparthi nunchi vachetunti varu.
1: From Puttaparthi.
0: Kammavaram nunchi vachetunti varu.
1: And Kammavarapalli.
0: Kammavarapalli. Ee vidhanga andaru cheri okka daggara cheretunti varu.
1: All used to gather at one place.
0: Kaani naa kutumba gauravane nenu teekurudu.
1: The family respect must be kept up.
0: అని ఉద్దేశం చేత అందరూ చిన్న టిఫిన్ కార్లో పెట్టుకుని ఇంత మూటగాను అన్నం కట్టుకుని పచ్చడి వేసుకుని వాళ్ళు వచ్చి తినేటువంటి వాళ్ళు.
1: They all brought their food in their carriers and have mixed it with
0: their మూటలో అన్నం లేదు.
1: And Bhagwan didn't carry with him the food.
0: సంకటి.
1: It's only
0: సంకటి. రాగి సంకటి.
1: రాగి మాల్ట్.
0: అది మొదలు నుంచి నాకు చాలా అలవాటు.
1: Bhagwan has got the practice of
0: partaking. రాగి సంకటిని తింటూ ఉంటుంటే వీళ్ళందరూ చూచి ఏమిరా ఇతను చాలా బీదవాడే అని, నా కుటుంబ పేరు చెడగొడతానేమో అని నేను దూరంగా పోయి కూర్చొని తినేటువంటి వాడిని.
1: భగవాన్ యూజ్ టు ఈట్ లాంగ్ డిస్టెన్స్ క్యారింగ్ ద రాగి మాల్ బికాస్
0: కుటుంబం యొక్క గౌరవాన్ని కాపాడాలనుకుంటే ఈ గౌరవాన్ని మనం తీసుకోవాలి.
1: ద ప్రెస్టీజ్ అండ్ ద డిగ్నిటీ ఆఫ్ ది ఫ్యామిలీ విల్ హ్యావ్ టు బి మెయింటైన్డ్ ఎట్ ఎనీ టైమ్ ఎట్ ఎనీ కాస్ట్.
0: నీవేదైనా హీనంగా ప్రవర్తిస్తే నీ కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది.
1: If you act in a mean way, the entire family would get a bad name.
0: నువ్వు చిన్న సంకటిని పచ్చడి తింటుంటే ఏమిరా ఇంత బీదవాళ్ళ వీళ్ళు అని నీ కుటుంబానికి పేరు చెడగొడతావు.
1: If you eat ragi malt in everybody, in the presence of everybody, they think that you are poor. So family name is important.
0: కుటుంబ కీర్తిని నిలబెట్టాలి.
1: The reputation of the family must be.
0: ఆ ఉద్దేశం చేత రెండవ దినం వచ్చేసేసి
1: the second day
0: కొండమరాజుతో చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ కొండమరాజు,
0: తాత నేను ఈ విధంగా అక్కడే పోయి అందరి ముందు కూడా నేను సంగతి తింటుంటే నన్ను ఇంకొక రీతిగా భావిస్తుంటారు, లేదు నాకు కష్టమైనా మంచిదే నేను ఇక్కడికే వచ్చి భోంచేస్తానన్నాను.
1: హి టోల్డ్ గ్రాండ్ ఫాదర్ ఐ వుడ్ రాదర్ ఈట్ అట్ హోమ్.
0: కష్టమైనా అందులోనే సుఖం ఉంటుంది.
1: దేర్ లైస్ హ్యాపీనెస్ ఈజ్ ఇన్ డిఫికల్టీ.
0: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ద ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
0: దేనికైనా కష్టం లేకుండా సుఖం మనకు చిక్కదు.
1: వితౌట్ ద పెయిన్ యూ కెనాట్ హ్యావ్ ద ప్లెజర్.
0: సుఖమనేటువంటిది మనకు లభించాలంటే కష్టం పడాలి.
1: ఇఫ్ యూ వాంట్ హ్యావ్ ప్లెజర్ యూ మస్ట్ నెసెసరీ.
0: ఒక బంగారం మనం నగగా తీయాలంటే దాన్ని నిప్పులో వెయ్యాలి.
1: ఇఫ్ ది గోల్డ్ ఈజ్ మేడ్ ఇస్ టు బి మేడ్ విత్ జ్యువెల్
0: కొట్టాలి.
1: ఫైర్ అండ్ హ్యామర్డ్
0: దాన్ని కటింగ్ చేయాలి.
1: ఇట్ మస్ట్ బి కట్.
0: వెల్డింగ్ చేయాలి.
1: ఇట్ మస్ట్ బి వెల్డెడ్.
0: అనేక రకమైన ముక్కలు చేయాలి.
1: ఇట్ మస్ట్ బి కట్ టు పీసెస్.
0: ఇవన్నీ చేసి తర్వాత దీనికి నగగా తయారు చేసి మెడలో ధరించవచ్చు.
1: Then it can be made into a very good shining ornament and could be worn put on.
0: కనుక తాత నేను ఏమాత్రం బాధపడను, తప్పక నేను ఈ కష్టం సిద్ధంగా ఉంటున్నాను, ఇది నాకు కష్టం కాదు చాలా మంచిది.
1: సో ఐఎమ్ ప్రిపేర్ టు స్ట్రెయిన్ మై సెల్ఫ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ గుడ్ ఫర్ మీ.
0: కానీ ఆయన దీన్ని వినలేదు.
1: ది గ్రాండ్ ఫాదర్ డిడ్ నాట్ పే హిమ్
0: చెప్పాను తాత ఇది నాకు చక్కని ఎక్సర్సైజ్ అన్నాను.
1: And Bhagavan says this is a very good exercise.
0: రావటం పోవటం అప్పుడు ఆయన చెప్పాడు ఇది ఏమిటి ఎక్సర్సైజ్ రా ఎనిమిదేంటికే ఇంత ఎక్సర్సైజ్ నీకు.
1: What sort of exercise is this? At the age of 8 you want to have that
0: exercise? ఆయన నా పైన చాలా ప్రేమ.
1: Grandfather had intense love for him.
0: ఎవరిని నమ్మేటువంటి వాడు కాదు.
1: He never had any faith in anybody.
0: సత్యం వచ్చి ఏమి చెప్తే దాన్ని నమ్మేటువంటి వాడు.
1: Whatever satyam says it is truth.
0: అందువల్లనే అతని గతి కూడా చాలా ఉత్తమ గతి పోయింది.
1: దాట్ వాజ్ హిస్ ఫైనల్ ఎండ్ సో ఎగ్జాల్టెడ్.
0: అప్పుడప్పుడు ఈశ్వరమ్మ వచ్చేసేసి తాతగారు మీరు రండి మా ఇంటికి రండి ఇక్కడ భోంచేసేయండి నలుగురు అంతా అన్నదమ్ములు ఇంట్లో నాలుగు నాలుగు నెలలు భోంచేసేయండి.
1: అండ్ ఈశ్వరమ్మ సెడ్ యు కెన్ స్టే విత్ ఆల్ ది ఫోర్ ఆఫ్ దెం అండ్
0: మేము అందరూ సిద్ధంగానే ఉంటున్నాము.
1: And in fact, we have been here only.
0: మేము వండి మీకు వడ్డించేటువంటి అర్హత మాకు లేదా?
1: Don't we deserve to serve you?
0: అని చెప్పితే వద్దు.
1: He said no.
0: నేను ఎప్పుడు మీ యొక్క ఇది వేరుగా చేసేసినాను మీరు మీరు సుఖంగా అనిపించండి.
1: ది మూమెంట్ ఐ వాంట్ యూ టు లీడ్ ఇండిపెండెంట్లీ వెల్ నేను దీంట్లో
0: ఇంటర్ఫీర్ కాను నేను దీంట్లో ప్రవేశించను.
1: ఐ డోంట్ వాంట్ ఇంటర్ఫీర్ ఎనీ లాంగర్.
0: నాకు సత్యం ఉన్నాడు నాకు చాలు అనేటువంటి
1: సత్యం ఈజ్ విత్ మీ దట్ ఈస్ ఎనఫ్.
0: ఈ విధంగా ఒక నమ్మకం అనేటువంటిది అంత గట్టిగా ఉండేటువంటి
1: అండ్ హి హస్ గాట్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ హిమ్.
0: అప్పుడే ఆయన చెప్పాడు
1: దెన్ హి సెడ్
0: దిన్నము పాత మందిరం వదిలిపెట్టి కొత్త మందిరం వచ్చినప్పుడు
1: అండ్ హి లెఫ్ట్ ఓల్డ్ మందిర్ అండ్ కేమ్ టు దిస్ న్యూ మందిర్.
0: ఇక్కడ నవంబర్ 23 ప్రశాంతి నేమ్ ఓపెనింగ్ అని చెప్పాను.
1: భగవాన్ డిక్లేర్డ్ నవంబర్ 23 ఈస్ ది ఇనాగరేషన్ ఆఫ్ ప్రశాంతి మందిర్.
0: తెల్లవారి సాయంకాలము రెండు వేళలా వచ్చి నన్ను చూసుకుని పోయేటువంటి వాడు.
1: అండ్ ది గ్రాండ్ ఫాదర్ యూస్ టు వాక్ ఆల్ అలాంగ్ అండ్ సీ భగవాన్.
0: నేను ముందు ఆయన చెప్పినట్టుగానే నేను చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ హిమ్
0: ఎందుకు మీరు ఇంత శ్రమపడి వస్తున్నారు?
1: వై డు యూ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్?
0: మీకు కూడా ఇది శ్రమ కదా, మీరు ఒక దగ్గర కూర్చోండి నేనే వచ్చి అక్కడ చూస్తానన్నాను.
1: ఇస్ నాట్ ఎ స్ట్రెయిన్ ఫర్ యూ, ఐ వుడ్ కమ్ టు యూ.
0: అయ్యోయ్యోయ్యో తమరు నా దగ్గర రావటమా అని చెంపలు కొట్టుకుని నేనే కష్టపడి వస్తాను.
1: వాట్ ఈస్ దిస్ దట్ యూ వాంట్ టు కమ్ హియర్? నో, ఐ వుడ్ కమ్.
0: ఇది కూడా నాకు ఈ వయసు లోపల ఎక్సర్సైజ్ అన్నాడు.
1: అండ్ ఈ సెడ్ అట్ దిస్ ఏజ్ దిస్ ఎక్సర్సైజ్ ఫర్ మీ.
0: నీవు చెప్పినటువంటిది నీకు అందిస్తున్నానన్నాడు.
1: అండ్ ఐఎమ్ జస్ట్ giving you your own message.
0: Alanti appudiki 112 samvatsaram ataniki
1: his age of the grandfather was 112.
0: He 112 years lopala chakkaga nadchukoni vachetunti vaadu.
1: He could walk very well at that age.
0: Nenu appudu chaala taambulam vesukuneetunti vaanni.
1: And Bhagwan used to chew paan at that.
0: Tellavari lechindi modalukoni raatri parundunanta varakunu nen namili namili namili ee okka aakuchunnam chaala bhujincheetunti vaanni.
1: And he used to chew paan right from the morning till the night.
0: ఆయన కూడాను ప్రారంభించాడు.
1: And he too started chewing paan.
0: ఒక దినం వచ్చినప్పుడు
1: one day he came.
0: నేను చెప్పాను.
1: He said
0: నేను ఒక్క పొడిని ఆకులు చున్నము పెట్టాను.
1: అండ్ హి గేవ్ హిమ్ ద లైమ్ ది బీటిల్ లీఫ్ అండ్ ది బీటిల్ నట్.
0: నాకు పొడి ఎందుకు, నేనే ముసలివాణ్ణి కాదు అని ఒక్కలు తీసుకుని కట్ కట్ కట్ కట్ నమిలాడు.
1: వై దిస్ బీటిల్ నట్ పౌడర్? నో, హీ కెన్ యాజ్ వెల్
0: అంతటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆనాటి వృద్ధుడు.
1: ఓల్డ్ పీపుల్ ఇన్ దోస్ డేస్ దే వర్ సో స్ట్రాంగ్.
0: కళ్ళంతా గట్టిగా ఉండేటువంటివి.
1: అండ్ ద స్ట్రాంగ్ టీత్.
0: కన్నులంతా గట్టిగా ఉండేటువంటివి.
1: సీ క్లియర్లీ.
0: ఎంత దూరమైన అద్దాలు వేసుకోకుండా నడిచేటువంటి వాడు.
1: వితౌట్ గ్లాసెస్ దే కెన్ వాక్ ఆల్ అలాంగ్.
0: ఈ విధమైనటువంటి శక్తి సామర్థ్యంతో కూడినటువంటి వారు ఆనాడు.
1: దాట్ వాజ్ ది స్ట్రెంగ్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: వాళ్ళ ఇంద్రియ శక్తి చాలా గట్టిది.
1: బికాస్ దే హావ్ గాట్ ది సెన్స్ కంట్రోల్.
0: దేహాభిమానమును దూరం చేసుకున్నటువంటి వారు.
1: దే డోంట్ హావ్ బాడీ అటాచ్మెంట్.
0: ఏదో ప్రపంచంలో నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి అనేటువంటి దీక్షలో వాళ్ళు కాలంను గడిపేటువంటి వారు.
1: దే హావ్ డిశ్చార్జ్ ది రెస్పాన్సిబిలిటీ ఇన్ లైఫ్, దట్స్ ఆల్.
0: కనుకనే ప్రతి కుటుంబం నందుకును అలాంటి మహనీయులు లేకపోలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఫ్యామిలీ దే ఆర్ సచ్ గ్రేట్ పీపుల్.
0: కనుకనే త్యాగరాజు సమయం లోపల
1: త్రివాంకూర్
0: మహారాజా అతన్ని పిలిపించి ఒక సభను ఏర్పరిచాడు.
1: హి వాస్ సమ్మన్డ్ బై ఎ కింగ్ అండ్ ఎన్ అసెంబ్లీ వాస్ అరేంజ్డ్.
0: అప్పుడు ఆ త్యాగరాజు మొట్టమొదట చెప్పినటువంటి పాట ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫస్ట్ కంపోజిషన్ ఆఫ్
0: త్యాగరాజు? ఎందరో మహానుభావులు అందరికీ వందనము అన్నారు.
1: దేర్ ఆర్ మెనీ మెనీ గ్రేట్ పీపుల్.

0: There are many, many noble people, infinite number of great people.
1: ప్రతి ప్రాచీనపు మహర్షులు కూడాను ఈ విధంగా ప్రతి ఒక్కరికి నీ సభకు ముందుగా నమస్కారం చేసి ప్రారంభించేటువంటి వాడు సభ.
0: In good old days, everybody started his program by doing namaskar to the entire assembly.
1: ఈనాటి మా పిల్లలు, brothers and sisters.
0: The children today, they say brothers and sisters.
1: ఏమిటి ఈ పదములు?
0: What is this?
1: అర్థరహితమైనటువంటి పదములు.
0: They're meaningless.
1: వృద్ధులంతా ఇందులో ఉంటారు. వాడు నీకు సిస్టర్స్ ఎట్లవుతారు?
0: There are many. Are they your real sisters?
1: ఇదంతా కూడా ఏదో ఒక ఆర్టిఫిషియల్ గా చెప్పేటువంటి పాటలు.
0: It's only artificial vocabulary.
1: చాలా మంది ఇదే రీతిగా వచ్చారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు.
0: Many said brothers and sisters.
1: ఇంకోటి లేచాడు ఆ సభ నుంచి.
0: One fellow got up there.
1: అయ్యా నేను చాలా బీదవాణ్ణి.
0: I'm very poor.
1: నేను నీ బ్రదర్ కదా.
0: I'm your
1: నీ ప్రాపర్టీలో నాకు హాఫ్ భాగం ఇచ్చి.
0: You say you are my brother. Let us have a property equally. Give me your property.
1: బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అంటామే కానీ మనం ఏమిస్తున్నాం వారికి?
0: వీ సే బ్రదర్
1: ఆ బ్రదర్ భావాన్ని వారు మనం చూపిస్తున్నామా, నిరూపిస్తున్నామా?
0: ఆర్ వీ రియల్ కీన్ అబౌట్ ఇట్?
1: ఎందుకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అన్నారు?
0: వై షుడ్ వీ సే బ్రదర్ అండ్ సిస్టర్స్?
1: అది ఏదో వాడుక అయిపోయింది.
0: ఇట్ హాస్ బికమ్ ఎ ప్రాక్టీస్.
1: ఇది కేవలం ఆర్టిఫిషియల్ గా మారిపోతుండాలి.
0: ఇట్ ఎంటైర్ థింగ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: నాకు ఈ ఆర్టిఫిషియల్ ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు.
0: భగవాన్ డజంట్ లైక్ దిస్ ఆర్టిఫిషియల్ నేచర్.
1: కనుక నేను ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులారా అన్నాను.
0: సో హి అడ్రెసెస్ ది కాంగ్రిగేషన్.
1: నాదంతా ప్రేమనే.
0: Bhagavan is love.
1: నాకు ప్రేమనే కాబట్టి మీరందరూ మీ అందరూ కూడా ప్రేమ ఉన్నది.
0: అండ్ భగవాన్ ఇస్ లవ్ అండ్ యూ హ్యావ్ లవ్ ఇన్ యూ.
1: కనుక నేను ప్రేమ స్వరూపులారా అంటాను.
0: సో హి అడ్రెసెస్ ది కాంగ్రిగేషన్.
1: ఎప్పుడు నేను యజమాని కాదు.
0: Bhagavan is never a master.
1: మాస్టర్ ని కాదు.
0: He's not a master.
1: నేను సర్వెంట్.
0: Bhagavan is a servant.
1: ఎందుకంటే భక్తుని యొక్క అభీష్టం నెరవేర్చే నిమిత్తమే నేను ఎప్పుడూ వారి వెంటనే ఉంటుండాలి.
0: భగవాన్ ఇస్ నాట్ ఎ మాస్టర్ బట్ ఇస్ ఎ సర్వెంట్ ఆఫ్ ది డివోటీ.
1: ఒక్క చిన్న ఉదాహరణ తీసుకోండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మీరు ఎవరైనా నా దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకుంటున్నారా?
0: డు యూ ఆల్ కమ్ హియర్ అండ్ డూ నమస్కారం?
1: లేదు. నేనే మీ దగ్గరికి నడుచుకుని వస్తున్నాను.
0: యూ ఆర్ నాట్ కమింగ్ హియర్. భగవాన్ కమ్స్ టు యూ.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్?
1: నేను మీ వాడను.
0: Bhagavan belongs to you.
1: మీరు లెగకండి.
0: యూ డోంట్ నీడ్ టు గెట్
1: అప్. మీ దగ్గరికి నేను వస్తున్నాను.
0: భగవాన్ విల్ కమ్ టు యూ.
1: మీ సమస్యలంతా నేను తీసుకుంటున్నాను.
0: హి విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్.
1: అని ఆ విధమైన ప్రతి ఒక్కటి కూడాను నేను చేసి చూపిస్తున్నాను.
0: ఎవ్రీథింగ్ భగవాన్ డస్ అండ్ డెమోన్స్ట్రేట్స్ అండ్ ప్రూవ్స్.
1: నేను చేసి చూపిస్తున్నాను.
0: హి ప్రాక్టీసెస్.
1: అది మీరు కూడా చేయాలి.
0: దట్ వాట్ యు ఆర్ సపోజ్ టు ఫాలో.
1: ఏది మీరు చెప్పినప్పుడు చెప్పినట్టు దాన్ని చేసి చూపించండి.
0: వాట్ ఎవర్ he says it
1: does. అప్పుడే అది సత్యము.
0: Then that is called truth.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: Thoughts, words, action, మూడు ఒకటి కావాలి.
0: Thoughts, words and deeds must be united. One.
1: కనుకనే
0: so
1: ఇది ముఖ్యంగా విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటి విషయం.
0: Students must learn this first.
1: లక్ష్మి, సరస్వతి, పార్వతి అని అంటున్నారు.
0: And you say దుర్గా, లక్ష్మి, సరస్వతి.
1: దుర్గా లక్ష్మి సరస్వతి.
0: దుర్గా లక్ష్మి సరస్వతి.
1: కేవలం పద్యములు, పాటలు, శ్లోకములు చెప్పినంత మాత్రం లక్ష్మి, దుర్గా, సరస్వతి అవుతారా?
0: బై రిసైటింగ్ శ్లోకాస్ కెన్ యూ థింక్ ఆఫ్ దెమ్ దుర్గా లక్ష్మి సరస్వతి?
1: మీ మంచి గుణములు కలిగినప్పుడే మీరు లక్ష్మి అయిపోతారు.
0: వెన్ వన్స్ యూ హావ్ గాట్ గుడ్ క్వాలిటీస్ యు ఆర్ లక్ష్మి.
1: మీ ఇంద్రియాలను అనుకరించినప్పుడే మీరు లక్ష్మి అయిపోతారు.
0: వెన్ వన్స్ యూ హావ్ ఎక్సర్సైజ్ సెన్స్,
1: మీ మనస్సును స్వాధీనం ఉంచుకున్నప్పుడే మీరు దుర్గా అయిపోతారు.
0: వెన్ యూ కంట్రోల్ యువర్ మైండ్ యువర్ దుర్గా.
1: ఈ రెండింటి ద్వారా మీరు పలికేటువంటి ప్రతి పలక కూడాను సత్యంగా రూపొందుతుంది.
0: విత్ దీస్ టు వాట్ ఎవర్ యూ స్పీక్ ఇట్స్ బౌండ్ టు బి ట్రూ.
1: అప్పుడే మీరు సరస్వతి అయిపోతారు.
0: దెన్ యు ఆర్ సరస్వతి.
1: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతమేసిద పద్మపత్త విచారాక్షి పద్మకేశర వర్ణని నిత్యం పద్మ రామం పద్మ సమం పాతు సరస్వతి అన్నారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం. ఈ విధముగా ఆ యొక్క లక్ష్మీ యొక్క సరస్వతి యొక్క విషయము అంత గొప్పగా ఉంటుండేటువంటిది. భగవతి భారతి పుణ్యేంది బుంబాన. ఈ భారతదేశానికి ఎవరి పేరు వచ్చిందంటే జడభరతుని పేరు వచ్చిందని కొంతమంది చెప్తున్నారు. రాముని యొక్క తమ్ముడైనటువంటి భరతుని పేరు పెట్టినారని కొంతమంది. ఇది ఎవరి పేరు కాదు. ఈనాడు రాముని యొక్క తమ్ముడైన భరతుని పేరు పెట్టారు. ఆ భరతునికి ఆ భరతుడనే పేరు ఎవరు పెట్టారు?
0: People say this land is called Bharat because it is named after the brother of Rama, Bharat. But who named Bharata that way?
1: ప్రపంచంలో ఉన్నటువంటి పేర్లు అన్ని కూడా ఎవరో పెట్టుకున్నారు.
0: ఆల్ నేమ్స్ ఆర్ క్రిస్టియన్, దే ఆర్ గివెన్.
1: కానీ ఎవరు అంటే ఆ ఎవరైనటువంటి వాడు అతను అన్నిటికీ మూలాధారమైన వాడు ఎవరు?
0: బట్ హూ హ్యాడ్ దిస్ నేమ్ ఫస్ట్ ఇన్ ద బిగినింగ్?
1: అది కేవలము సరస్వతి యొక్క పేరే.
0: దట్ ఇస్ ది నేమ్ ఆఫ్ వెరీ సరస్వతి.
1: సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబాన అన్నారు.
0: These are the names of the divine goddess, Saraswati.
1: Karakane, Brahma Sutikarta.
0: Brahma is
1: Poshanakarta Saraswati.
0: Sustainer is Saraswati.
1: Karakane, Ame Pere Andarki Vachisesi.
0: And it's only her name that all of us know.
1: Pavitramena Bhavamulu, Inadu Yavarki Teledu.
0: The sacred thoughts are not known to anybody today.
1: Mana Bharati Samskriti Yandu, Yenyo Vidamanai 20 Rahasyamuluntunnai.
0: The culture of Bharat has got so many subtle secrets.
1: Ee Rahasyani Vidalchukodaniki Evaru Prayatninchatam Ledu.
0: No one is making an effort to know these subtle secrets.
1: Kanuka Rahasyani Telusukovali.
0: Know the secrets.
1: వేదం నందు శాస్త్రం నందు ఇతిహాసం నందు పురాణం నందు చాలా గొప్ప గొప్ప రహస్యంతో ఉన్నాయి.
0: వేద శాస్త్ర ఇతిహాస పురాణ ఆల్ ది ఎపిక్స్ హావ్ గాట్
1: అప్పుడప్పుడు అవసరం వచ్చినప్పుడు ఆ పేర్లు చెప్పి దాని అర్థం కూడా మీకు బోధిస్తాను.
0: భగవాన్ విల్ టెల్ ది సిగ్నిఫికెన్స్ ద మీనింగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది
1: ఈనాటి యొక్క సమావేశంలో ముఖ్యంగా మానవుడికి ఉండవలసినటువంటిది సహనము సానుభూతి.
0: The quintessence of the message of this evening is that we are supposed to have these two,
1: sahana, sanubhuti.
0: And without these things, you will be missing something or other in life.
1: కనుక ఎవరు అశాంతిగా ఉంటున్నారు కానీ ఒక్కరైనా శాంతిగా ఉండరు.
0: Everyone is restless. No one is peaceful.
1: ఏదో మేమిద్దరు శాంతిగా ఉన్నామని కొందరు చెప్పుకోవచ్చును.
0: Some may say we are peaceful.
1: అప్పటికి మాత్రమే శాంతిగా ఉంటారు. మరి ఎప్పుడు వస్తుందో ఇది?
0: They were in peace at that moment. Later, what
1: సహనాన్ని సానుభూతిని జయించినటువంటి వాడికి ఎప్పుడు సహనంగా శాంతంగానే ఉంటాడు.
0: The one who has got the tolerance, the patience or forbearance, they will be peaceful.
1: కనుకనే మనము ఈ సహనాన్ని కోల్పోవడానికి మూల కారణం కోరికలే.
0: Why are we intolerant? Because the desire is the cause.
1: ఈ కోరికలు పెరిగిపోతుంగా పెరుగుతూ రావటం చేతనే మనలో సహనం
0: తారిపోతుంది.
1: కోరికలు జయిస్తే రెండవ కోరిక ప్రారంభమవుతుంది.
0: లేక
1: దాన్ని జయించకుండా అపజయం పొందితే వరి
0: ప్రారంభమవుతుంది.
1: చింతలు పెరిగిపోతుంటాయి.
0: అండ్ వీ గెట్స్ వరీడ్ మోర్.
1: ఆ చింతలు ఎన్ని రకములైన చింతలు?
0: వాట్ కైండ్ ఆఫ్ వరీస్?
1: పుట్టుట ఒక చింత,
0: బర్త్ ఇస్ వన్,
1: భూమి నుండి చింత,
0: లైఫ్ ఆన్
1: సంసారం ఒక చింత, చావు చింత, పాల్యమంతయు చింత, వార్ధక్యం ఒక చింత, జీవించుట ఒక చింత, చెడుపు చింత, కర్మలన్నీ చింత, కష్టములు ఒక చింత, సంతసం ఒక చింత, వింత చింత.
0: ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్
1: వరీస్. 12 చింతలతో కూడినటువంటి మానవుడు,
0: 12 టైప్స్ ఆఫ్ వరీస్.
1: చింత చెట్టు కింద కూర్చోంటే చింత లేకుండా ఎక్కడ పోతుంది?
0: హి సిట్టింగ్ ఆన్ దట్ చింత చెట్టు, ద టామరిన్ ట్రీ. హౌ డు యు ఎక్స్పెక్ట్
1: జీవితమే ఒక చింత చెట్టు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద లైఫ్ ఇస్ చింత చెట్టు ఆర్ టామరిన్ ట్రీ.
1: కనుక నీ టామరిన్ ట్రీ,
0: టామరిన్ ట్రీ.
1: కనుక మనం ఆ టామరిన్ ట్రీ కాకూడదు. మనం
0: వీ షుడ్ నాట్ బి లైక్ దట్.
1: స్వీట్ ఫుడ్ ఫుడ్ ఇచ్చే చుట్టి వీ
0: షుడ్ బి అండర్ ది స్వీట్ ఫ్రూట్.
1: అది మన యొక్క జీవితానికి ఈ సహన సానుభూతులు మనం సాధించుకుంటే మనం ఒక స్వీట్ ఫ్రూట్ ఇచ్చవచ్చు.
0: వెన్ వన్స్ వీ హ్యావ్ దీస్ టూ క్వాలిటీస్, we'll have the sweet fruits.
1: మన మాటలు స్వీట్ గా ఉంటాయి.
0: Our words would be sweet.
1: మన చూపులు స్వీట్ గా ఉంటాయి.
0: Our looks will be sweet.
1: మన యొక్క వినికిడి స్వీట్ గా ఉంటుంది.
0: Hearing will be sweet.
1: మన పనులు స్వీట్ గా ఉంటుంది.
0: Actions are also would be sweet.
1: ఆ మధురమైన తత్వాన్ని మనం అనుభవించాలి.
0: We should experience
1: వచనం మధురం, నయనం మధురం, శ్రవణం మధురం, మధురాధిపతే మధురం మధురం అన్నారు.
0: The talks are sweet. The eyes and looks are sweet. Hearing is sweet. Lord is sweetest.
1: కనుక మనము లోపలంతా కూడాను ఈ యొక్క ప్రేమనే మనం నింపుకుంటే ఆ ప్రేమ అనేటువంటి దాని నుంచినే త్రేపులు వస్తుంటాయి. ప్రేమ అనేటువంటి దృష్టే మనలో ప్రారంభమవుతుంది. ప్రేమ అనేటువంటి శ్రవణమే మనలో ఆవిర్భవిస్తుంది. ప్రేమ అనేటువంటి పలుకులే మనం పలుకుతాము. ప్రేమ అనేటువంటి చేతులే మనం చేస్తాం.
0: When once you fill yourself within the love, all looks are bound to be loving. Hearing would be loving.
1: ఇలాంటి దుర్గుణములకు మనం చోట ఇవ్వకూడదు.
0: Don't give space for any wickedness, bad quality.
1: నేను ఎప్పుడు చూసినా గానీ బాగా ఉన్నాయని చూస్తే నేను ఏమాత్రం కూడాను అయ్యో ఇటు బాగున్నారే అని సంతోషిస్తాను. నాకు అసూయ లేదు.
0: There's no trace of
1: jealousy. ఇంతవరకు 75 సంవత్సరాలు వస్తున్నాయి, ఒక్కనాడైనా ఒక క్షణమైనా నేను అసూయ పడినటువంటి సమయమే లేదు.
0: భగవాన్ సేజ్ 75, నాట్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్, ఫర్ ఎ సెకండ్.
1: భావం నా ఎందు రానే రాదు.
0: దేర్ ఆర్ నో బ్యాడ్ థాట్స్ ఇన్ భగవాన్.
1: నా హృదయం అంతా ప్రేమతో నింపుకున్నాను.
0: హార్ట్ ఆఫ్ భగవాన్.
1: అసూయని దుర్గుణం ఎక్కడ చేరుతుంది?
0: వేర్ ఇస్ ది ఛాన్స్ ఫర్ జెలసీ?
1: చేరడానికి అవకాశం లేదు.
0: నో స్కోప్, నో ఛాన్స్.
1: అయితే అప్పుడప్పుడు కోపం వచ్చినట్టుగా నటిస్తాను.
0: హౌఎవర్ హి ప్రిటెండ్స్ టు బి యాంగ్రీ.
1: ఎందుకోసం నటిస్తాను? వారిని చక్కజీసే నిమిత్తమే నటిస్తాను.
0: చెక్ యూ టు కరెక్ట్.
1: నాలో కోపం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో యాంగ్రీ ఇన్ హి.
1: నాయన కూర్చోమ్మా అట్టా ఇటన్ను శాంతంగా చెప్తే వాడు తలకెక్కిపోతాడు.
0: ప్లీజ్ సిట్ డౌన్. వెల్ హీ వుడ్ బి హెడ్ స్ట్రాంగ్.
1: గో దేర్. అంటే భయపడిపోతారు.
0: When one Swami says go there, he'll be afraid.
1: అది కోపమా? స్వామి చాలా కోపంతో చెప్పాడు అనుకుంటారు. అది కోపం కాదు, శబ్దమును మార్చడమే.
0: He changes his tone. It's not the anger that background.
1: నాకు క్రోధం లేదు.
0: He was never
1: angry. ద్వేషం లేదు.
0: No hatred.
1: అసూయ లేదు.
0: No jealousy.
1: ఈ దుర్గుణాలు ఏవి కూడా నా యందు లేవు.
0: There are no bad things.
1: నిజంగా అలాంటి దుర్గుణాలు ఉంటుంటే ఇన్ని దేశాల నుంచి ఇంతమంది ఇక్కడ ప్రవేశించడానికి అవకాశమే ఉండదు.
0: So many people from all over the world assembled here.
1: దీని అన్నిటికీ ప్రత్యక్ష సాక్షి నా ప్రేమనే.
0: భగవాన్స్ లవ్ ఇస్ ద విట్నెస్ ఫర్ ఎవ్రీథింగ్.
1: నా ప్రేమను మీకు అందిస్తున్నాను, మీ ప్రేమను నేను అందుకుంటున్నాను.
0: భగవాన్ షవర్స్ హిస్ లవ్ అండ్ రిసీవ్స్ యువర్ లవ్.
1: ఇదియే నా యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: దిస్ ఇస్ భగవాన్స్ మెయిన్ డ్యూటీ.
1: నేను నిజంగా మీతో మాట్లాడాలని వచ్చాను.
0: భగవాన్ వాంట్స్ టు టాక్ టు యూ.
1: దారంతా కూడాను దగ్గే.
0: He was coughing all along.
1: ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా దగ్గుతూ వచ్చాను.
0: And he was coughing.
1: ఈ ఎదురుగా ఉన్నటువంటి పిల్లలు కూడా ఏం స్వామి ఇంత దగ్గుతున్నాడే, ఎట్లా మాట్లాడగలరు అన్నాడు.
0: Boys in the front were also thinking this way.
1: మీతో మాట్లాడడానికి నేను ప్రారంభం చేస్తే నావన్నీ జబ్బులన్నీ పోతాయి. నేను ఎప్పుడు హెల్తీగానే ఉంటాను.
0: భగవాన్ ఇస్ ఆల్వేస్ హెల్దీ.
1: కానీ కొన్ని ఇలాంటివి, కొన్ని అవాంతరమైనటువంటి ప్రాపంచ సంబంధమైనవి కలుగుతూ ఉంటాయి.
0: బట్ దేర్ ఆర్ సర్టన్ వరల్డ్లీ ప్రాబ్లమ్స్.
1: ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: ఎన్ని కార్యములు చేసినప్పటికీ, ఎంత గొప్పవాడైనప్పటికీ, ఎంత మేధావి అయినప్పటికీ, ఎంత విద్యావంతుడైనప్పటికీ, కానీ జగత్ సంబంధమైనటువంటి విషయాల్లో ఉంటున్నాడు.
0: మ్యాన్ హీ మే బి ఇంటెలిజెంట్, హీ మే బి ఆక్యుపైయింగ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్.
1: వాడు ప్రకృతి భావంలో ఉంటున్నాడు.
0: బట్ ఈస్ Drowned in worldliness.
1: ప్రపతి భావం అనగా ఏమిటి?
0: What is this worldliness?
1: అది మానవునికి వాంఛలు, కోరికలు ఇలాంటివంతా ఉండటమే ప్రకృతి యొక్క భావములు.
0: Worldliness meant the desire and
1: దేహాభిమానము, ఆత్మాభిమానము కోల్పోయి ఇంద్రియాభిమానము ఇలాంటివంతా ఉండినటువంటి వాడే వీడు ప్రవృత్తి వాడు.
0: The one who has got attachment to the body, carried away by senses, is in outward
1: world. రోగములైనా వస్తుంటాయి.
0: And this man with outward external temperament would
1: ఎన్ని బాధలైనా పడుతుంటాడు.
0: He will suffer.
1: చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు.
0: Many asks భగవాన్,
1: స్వామి
0: స్వామి
1: మీకు ఇంత వయసు అయిపోయింది,
0: యూఆర్ ఏజ్డ్,
1: కన్నులకి ఏం అద్దాలు వేసుకుంటారా,
0: యూ డోంట్ హ్యావ్ గ్లాసెస్,
1: అడుగుతారు.
0: దే ఆస్క్ హిమ్.
1: నేను చెప్తుంటాను,
0: భగవాన్ సేస్,
1: ఎప్పుడైనా నేను వేసుకునేది మీరు చూచారా?
0: డిడ్ ఎనీవన్ సా భగవాన్ వేరింగ్ గ్లాసెస్?
1: మరి ఎలా నీవు అడుగుతున్నావు?
0: దెన్ వై డు యు ఆస్క్ దట్ క్వశ్చన్?
1: నేను ఎప్పుడు వేసుకోను
0: స్వామి.
1: నాకు ఎందుకు అద్దాలు?
0: వై?
1: నా గుడ్లు చక్కగా ఉంటున్నాయి.
0: హిస్ ఐస్ ఆర్ వెరీ పవర్ఫుల్.
1: అయితే ప్రత్యక్షంగా మీకు జరిగినటువంటి చెప్తున్నాను.
0: బట్ భగవాన్ విల్ టెల్ యు వాట్ హాపెన్.
1: ఈ కన్ను కనిపించదు.
0: బట్ వన్ ఐ హి డజంట్ సీ క్లియర్లీ.
1: దేని వల్ల?
0: వై?
1: ఒక జబ్బు వల్ల కాదు.
0: నాట్ బికాస్ ఆఫ్ ఎనీ సిక్నెస్.
1: తలకు స్నానం చేసిన తర్వాత
0: హ్యావింగ్ హెడ్ బాత్,
1: ఎవరో కొంతమంది విదేశీయులు అంతా కూడాను ఏదో నీళ్లు దాన్ని ఆర్పడానికి అది ఒకటి తెచ్చారు. దాని పేరు కూడా నాకు తెలియదు.
0: హెయిర్ డ్రైయర్ ఇస్ బ్రాట్ టు డ్రై ది హెయిర్.
1: దాన్ని స్విచ్ లో పెట్టి పోయినారు.
0: దే హావ్ పుట్ ఇట్ ఆన్ ద స్విచ్.
1: దాని దీనికి స్విచ్ ఒత్తితే వస్తుంది.
0: వెన్ యూ కెన్ పుట్ ఆన్ ద స్విచ్.
1: నేను తలకు స్నానం చేసుకున్నాను, దాన్ని పట్టాను.
0: హీ హెల్డ్ ఇట్ ఆన్ హ్యాండ్.
1: ఏమి రాలేదు గాలి.
0: నో నో బ్రీజ్ అట్ ఆల్.
1: ఏమి రాలేదు గాలి రాలేదు అని అటు ఇటు చూస్తున్నాను.
0: అండ్ ఐ వాస్ వాచింగ్ దట్ హెయిర్ డ్రైయర్.
1: స్విచ్ వేసి చూస్తుంటే అప్పుడు కరెంట్ పోయింది. అది తక్షణమే కరెంట్ వచ్చేసింది.
0: దేర్ వాస్ పవర్ కట్ అట్ దట్ మూమెంట్, లేటర్ దట్ పవర్ సప్లై.
1: నేను చూసేటప్పటికి కరెంట్ వచ్చింది, బుర్రన్ వచ్చేసింది.
0: అండ్ దెన్ ఇట్ స్టార్టెడ్ రొటేటింగ్.
1: బుర్రన్ వచ్చేటప్పటికి సర్రన్ కాలిపోయింది.
0: అండ్ ఇట్ హాడ్ హిట్ ది వన్ ఐ.
1: కనుక ఈ రేటి నా పోయింది.
0: అండ్ సో యూ కుడ్ నాట్ సీ విత్ వన్ ఐ.
1: కనుక ఇది ఒక్కటి.
0: దిస్ ఇస్ వన్ థింగ్.
1: నేను ఎక్కడ మీరు చూసినప్పటికీ అందరినీ నేను చూడగలను.
0: బట్ భగవాన్ సీ ఎవ్రీబడి.
1: ఈ కన్నుతో కాదు. చాలా మంది స్వామి నాకు ఒక కన్ను కనిపించడం లేదు, ఏదైనా ఆపరేషన్ చేయించండి అని ముస్లింలు వచ్చి అడుగుతుంటారు.
0: ఓల్డ్ పీపుల్ దే ఆర్ స్వామి, we are not able to see with both eyes, with one eye I am not able to see.
1: ఒక కన్ను బాగుంది కదా, ఆపరేటెడ్ ఒక కన్ను బాగుంది కదా,
0: బట్ వన్ ఐ ఇస్ ఓకే.
1: చాలు, ఈ లోకాన్ని ఒక కన్నుతో చూస్తే ఎంతైనా అనుభవించవచ్చు.
0: ఇఫ్ యు హావ్, ఇఫ్ యు సీ ద వరల్డ్ విత్ వన్ ఐ,
1: రెండో కన్ను లేకపోతే నీకేం నష్టం అన్నాను.
0: వాట్ ఇస్ ద లాస్ యు హావ్ విత్ ది సెకండ్ ఐ? ఇస్ నాట్ గుడ్.
1: పాపం.
0: But they just keep quiet.
1: ఈ విధంగా ఒక కంటితో ఎంత దేశాన్నైనా చూడొచ్చును.
0: విత్ వన్ ఐ యూ కెన్ సీ ఎనీ,
1: ఎంత దూరమైనా చూడొచ్చును.
0: యూ కెన్ సీ ఎనీ లాంగ్.
1: ఒక చెవులతో ఎన్ని విషయంలైనా వినవచ్చు.
0: విత్ వన్ ఇయర్ యూ కెన్ హియర్.
1: కనుక మనకు ఒక్కటి ఉంటే చాలు. ఏదే
0: వన్ ఈజ్ ఎనఫ్.
1: మనం చూడవలసింది జ్ఞాననేత్రం కావాలి.
0: వీ నీడ్ ది ఐ ఆఫ్ విజ్డమ్.
1: ఎందుకోసం మీరు భగవంతుని దగ్గరికి పోతానే కన్నులు మూసుకొని కూర్చుంటారు?
0: వై డు యు క్లోజ్ యువర్ ఐస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్?
1: స్వామి, నిన్ను చూడటానికి ఈ చర్మ చచ్చువులు కాదు.
0: ఓ గాడ్, యు హావ్ గివెన్ దిస్ నేకెడ్ ఐ నాట్
1: ఈ చర్మ చచ్చువులు మూసుకొని
0: ఐ క్లోజ్ మై
1: ఆన చచ్చువును నేను తెరచాలి.
0: ఐ ఓపెన్ మై ఇన్నర్ ఐ.
1: కనుకనే ఈ చర్మ చచ్చువులను మనం లోకానికి ఉపయోగించుకోవాలి.
0: ఫిజికల్ నేకెడ్ ఐ ఆర్ టు సీ ద వరల్డ్.
1: ఇది ప్రవృత్తి దృష్టి.
0: దిస్ ఇస్ ఎక్స్టర్నల్.
1: అది నివృత్తి దృష్టి.
0: బట్ దిస్ ఇస్ ఇన్వర్డ్.
1: కనుకనే ఈ ప్రకృతి యందు ఉన్నంత వరకు ప్రవృత్తి దృష్టి కూడా అవసరమే.
0: సో లాంగ్ వేర్ ఇన్ నేచర్ అయితే
1: చెడ్డను చూడకండి.
0: బట్ డోంట్ సీ ఇన్
1: చెడ్డను వినకండి.
0: డోంట్ లిసన్.
1: పరదూషణం అసలే మీరు చూడకండి, వినకండి.
0: అండ్ నెవర్ లిసన్ టు క్రిటిసిజం.
1: పాపములన్నిటికంటే మించినది పరదూషణ చేయటం.
0: ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ ఇస్ టు క్రిటిసైజ్.
1: ఎన్ని జన్మల యొక్క పాప ఫలమో పరులను దూషిస్తుంటారు.
0: బికాస్ ఆఫ్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ యు కమిటెడ్ ఇన్ ద
1: పాస్ట్. పరులను దూషించడమే గొప్ప పాపము. ఇంకా పరమాత్మను దూషించడం ఇంకెంత గొప్ప పాపము.
0: అండ్ ఇఫ్ యు క్రిటిసైజ్ అక్యూజ్ గాడ్ ఇట్ ఈస్ ఈవెన్ మచ్ మోర్.
1: కనుక ఎవరిని మీరు దూషించకండి.
0: నెవర్ క్రిటిసైజ్.
1: ఎవరిని మీరు విమర్శించకండి.
0: నెవర్ అక్యూజ్.
1: ఎవరిని మీరు అపహాస్యం చేయకండి.
0: నెవర్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీబడీ.
1: అందరితో మృదువైన మధువైన మాటలతో మీరు మాట్లాడండి.
0: టాక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ విత్ ఎవ్రీబడీ.
1: ఇదే మీరు ఈనాడు చేయవలసినటువంటిది.
0: దిస్ ఇస్ వాట్ యూర్ సపోజ్ టు డూ టుడే.
1: ఈ అసహనం అనేటువంటిది లేక సానుభూతి అనేటువంటిది లేకుండా చేసుకోకండి.
0: And don't lose
1: సహనము సానుభూతి రెండు ఉండాలి.
0: You should have this tolerance and sympathy towards each other.
1: అప్పుడే మానవత్వంలో కొంతవరకు వెలుగు కలుగుతుంది.
0: And there lies the value.
1: దాని సద్వినియోగపరచుకుంటూ రావాలి.
0: You have to make proper use of it.
1: సహనం ఉంది కానీ సద్వినియోగపరచకపోతే సహనం ఉండి ప్రయోజనం ఏమిటి?
0: If you are tolerant enough, if you are not proper, what for? దాని
1: సద్వినియోగం చేసుకో.
0: Make use of this tolerance in a proper way. Then సానుభూతి.
1: ఎవరో ఇంట్లో ఒకరు చచ్చిపోయినారు అనుకుంటారు.
0: And we think one is gone in the family.
1: అప్పుడు వారికి సానుభూతి తెలపాలని, అమ్మా ఏ విధంగా చచ్చిపోయాడు, ఏమి జోబం వచ్చింది, ఏమి రోగం వచ్చింది, ఎవరు ఔషధం ఇచ్చారు, ఈ రకంగా మాట్లాడితే వాళ్ళకి సంతోషం అవుతుంది.
0: When there is any tragedy in any family, we express our sympathy. How is that he died? What for? What is the reason behind it?
1: అయ్యో ఆమె వచ్చి మా స్థితిగతి అంతా అడిగిపోయింది, ఏమి జబ్బు వచ్చింది, ఎవరు డాక్టర్ పనిచేశారు, ఇటంతా అడిగింది. ఇది ఒక అల్పతృప్తి కదా.
0: Is it not a low satisfaction when others put such simple questions and express sympathy? Whatever might be the disease, death had happened.
1: Adi evaru pampindi kaadu.
0: It's not nobody's.
1: Kaabatti chaavatam satyam.
0: Death is certain, it's truth.
1: Adi evaraina poi cheppite emira idi inta kathinudu. సత్యాన్ని చెప్పినప్పుడు కఠినుడు అంటారు.
0: ఇఫ్ ట్రూత్ ఈజ్ సెట్ వీ కాల్ హిమ్ ఎ స్ట్రాంగ్ హార్టెడ్ వన్.
1: వాడి ఉదార స్వభావంగా వాళ్ళకు ఏదో సహనభావంతో చెప్తే అది చాలా గొప్ప విలువ అనుకుంటారు.
0: ఇఫ్ దే ఆర్ సింపథెటిక్ ఇన్ దేర్ వర్డ్స్ వీ కాల్ హిమ్ హైలీ వాల్యుబుల్.
1: నేను అట్లా ఉపశాంతిని చెప్పను.
0: స్వామి విల్ నాట్ స్పీక్ సో.
1: చాలా మంది స్వామి మా ఆయన చచ్చిపోయాడు అంటే చాలా మంచిది అంటాను.
0: ఇఫ్ ఎనీవన్ కమ్స్ అండ్ టెల్ స్వామి మై హస్బెండ్ డైడ్ స్వామి సే వెరీ గుడ్ చాలా మంచిది.
1: స్వామి నాకు క్యాన్సర్ అంటే ఆ కడుపులో ఉంటుందని డాక్టర్ చెప్పాడు చాలా సంతోషం ఉంటాడు.
0: ఇఫ్ ఎనీవన్ సేస్ ఐ యామ్ సఫరింగ్
1: దానికి నేను సంతోషం
0: వెరీ గుడ్ వెరీ హ్యాపీ మంచిది వెరీ గుడ్ హీ సేస్.
1: ఒక ఆయనకు చాలా కోపం వచ్చింది.
0: వన్ మ్యాన్ ఇస్ వెరీ యాంగ్రీ విత్ స్వామి.
1: ఏమి స్వామి నేను చస్తుంటే చాలా సంతోషం అంటావే మీరు?
0: స్వామి వెన్ ఐఎమ్ డైయింగ్ యూ సే చాలా సంతోషం వెరీ హ్యాపీ వై?
1: ఈనాడు కాకపోయినా ఈనాడని చావక తప్పదు.
0: టుడే ఆర్ టుమారో యువర్ బౌండ్.
1: అది సంతోషమే.
0: ఇట్స్ గుడ్.
1: సత్యం సంతోష స్వరూపము.
0: ట్రూత్ ఇస్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్.
1: కనుక నేను సత్యం చెప్తున్నానంటే
0: సో వాట్ ఐ యామ్ టెల్లింగ్ ఇస్ ట్రూత్.
1: అప్పుడు అర్థం చేసుకుని వాడికి ఓదార్చుకుంటాడు.
0: దెన్ హీ కుడ్ అండర్స్టాండ్.
1: ఈ విధంగా ఒకరి కోసం చెప్పిన మనం కాకుండా మన హృదయాన్ని సంతృప్తి పెట్టే నిమిత్తమై మనం పోవాలి.
0: వి షుడ్ గో ఫర్ అవర్ ఓన్ సెల్ఫ్.
1: ముందు పిల్లవాడు ఒకటి చెప్పాడు.
0: అదర్ స్పీకర్ సెడ్.
1: ఏమని చెప్పాడు?
0: వాట్ డిడ్ హి సే?
1: స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ కాదు.
0: ఇట్స్ నాట్ సో. స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లో రీచ్ సేఫ్లీ.
1: ఫాలో ది మాస్టర్.
0: ఫాలో ది మాస్టర్.
1: ఎవరిని మాస్టర్?
0: హూ ఇస్ యువర్ మాస్టర్?
1: హృదయమే నీ మాస్టర్.
0: యువర్ కాన్షియన్స్ ఇస్.
1: ఫేస్ ది డెవిల్.
0: ఫేస్ ది డెవిల్.
1: ఈ దుర్మార్గమైనటువంటి దాన్ని దుష్టమైనటువంటి దాన్ని దూరం చేసేసే.
0: ఫేస్ ది డెవిల్ ఆఫ్ వికెట్నెస్ ది క్రూయల్టీ అండ్ ది బ్యాడ్ క్వాలిటీ.
1: Fight to the end.
0: Fight to the end.
1: Kadapate varaku nivu sadinchu.
0: Fight till the end.
1: Finish the game.
0: Finish the game.
1: Nee jeevitham oka pedda game.
0: Your life is a game.
1: Ee game lopala nivu vijayanni sadinchu.
0: In this game of life be successful.
1: Idi e nijamainatundi oka arthamulu.
0: This is the true meaning.
1: ఇది అనేక మంది అనేక అర్థం తీసుకుని చెప్తుంటారు.
0: మెనీ గివ్ మెనీ ఇంటర్ప్రిటేషన్స్.
1: కానీ రోగికి తగినటువంటి మందు ఇవ్వాలి.
0: బట్ ది మెడిసిన్ షుడ్ బి ప్రిస్క్రైబ్డ్ యాజ్ పర్ ది
1: డిసీజ్. నలుగురు వస్తారు.
0: ఓవర్కమ్.
1: డాక్టర్ దగ్గరికి వచ్చేసేసి స్వామి కడుపు నొప్పి అంటారు.
0: వన్స్ కంప్లైంట్స్ ఆఫ్ ది స్టమక్
1: పెయిన్ వస్తారు, అయ్యా కడుపు నొప్పి అంటారు.
0: సెకండ్ పర్సన్ ఆల్సో
1: డాక్టర్ నాకు కడుపు నొప్పి అంటారు.
0: థర్డ్ పర్సన్
1: ఇంకోటి వచ్చేస్తారు, అయ్యా నాకు కడుపు నొప్పి అంటారు.
0: ఆల్ ది ఫోర్ పీపుల్ హావ్ సేమ్ కంప్లైంట్ ఆఫ్ స్టమక్ పెయిన్.
1: కూర్చోండి కూర్చోండి.
0: డాక్టర్ విల్ ఆస్క్ దెమ్ టు సీట్.
1: ఒకరికి టెస్ట్ చేస్తాడు.
0: ఈ టెస్ట్ వన్ పేషెంట్.
1: ఏమి తొందర లేదు,
0: నో నో ప్రాబ్లం.
1: నీవు హాట్ వాటర్ బ్యాగ్ తీసుకుని ఫోమెంటేషన్ చేసుకోమంటావు.
0: హాట్ వాటర్ ప్యాక్ అండ్ ఫోమెంట్.
1: నీకు పోతుంది పోమంటాడు.
0: యు విల్ బి ఫ్రీ ఫ్రమ్ ద పెయిన్.
1: రెండో వాడిని టెస్ట్ చేస్తాడు.
0: సెకండ్ పేషెంట్ హి టెస్ట్.
1: వాడికి వచ్చి గ్యాస్ట్రిక్ ట్రబుల్ గా ఉంటుంటాడు.
0: హి హస్ గ్యాస్ట్రిక్ ట్రబుల్.
1: సోడా బైకార్బ్ మాక్సెల్ఫ్ రెండు కలిపేసేసి వాడికి ఇచ్చేసేసి ఇంకా వెండిపో అంటాడు.
0: హి గివ్స్ హిమ్ సోడా బైకార్బ్ అండ్ మాక్సెల్ఫ్ మిక్చర్ అండ్ ఆస్క్ హిమ్ టు టేక్.
1: ఇంకోడు వచ్చేస్తాడు.
0: థర్డ్ పేషెంట్
1: నాకు కడుపు నొప్పి అంటాడు.
0: ఐ ఆమ్ సఫరింగ్.
1: వాడికి సాల్ట్ ఇచ్చేసేసి రెండు తూర్లు బేదైపోతే సరిపోతుంది పో.
0: హి గివ్స్ హిమ్ సాల్ట్. Well, then that you'll be free from the problem.
1: నాలుగో వాడి దగ్గరికి వస్తారు, చాలా విచారంగా నిలుచుకుంటాడు డాక్టర్.
0: డాక్టర్ వుడ్ స్టేర్ ఎట్ హిమ్ ద ఫోర్త్ పేషెంట్.
1: అయ్యా మీరు తక్షణమే మీ వారికి తెలిపించండి, ఆపరేషన్ చేయాలి, ఇది అపెండిసైడ్.
0: ఇమీడియట్లీ యూ కాల్ యువర్ నియర్ అండ్ డియర్ బికాస్ యూఆర్ సఫరింగ్ ఫ్రమ్ అపెండిసైటిస్.
1: అపెండిసైడ్ కాబట్టి తక్షణమే ఆపరేషన్ చేయాలి.
0: యూ షుడ్ బి ఆపరేటెడ్ అపాన్ ఇమీడియట్లీ.
1: అప్పుడు వాడు అనుకుంటాడు,
0: దెన్ హీ విల్ థింక్,
1: ఏమి నలుగురు కడుపు నొప్పులతో వచ్చారు.
0: ఆల్ ది ఫోర్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ ప్రాబ్లమ్.
1: కాచుకోమని చెప్పని చెప్పాడు.
0: హి సెడ్ ఫోమెంటేషన్ ఫర్ వన్.
1: ఒకరికి ఇంత పౌడర్ ఇచ్చాడు.
0: పౌడర్ టు
1: సంబడి. నాకేదో ఇంత ఉప్పు ఇచ్చాడు.
0: అండ్ దెన్ సాల్ట్.
1: నా కత్తితోనే కొయ్యాలి అంటాడే.
0: హౌ ఇస్ దట్ ఐ షుడ్ బి ఆపరేటెడ్ అపాన్.
1: ఏమి ఈ డాక్టర్ కి ఇంత భేదం అంటారు.
0: వాట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ దట్ డాక్టర్
1: హ్యాస్. నీ రోగానికి తగినటువంటిది చేయాలి.
0: ద ప్రిస్క్రిప్షన్ ఇస్ గివెన్ యాస్ పర్ ద డిసీజ్ ఇన్ ది కంపెనీ.
1: కానీ అది డాక్టర్ కి తెలుసు కానీ అందరికి తెలియదు.
0: డాక్టర్ ఓన్లీ నోస్, నాట్ ది పేషెంట్.
1: కాబట్టి ఈ డాక్టర్ ఎవరు? వైద్యు నారాయణ హరి. భగవంతుడే డాక్టర్.
0: గాడ్ భగవాన్ ఇస్ ద డాక్టర్ హూ నోస్ ద రైట్ ప్రిస్క్రిప్షన్.
1: ఎవరెవరికి ఏదేది కావాలో తనకే తెలుసు కానీ అందరికి తెలియదు.
0: భగవాన్ నోస్ ది కరెక్ట్ ప్రిస్క్రిప్షన్ టు బి గివెన్ అకార్డింగ్ టు యువర్ డిసీజ్.
1: కనుక ఏ ఏ జబ్బుకు ఏ ఏ మంది ఇవ్వాలనేటువంటిది అది తెలిసినటువంటి వారితోనే ఇప్పించుకోవాలి.
0: సో యూ షుడ్ గో టు గాడ్ ఓన్లీ టు హ్యావ్ ప్రాపర్ మెడిసిన్ ఫర్ యువర్ కంప్లైంట్.
1: చిన్న విషయం, కొన్ని ఇంద్రియాలు సరిలేకుండా కొన్ని చిక్కులు వచ్చి పడిపోతుంటాయి.
0: వెన్ సెన్సెస్ ఆర్ నాట్ ప్రాపర్ వీ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్.
1: మా అల్రేజ్ పోయారేమో ఒక పిల్లవాడు.
0: వన్ బాయ్ వెంట్ డాక్టర్ అల్రేజా.
1: ఆయన చాలా మంచివాడు,
0: వెరీ గుడ్ మ్యాన్.
1: చాలా శాంతంగా పనిచేసేవాడు,
0: వెరీ పీస్ఫుల్ పర్సన్.
1: 90 సంవత్సరాలు అయినా కూడా ఈనాటి కూడా నడుచుకుని పోయి ఆసుపత్రి పోయి పనిచేస్తుంది.
0: ఈవెన్ ఎట్ దిస్ ఏజ్ ఆఫ్ 90 హీ వాక్స్ ద డిస్టెన్స్.
1: ఆయనకు వినిపించదు.
0: బట్ హీ కెనాట్ హియర్ ప్రాపర్.
1: ఏదో ఇది ఒకటి పెట్టుకున్నాడు కానీ దాంతో కూడా వినిపించదు.
0: బట్ హీ హాస్ గాట్ హియరింగ్ ఎయిడ్ విచ్ ఇస్ యూస్లెస్.
1: అయ్యా నాకు కడుపు నొప్పి అన్నాడు.
0: వన్ బాయ్ సెడ్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ పెయిన్.
1: కడుపు నొప్పి అనేటప్పటికే తానేమైపోయింది తర్వాత కడుపు నొప్పి కాదు బేదలు ఎక్కువ
0: అయిపోతున్నాయన్నారు.
1: చాలా బేదలు అయిపోతున్నాయన్నారు.
0: డిసెంట్రీ
1: వినిపించలేదు.
0: హీ కుడ్ నాట్ హియర్.
1: ఓహో కడుపులో నొప్పిగా ఉందా అని ఆయన బేదలు మందు ఇచ్చాడు.
0: ఓ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ పెయిన్ సో హీ గేవ్ మెడిసిన్ ఫర్ డిసెంట్రీ.
1: ముందే బేదలుగా ఉంటున్నాయి.
0: ఆల్రెడీ
1: అధికమైన
0: హీ వాజ్ ఆల్రెడీ హావింగ్ మోషన్స్ బికాస్ ఆఫ్ దిస్ మెడిసిన్ దే ఇంక్రీజ్.
1: కనుక డాక్టర్స్ లో కూడాను ఇలాంటి విషయాన్ని విడిపించుకోకుండా చేసేటువంటివి ఎన్నో తప్పులుంటాయి.
0: సమ్ టైమ్స్ డాక్టర్స్ వెన్ దే డోంట్ లిసన్ టు ద పేషెంట్ ప్రాపర్లీ సచ్ ప్రిస్క్రిప్షన్స్ ఆర్ గివెన్.
1: డాక్టర్ మంచి హృదయంతో ఇస్తున్నాడు.
0: బట్ డాక్టర్ గివ్స్ ఇట్ ఎ వెరీ గుడ్ హార్ట్.
1: కనుక నేను తక్షణమే దానికి నయమైపోయింది.
0: అండ్ యూ విల్ హావ్ ఇమీడియట్ క్యూర్.
1: ఈ విధంగా మంచి ఉత్తములైనటువంటి వారు ఏది చేసినా అది ఉత్తమంగానే ఉంటుంది.
0: గుడ్ పీపుల్ వాట్ ఎవర్ దే డూ ఇట్స్ బౌండ్ టు బి గుడ్.
1: నేను కూడా కోప్పడినా అది మీకు మంచిదే.
0: స్వామి మే షౌట్ ఎట్ యు బట్
1: ప్రేమించినా అది మీకు మంచిదే.
0: ఎనీథింగ్ ఇస్
1: ప్రేమించినా మీకు మంచిదే.
0: వాట్ ఎవర్
1: కొట్టినా మంచిదే, తిట్టినా మంచిదే.
0: స్వామి మే అక్యూజ్ యు మే బీట్ యు ఇట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: మీ మంచి కోసమే కాదు, నా కోసం కాదు.
0: ఇట్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్, నాట్ ఫర్.
1: ఏది నాకు ఆశనే లేదు.
0: భగవాన్ డజంట్
1: దేన్ని నేను అభిష్టపడను.
0: భగవాన్ డజంట్ డిజైర్ ఏది
1: చేసినా మీకోసమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ యూ.
1: వాట్ ఎవర్ ఐ డూ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ.
0: వాట్ ఎవర్ స్వామి డస్ ఇట్స్ గుడ్ ఫర్ యూ.
1: ప్రేమ ముదిత మనసు కహో రామ రామ.

నరు నాకు ఖ్యాతి గుర్తు నీతి నియమాలు నరులకు ఖ్యాతి గూర్చు బాల్యమందునైవి ఎన్ని పట్టువడును బాల్యమందున ఇవి అన్ని పట్టుబడును నీతి బోధన చేసేది నిజ గురుడు.

0: ஆத்மையே பிரம்மா, பிரம்மையே ஆத்மயே குரு.
1: An individual gets the reputation out of morality and the discipline. These ought to be cultivated in childhood. He is the real teacher, the Atman Brahman, who teaches these principles.
0: Inat manavuni yokka drukpadamum భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన సంసారములకు మాత్రమే పరిమితమైంది.
1: ద హ్యూమన్ అవుట్లుక్ టుడే ఇస్ కన్ఫైన్డ్ టు ద వరల్డ్లీ ఎఫిమరల్ ట్రాన్షియంట్ మ్యాటర్ ఓన్లీ.
0: మానవుడు శరీరముపైన మమకారమును అభివృద్ధి గావించుకుని తద్వారా వృత్తి జీవనము గడిపే నిమిత్తమై చింత చీకు లేక నీతి నిజాయితీ లేక పాప పుణ్యములను విచారించక తోచినట్టుగా ప్రవర్తించి అనేక పాపములకు గురి అవుతున్నాడు మానవ.
1: Has intense attachment towards the body and leads his life without any consideration of the morality, without any consideration of the virtue and the sin, without any discretion, he leads his life.
0: నైతిక జీవమును విస్మరించి కేవలం భౌతికమే సత్యమని విశ్వసించి తాను ఎట్టి గుంకు దుంకు లేక ప్రవర్తిస్తున్నాడు మానవుడు.
1: Man takes this human life, the worldly life, in all truth, he takes it, and he forgets the morality and leads the life without any hesitation.
0: నిత్య సత్యమైన ఆనందము ఆత్మజ్ఞానమునందే ఉన్నదనే సత్యాన్ని గుర్తించక భౌతికమైన వస్తు వాహనాదులు ఎందు లభ్యమవునని విశ్వసించి వాటి నిమిత్తమై కాలమును వ్యర్థం చేస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ వేస్టింగ్ హిస్ టైం ఫర్గెటింగ్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ ఆల్ ట్రూత్. ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ ఈస్ క్యారీడ్ అవే ద వరల్డ్లీ డిజైర్స్ అండ్ ద వరల్డ్లీ మ్యాటర్స్ అండ్ వేస్ట్ హిస్ టైం.
0: ఈనాటి మానవుడు పడే సమస్త దుఃఖములకు విచారములకు కష్టములకు నష్టములకు మూల కారణము మానవుడు.
1: దిస్ ఈస్ ద రీజన్ ఫర్ ఆల్ ద యాంగ్జైటీస్, ఫర్ ఆల్ ద మిజరీస్, ఫర్ ఆల్ ద సఫరింగ్స్, ఫర్ ఆల్ ద లాసెస్ ఆఫ్ హ్యుమానిటీ.
0: స్వస్వరూపాన్ని మరచి భౌతికమైనటువంటి దేహమే సత్యమని విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క దుస్థితికి గురి అవుతున్నాడు మానవుడు.
1: Man has come down to that situation, that fate, because he has forgotten his original form, his original nature, and takes the physical body as truth.
0: తానెవరు, తన తత్వం ఏమిటో, తన గమ్యం ఏమిటో, తన రమ్యం ఏమిటో, తన దివ్యం ఏమిటో విచారించుకోలేకపోతున్నాడు మానవుడు.
1: Man is not able to cognize the fact who he is, his nature, his goal, the beauty and the divinity.
0: కేవలము నీటి బుడగ వంటి ఈ దేహమే తానని భావించి ఆ దేహమునకు పెట్టినటువంటి పేరుతోనే తనను తాను పరిచయము గావించుకుంటున్నాడు మానవుడు.
1: Man is introducing himself basing on this body, which is like a water bubble, and the name given to him, and introduce himself that way.
0: Upanishattulu, nee evarani niladisi adugutundadi prashnalato.
1: Upanishad comes forward with outstanding questions. Who are you?
0: Deeniki jababu తనకు తోచినట్టుగా చెప్పుతూ కేవలం అజ్ఞాని అని తాను నిరూపణ చేసుకుంటున్నాడు.
1: Man is proving his ignorance by giving answers as he thinks.
0: నేను రాముడను, నేను కృష్ణుడను, నేను ఈశ్వరుడను అని దేహమునకు పెట్టినటువంటి పేర్లతో తాను పరిచయం గావించుకుంటున్నాడు ఈ విధమైన జవాబుతో.
1: With this reply, he introduced himself with the name that is given to this body as I am Rama, I am Krishna, I am Ishvara and so on.
0: అయితే ఈ పేరు ఎవరు పెట్టినవి?
1: Who have named it?
0: ఎప్పుడు పెట్టినవి?
1: When are these names given?
0: కేవలం మధ్యకాలంలో ఆవిర్భవించి మధ్యకాలంలోనే మార్పు చెంది మధ్యకాలంలోనే అంతమయ్యేటువంటి పేర్లు ఇవి.
1: These are the names that have come in between and change and end finally.
0: ఇట్టి అనిత్యమైన కల్పితమైన పేర్లతో సత్యనిత్యమైనటువంటి యొక్క తన్ను పరిచయం గావించుకోవటం ఇది సరి అయిన జవాబు కాదు.
1: The one introduces himself basing on this artificial temporary body, forgetting the truth and that is permanent, is not a proper reply.
0: తిరిగి ఉపనిషత్తు ప్రశ్నిస్తుండాలి.
1: Then Upanishad questions again.
0: అయ్యా, నీవు దేహము కాదు, దేహమునకు పెట్టినటువంటి పేరు కాదు, నీవెవరో మరొకటి చెప్పమని ప్రశ్నిస్తుంది.
1: Upanishad questions again, sir, you are not the body. You are not the name given to you. Then what are you?
0: అప్పుడు మానవుడు ప్రాకృతమైనటువంటి యొక్క యోచన నుండే తన యొక్క తెలివితేటలను వినియోగించుకుంటూ నేను టీచర్ను, నేను ఒక లాయర్ను, నేను ఒక డాక్టర్ను అని తాను చేసే వృత్తుల యొక్క పరిచయంతో తనను తాను నిరూపించుకుంటున్నాడు.
1: Then man will make use of his all his intelligence and skills relating to the world and introduce himself as a teacher, lawyer and so on basing on the profession.
0: ఇప్పుడు తిరిగి ఉపనిషత్తు ప్రశ్నిస్తుండాలి. అయ్యా, ఈ వృత్తులు మధ్యలో కల్పించుకున్నవే కాని ఇవి శాశ్వతమైనవి కాదు.
1: Upanishad says again, these professions are those that you acquired in between, they are not permanent.
0: ఇవి నీ జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటి వృత్తులే కాని నీవు కాదు.
1: They are meant to carry on a living, they are not your true self.
0: కనుక నీవెవరు నిజముగా యోచించి చక్కని జవాబు ఇవ్వమని ప్రశ్నిస్తుండాలి.
1: Upanishad questions, think clearly, investigate clearly and say, oh, who you are.
0: కానీ ఈ ప్రాకృతమైనటువంటి బుద్ధికి, సంకుచితమైన భావాలకు, సంకుచితమైనటువంటి తలంపులే తలలో చేరుతాయి కాని అతీతమైన ఆత్మతత్వమును అతనికి ఏమాత్రము హృదయములో చెల్లించవు.
1: ఫర్ హిస్ వరల్డ్లీ ఇంటెలెక్ట్, ద నారో ఫీలింగ్స్ అండ్ నారో థాట్స్, హీ విల్ హావ్ సచ్ ఆన్సర్స్ ఓన్లీ. హీ కెనాట్ అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ద సెల్ఫ్.
0: తిరిగి ఆ వ్యక్తి, నేను హిందూ, నేను ముస్లిం, నేను క్రిస్టియన్, నేను జొరాస్ట్రియన్ అని ఈ విధంగా తన యొక్క కుల మతములను గురించి పరిచయం గావించుకుంటున్నాడు.
1: Later, the individual introduced himself basing on the caste and the community, that is a Hindu, Muslim, Zoroastrian and so on.
0: అప్పుడు తిరిగి ఉపనిషత్తు ప్రశ్నిస్తుండాలి. అయ్యా, నీకు కులము కాదు ప్రధానము, గుణం.
1: The Upanishad questions, is not the caste that's important.
0: నీకు మతము కాదు ప్రధానము, మతి.
1: It's not the religion that's important, it is mati, the
0: mind. నీకు జాతి కాదు ప్రధానము, నీతి.
1: It's not jati, nationality, it is.
0: ఇది అన్నిను కరిగినటువంటి ఏమిటో అది నీవు తెలుపమని చెప్తుంది.
1: Upanishad questions, give the reply that reflects all these.
0: కానీ తాను చెప్పలేకపోతాడు.
1: He could not give any reply.
0: అన్నింటికీ సమీపమైనటువంటి యొక్క సత్యతత్వము తనకు గోచరించటం లేదు.
1: He is not able to visualize the truth which is in the closest proximity.
0: Antikecho tat anindi Upanishad.
1: The Upanishad says it is the nearest.
0: Manavulaku Bhagavantuni kante ati samipamainatunti vastu gani. Manavulaku ati samihitamainatunti yokka vastu gani. Ee jagatlo ledu.
1: In this world, there is no other object that is nearer than God Himself.
0: Bhagavantude ni sannihitudu.
1: God is your intimate one.
0: Bhagavantude ni samipudu.
1: He is very close to you.
0: Neeve Bhagavantudai unnavu.
1: You are God Himself.
0: Isha vasyam vijam jagat.
1: The entire universe is full of God.
0: Neeve atma swaroopudai, satya swaroopudai, chinmaya swaroopudai undi kudanu. ఆత్మతత్వాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు, చెప్పలేకపోతున్నావు.
1: యూ బీయింగ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్, యూ బీయింగ్ ద ఫార్మ్ ఆఫ్ ద ట్రూత్ అండ్ పర్మనెంట్ ఇమ్మోర్టల్, యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ యువర్ ట్రూ నేచర్.
0: ఆత్మ తనను తాను ఏమాత్రం కూడాను వంచుకునేటువంటిది కాదు, విభజించుకునేటువంటిది కాదు.
1: ద సెల్ఫ్ విల్ నెవర్ డివైడ్ ఇట్ సెల్ఫ్. It will never deceive on its
0: own. అందరి యందు ఉండినటువంటిది ఒకే ఆత్మ.
1: Only one self pervades in all.
0: కాని మానవుడు అజ్ఞానము చేత భగవంతుడు తనను తాను విభజించుకుంటున్నాడు అని భావిస్తున్నాడు.
1: But mankind considers out of ignorance that he divides himself.
0: భగవంతునికి విభజించటం అనేటువంటిదే లేదు.
1: God has no feeling of any kind of division.
0: భగవంతుడు
1: He never gets divided.
0: అలాంటి విభక్తుడైనటువంటి భగవంతుడిని విభజించుకోవటం అనేటువంటిది జరగటం అసాధ్యం.
1: God who is undivided, to make an attempt to divide him, it is impossible.
0: ఒక చెరువు నందు కాని, ఒక కొలం నందు కాని, సముద్రము నందు కాని, నది యందు కాని సూర్య ప్రతిబింబములు ఎన్నో ఎన్నో విధములు కనిపిస్తుంటాయి.
1: Either in a tank or a lake, river or sea, you'll find a reflection of the sun.
0: ప్రతిబింబములు వేరు కాని బింబము ఒక్కటి.
1: The reflections are many, but the main object is one.
0: అదే విధముగానే దైవత్వం ఒక్కటే అయి ఉండి ఈ శరీరం అనేటువంటి యొక్క ఈ ట్యాంక్స్ లోపల, ఈ నదుల లోపల, ఈ ప్రవాహములందు భిన్న భిన్నంగా కనిపిస్తూ ఉంటుంటాయి.
1: The divinity being one appears in these bodies in different ways as reflection in tanks and rivers.
0: కాని ప్రతిబింబమునే గుర్తిస్తున్నాడు కాని మానవుడు బింబమును ఏమాత్రం కూడాను గుర్తించడం కాని, విచారించడం కాని, పరిశోధించడం కాని, పరిశీలించడం కాని జరుపుటకు ప్రయత్నించడం లేదు.
1: Man is carried away by the reflection. He is not in any way inquiring, experiencing, investigating, experimenting to know the object.
0: ఇంకా ఉపనిషత్తు భగవంతుడు అచలుడా, చలించినటువంటి వాడా అని ప్రశ్నించినప్పుడు దీనికి చక్కని జవాబిస్తుంది. అతను అచలుడు కాని చలించడు.
1: When you put a question, is God movable or immovable, it would say he is immovable but yet moves.
0: అతనికి రూపము ఉన్నది కాని రూపము లేదు.
1: He has form and yet formless.
0: అతనికి హస్తములు లేవు కానీ అన్నింటినీ పట్టగలడు.
1: He has no hands as such, but he can catch hold of all.
0: అతనికి నేత్రములు లేవు కానీ సర్వమును చూడగలడు.
1: He has no eyes, but can see everything.
0: అయితే ఈ చలించటము, అచలముగా ఉండటము దీనికి ఏది ఆధారం?
1: Then what is this basis for this mobility and immobility?
0: వ్యక్తుల యొక్క దృష్టిభావమే దీనికి దోషము.
1: The mistake lies in the vision.
0: Yat bhavam tat bhavati yani. Manavuni yokka talampulu, manavuni yokka bhavamulu puraskarinchukoniye bhagavantudu chalanu achalanu avutu unnadu.
1: As is the feeling, so is the result. Basing on the feelings and the thoughts, God appears as movable and immovable.
0: Aithe daivatvamunaku jeevatvamunaku unna bhedham emiti?
1: Then what is the difference between the individuality and the divinity?
0: Charam acharam vachaha. Acharam vachaha anaga rendinti endukodanu tanu yokka ekatvam okati gaane nirupistuntundadu.
1: The principle of oneness is taught in both of these things, mobility and immobility.
0: చలించక పరుంటినటువంటి యొక్క వ్యక్తికి స్వప్నములో అనేక విధములుగా చలించినట్టు ప్రయాణములు చేసినట్టు కనిపిస్తుంది.
1: A person who is in sleep, there in a dream, he finds so many things moving and traveling.
0: కాని బాడీ దేహము అచలంగా ఉన్నది.
1: But body is motionless.
0: కాని డ్రీమ్ లోపల ఆ చైతన్యము సర్వత్రా చలిస్తూనే ఉంటుంది.
1: But in the dream, that awareness moves all over.
0: అయితే ఆ చలించేటువంటి యొక్క తత్వమా తాను లేక చలించక స్థిరముగా ఉండేటువంటి తత్వమా తాను?
1: Then is he the one that is wavering or is he the one that is steady?
0: చలించని దేహము చలించేటువంటి యొక్క దివ్యత్వంతో కేవలము చలించినట్టుగా కనిపిస్తుంది.
1: This body which moves will have that which is steady, the self inside and moves about.
0: కాని దివ్యత్వములకు ఇది అది అనేటువంటిది చెప్పుటకు వీలు కాదు. ఇది కృత్రిమమైనటువంటి యొక్క మానవుని యొక్క భావ భేదముల చేత చలించినట్టుగా కనిపిస్తుంది.
1: The divinity cannot be decided this way and that way. It's all the artificial feelings that make the mankind to say so, as mobile and immobile.
0: Oka wall clock undali.
1: Here is a wall clock.
0: Deeniki key ichinappude deenlo undinatundi mundu anni kudunu tirugutu untuntai.
1: When you wind the key, the hands move.
0: Aithe aa munduku tirigeetundi yokka chaitanyam unnada?
1: Do those hands have got this capacity, mobility themselves?
0: Ledu ledu.
1: No.
0: దీనికి ఇచ్చినటువంటి కీని ఆధారం చేసుకుని ఆ యొక్క ముందు తిరుగుతూ ఉన్నది.
1: Based on the key winding given, the hands move.
0: ఎంత వరకు తిరుగుతాయి?
1: How long they move?
0: కీ ఉండినంత వరకు తిరుగుతాయి.
1: Until there is key that lasts there.
0: తదుపరి తనంతకు తానే నిలిచిపోతాయి.
1: Later they come to a standstill.
0: అదే విధంగానే శరీరము శరీరి అని రెండు ఉంటున్నాయి.
1: Similarly, there are two, the body and the indweller.
0: Atmanam ratanam vidhi, shariram ratam evacha. Shariramu oka ratham vattadi.
1: Body is the chariot.
0: Atma deenini nadipetuvanti sarathi.
1: The self is the charioteer.
0: Ade vidhamgane, dehamu oka vasati gruham.
1: Body is a chowdhury.
0: Jeevudu daninandu nivasinchetuvanti vadu.
1: The individual is the one, the resident.
0: కాని ఆ నివసించేటువంటి వ్యక్తి ఈ దేహమే నేనంటాడా లేక ఈ దేహము నాది అంటాడు?
1: The resident, will he say that I am the body or would he claim the body as his own?
0: ఇక్కడ నేను నాది అనే రెండు పదములు.
1: Here there are two words, I and mine.
0: నేను అనేది ఆత్మతత్వములకు సంబంధం.
1: I relates to the self.
0: నాది అనేటువంటి దేహ తత్వములకు సంబంధం.
1: Mind relates to body.
0: కనుక ఇది నాది కాని నేను అది కాదు.
1: It is mine but I am not that. I.
0: అదే విధముగానే ఉపనిషత్తులు దేహములు అనేటువంటి ఒక ఉపాధి ద్వారా దివ్యమైనటువంటి ఒక చైతన్యము సర్వత్రా చరించినట్టుగా కనిపిస్తుంది.
1: The body, with all these gestures, it moves with all the divinity that is steady, stable within.
0: కన్నులు చూడటం లేదు.
1: The eyes don't see.
0: కన్నులు ద్వారా అనగా ఆత్మ ద్వారా కన్నులు చూడగలుగుతున్నాయి.
1: Through Atma the self, the eyes are able to visualize.
0: ఆత్మ కన్నులతో చూపిస్తున్నది కానీ కన్నులు ఆత్మను చూడలేదు.
1: Atma will make the eye to see and the eye can never make the Atma to be seen.
0: చెవులు కూడాను ఆత్మ ద్వారానే వినగలుగుతుంది కానీ చెవులు ఆత్మతత్వాన్ని తెలుసుకోలేదు.
1: The ears also listen through this Atma, but they cannot know Atma.
0: ఇవన్నీ కూడాను వీటిని కరణములు అని పేరు, అనగా పనిముట్లు.
1: They are all called instruments.
0: ఈ పనిముట్లకు కేవలం పని చేసేటువంటిది మాత్రమే తెలుసును గాని ఈ పని ఏ విధంగా చేయాలి ఎట్ట చెయ్యాలి అనేటువంటిది మనకు తెలియదు.
1: These instruments, they only function. They don't know how they function, to what extent they should function.
0: కాని ఈ నాటి మానవుడు అన్ని నేనే చేస్తున్నాను, నేనే చూస్తున్నాను, నేనే అనుభవిస్తున్నాను అనేటువంటి అహంకారములకు గురి కావటం చేత మానవత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: But the modern man, out of ego, he has forgotten his human quality Because he claims himself that he is a seer, that he is the experiencer.
0: కేవలం మానవుడు మాత్రమే కాదు, దేవతలు కూడాను ఈ విధమైనటువంటి అజ్ఞానములకు అప్పుడప్పుడు గురి అవుతున్నారు.
1: Not only mankind, at times angels are also taken away by this feeling.
0: ఒకానొక సమయం లోపల దేవాసుర యుద్ధం జరిగినప్పుడు దేవతలకు విజయం సంభవించింది.
1: At one time, when there is a battle between devatas and demons,
0: Upanishad yokka prabodha
1: is the teaching of Upanishad.
0: ఈ విజయోత్సవాన్ని అనేక విధములుగా కూడాను దేవతలు ఆనందంగా అనుభవిస్తూ వచ్చారు.
1: The angels delighted because of this victory, success.
0: ఘోరమైన రాక్షసుల చేత, భయంకరమైన రాక్షసుల చేత వారిని మనం ఓడించి మేము విజయాన్ని సాధించాము అనేటువంటి గర్వమును మితిమీరిపోయినట్టుగా అనుభవిస్తూ వచ్చారు.
1: The angels prided themselves because of this victory, because they could conquer the wicked demons.
0: నిత్యము ఏదో ఒక విధముగా కూడాను విజయోత్సవాలు జరుపుకుంటూ వచ్చారు.
1: Every day they have been celebrating their victory.
0: కానీ వీరి అహంకారమును భగవంతుడు చూడలేకపోయాడు.
1: But God could not tolerate their ego any longer.
0: ఈ అహం ఉండిన దగ్గర పతనము తప్పదు అని అనుకున్నాడు.
1: He knows where there is ego, he is bound to
0: fall. దేవతలకి పతనమైనప్పుడు ఇంక దేశం ఏ రీతిగానే పోషించడానికి వీలవుతుంది?
1: When angels pride themselves, how do you expect them to rule and sustain the world?
0: కనుక వీరికి ఒక గుణపాఠం నేర్పే నిమిత్తమై,
1: to teach them a lesson,
0: తాను ఒక యక్షునిగా రూపొంది,
1: he has taken the form of యక్ష.
0: దేవతల ఎదుట పోయి నిలిచాడు.
1: He stood in front of angels.
0: ఈ దేవతలు ఇతను ఎవరు అని తెలుసుకోకుండా మహా అహంకారంతో ఉంటున్నారు, విజయాన్ని సాధించామని ప్రశ్నించవలసినటువంటి ప్రశ్నలు కూడా వినయ విధేయతకు అతిక్రమించిపోయింది.
1: They did not bother about the one who has come because of ego. They didn't give replies, answers in humility.
0: ఎవరయ్యా మీరు అని ప్రశ్నించాడు మహా గర్వంతో.
1: With full pride asked, who are you?
0: ఆయన చెప్పాడు, అయ్యా నేను ఒక యక్షుడను.
1: He said, sir, I am a yaksha.
0: గొప్పవారికి గొప్ప భావములు, గొప్ప పదములు, గొప్ప శబ్దములే వస్తుంటాయి.
1: Noble people will make use of good words and good feelings.
0: కనుక నాయన మిమ్మల్ని ఒక పర్యాయం చూచిపోవాలని వచ్చాను అన్నాడు ఆ యక్షుడు.
1: The yaksha said, sir, I have come to see you and go.
0: ఇతనితో మనం మాట్లాడటం వెరితనము. ఇతను ఎవరో చూడిపోవడానికి వచ్చాడని ఒక అగ్ని పంపించారు దేవతలంతా చేరి అతని యొక్క వార్త ఏమో తెలుసుకుని రమ్మని.
1: They all felt that it's all waste of time to talk to him because he just came to see them and go. Therefore, they sent a fire to find out the matter.
0: దేవుడి కంటే పూజారికి చాలా శక్తి అన్నారు.
1: The more than God, the priest is more powerful.
0: ఎందుకంటే దేవుని శక్తి పూజారికి బాగా తెలుసు.
1: The reason is, the priest knows the power of God.
0: తాను దాచిపెట్టినటువంటి కొబ్బరి చిప్పలు, తాను దూచిపెట్టినటువంటి డబ్బు అంతా దేవుణ్ణి మరుగ్గా పెట్టుకుని దాచిపెడుతుంటారు.
1: Because he hides all the coconut and the offerings behind God.
0: అందువల్ల ఈ అగ్నికి ఈ దేవతల కంటే మరింత అహంకారం అధికంగా ఉండేటువంటిది.
1: This fire god is more egoistic than others.
0: వెళ్ళాడు మహా గర్విష్ఠుడిగా.
1: He went there, bloating with ego.
0: అయ్యా ఎవరు మీరు అని ప్రశ్నించాడు.
1: Yes, sir, who are you?
0: యక్షుడు కూడాను, నాయన నీవెవరు అని ప్రశ్నించాడు.
1: యక్ష ఆల్సో క్వశ్చన్ ఇన్ టర్న్, హు ఆర్ యూ?
0: పక్కున నవ్వాడు అగ్ని, నేనంటే ఎవరో నీకు తెలియదా? ప్రపంచానంత క్షణంలో నేను పసం చేయగలను.
1: The fire god said, he laughed and said, don't you know who I am? I can burn down the whole world in a moment.
0: ఒక క్షణం కూడాను నాకు పట్టనక్కర్లేదు, సర్వమును ధ్వంసం చేయగలను.
1: I can destroy, burn to ash anything.
0: Oho, anta sikku unna vaada neevu ani ee yokka yachudu aachyajyamto prakaram unnatundi oka endi poyinatundi gatti pochin teesi ayana deenni kaalchi chustam annadu.
1: Yaksha said, oh, so powerful you are. Now he placed in front of him a dry grass blade. Burnt it now, he said.
0: Ee grass teesunu దీన్ని భస్మం చేయడానికి ఎంతో కాలం పట్టాలనా అని గర్వంతో తాను ప్రయత్నాలంతా చేస్తూ వచ్చాడు.
1: టుడ్ ఐ టేక్ లాంగ్ టైమ్ టు బర్న్ దిస్ డ్రై గ్రాస్ బ్లేడ్ అండ్ స్టార్టెడ్ మేకింగ్ ఎఫర్ట్స్.
0: తనకున్న సమస్త శక్తిని ఉపయోగపెట్టాడు.
1: హి మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ హిస్ ఫ్యాకల్టీస్.
0: కానీ చిన్న గరిక పాసులు కూడా నువ్వు పసుపు చేయలేకపోయాడు.
1: బట్ హీ కుడ్ నాట్ బర్న్ ద స్మాల్ గ్రాస్ బ్లేడ్.
0: తల ఉంచుకొని దేవతల దగ్గరికి వెళ్ళాడు.
1: బెండింగ్ డౌన్ హిస్ హెడ్ హీ రిటర్న్డ్ బ్యాక్ టు
0: ఇంద్రుడు. ఇంద్రుడు గాలిని పంపించాడు.
1: దెన్ ఇంద్ర సెంట్ విండ్ గాడ్.
0: అతను ఎవరో తెలుసుకుని రమ్మని.
1: హీ వాంటెడ్ హిమ్ టు ఫైండ్ అవుట్ హూ హీ ఇస్.
0: గాలి వెళ్ళి అయ్యా మీరెవరు.
1: ద విండ్ గాడ్ వెంట్ అండ్ సెడ్ సర్ హూ ఆర్ యూ.
0: నేను ఒక యక్షుడను.
1: ఐఎమ్ యక్ష.
0: నీ పేరేమిటి?
1: వాట్స్ యువర్ నేమ్?
0: సుడిగాలితో ప్రపంచానంతా ఒక్కసూరి నేను చుట్టు చుట్టగలను.
1: ఐ కెన్ గో రౌండ్ ద హోల్ వరల్డ్ లైక్ ఎ వర్ల్డ్ విండ్.
0: కనుక మా పేరు గాలి.
1: మై నేమ్ ఇస్ విండ్
0: అన్నాడు. అయ్యో అంత పెద్ద శక్తి గలవాడా నీవు? అయితే ఆ గడ్డి పోసిన ఒక్కసూరి నువ్వు పైకి లేపు అన్నాడు.
1: ఆర్ యూ సో పవర్ఫుల్? దెన్ లిఫ్ట్ అప్ దిస్ గ్రాస్ బ్లేడ్ హీ సెడ్.
0: ప్రయత్నించాడు.
1: హి మేడ్ ఎఫర్ట్స్.
0: ఏమి చేసినా యొక్క గరక పోస పైకి లేయలేదు.
1: విత్ ఆల్ హిస్ స్ట్రగుల్ ద గ్రాస్ బ్లేడ్ డిడ్ నాట్ గో అప్.
0: తల వంచుకొని క్షమించమని కోరి తిరిగి ఇంద్రుని దగ్గరికి వెళ్ళాడు ఈ యొక్క గాలి.
1: బెండింగ్ డౌన్ హీ సెడ్ సీకింగ్ ద పార్డన్ హీ రిటర్న్ బ్యాక్ టు ఇంద్ర.
0: ఓ ఇతను ఎవరో చాలా గొప్పవాడిగా ఉంటున్నాడు, నేనే వెళ్తాను స్వయంగాని. ఇంద్రుడే వచ్చాడు.
1: ఇంద్ర థాట్ హీ మస్ట్ హావ్ బీన్ ఎ మైటీ వన్ అండ్ దేర్ఫోర్ హీ హింసెల్ఫ్ పర్సనల్ ఈవెంట్.
0: అనేక ప్రశ్నలు వేశాడు.
1: హీ ఆస్క్డ్ మెనీ క్వశ్చన్స్.
0: వేసేటప్పటికీ ఆ యక్షుడు అంతర్ధానమైపోయాడు.
1: వైల్ సో డూయింగ్ యక్ష డిసపియర్డ్.
0: ఆ స్థానంలో ఒక స్త్రీ వచ్చి నిలిచి.
1: అట్ దట్ ప్లేస్ ఎ వుమన్ స్టూడ్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: ఇంద్రుడనగా కేవలము ఏదో ప్రత్యేకించినటువంటి శక్తి కలిగినటువంటి వాడు కాదు. ఇంద్రియములకు అధిపతే ఇంద్రుడు.
1: ఇంద్ర ఇస్ నాట్ ఎ సెపరేట్ గాడ్ విత్ ఆల్ ది పవర్స్. ది హెడ్ ఆఫ్ ఆల్ ద సెన్సెస్ ఇస్ ఇంద్ర.
0: ఇంద్రియములనగా అనేక ఇంద్రియములు చేరినటువంటిది దేహము.
1: ద బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ మెనీ ఇంద్రియ.
0: ఒక్క కన్ను దేహం కాదు.
1: అండ్ ఐ విల్ నాట్ మేక్ ద బాడీ.
0: ఒక్క చెయ్యి దేహం కాదు.
1: హ్యాండ్ విల్ నాట్ మేక్ ద బాడీ.
0: ఒక్క కాలు దేహం కాదు.
1: లెగ్ ఇస్ నాట్ ద బాడీ.
0: ఒక్క పొట్ట దేహం కాదు.
1: స్టమక్ ఇస్ నాట్ ద బాడీ.
0: తల దేహం కాదు.
1: హెడ్ ఇస్ నాట్ ద బాడీ.
0: అన్ని కూడినటువంటిది దేహం.
1: ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ ఇస్ ద బాడీ.
0: కాబట్టి ఈ దేహంలో ఉండినటువంటి యొక్క దశేంద్రియములకు కూడాను అధిపతి అయినటువంటి వాడే ఇంద్రుడు.
1: ఇంద్ర ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ది 10 సెన్సెస్ కాగ్నిటివ్ అండ్ కొనేటివ్.
0: ఇతను ఎవరు ఈ ఇంద్రుడికి? ఈ ఇంద్రుడికి మరొక పేరేమిటి?
1: వాట్ ఇస్ ది అదర్ నేమ్ ఆఫ్ ఇంద్ర?
0: ఈ మరొక పేరే నిత్య జీవితంలో ప్రాప్తమైన జగత్తులో భౌతికమైనటువంటి యొక్క ఈ జగత్తు నందు ఉచ్చరించేది మనస్సు అని.
1: ఇన్ ది ఎఫెమెరల్ ట్రాన్సియెంట్ ఫిజికల్ వరల్డ్ ఈజ్ ఆల్సో
0: మనస్సు ఇంద్రుడు అని ఒక పేరు.
1: మైండ్ ఇస్ ది అదర్ నేమ్ ఆఫ్ ఇంద్ర.
0: మనస్సు ఇంద్రియాలను వశం చేసుకుంటే ఇతను రుద్రుడవుతాడు.
1: ఇఫ్ ది మైండ్ హస్ ఎ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్ హీ బికమ్స్ రుద్ర.
0: ఈ యొక్క ఇంద్రియాలకి తాను లోబడిపోతే తాను ఇంద్రుడవుతాడు.
1: ఇఫ్ హీ బికమ్స్ ఎ స్లేవ్ టు ద సెన్సెస్ హీ బికమ్స్ ఇంద్ర.
0: కనుకనే ఈ మనసే ఇంద్రుడు, మనసే రుద్రుడు, మనసే మనస్సు.
1: మైండ్ ఈజ్ ఇంద్ర అండ్ మైండ్ ఈజ్ మైండ్ యాజ్ సచ్.
0: ఈ మనస్సుకు మహత్తరమైన శక్తి ఉంటుంది.
1: ద మైండ్ ఈజ్ పవర్ఫుల్.
0: అందువల్లే అర్జునుడు కూడాను చెంచలం నీ మన కృష్ణ ప్రమాది బలవ దృఢం. ఈ మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది, చాలా శక్తివంతమైనటువంటిది. ఈ మనస్సును నేను అరికట్టలేను అన్నాడు.
1: అర్జున సెడ్ దిస్ మైండ్ ఇస్ డేంజరస్, ఇట్స్ వెరీ స్ట్రాంగ్, ఇట్స్ పవర్ఫుల్, ఐ కెనాట్ కంట్రోల్ ఇట్.
0: పిచ్చివాడా, మనసుకు నీవే నీవు బలం ఇస్తున్నావు కానీ మనసు ఏమాత్రము శక్తి లేదు.
1: ఓ మ్యాడ్ మ్యాన్, మైండ్ హెస్ నో పవర్ యాజ్ సచ్. యు ఆర్ గివింగ్ ద స్ట్రెంగ్త్.
0: కేవలం మనసు బలమైనటువంటిది, బలమైనటుదని నీ ఊహించి ఈ లేని బలమును మనసుకు నీవు అందిస్తున్నావు.
1: యు జస్ట్ ఇమాజిన్ ద మైండ్ ఈస్ సో స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్.
0: మనస్సును వశము చేసుకోవటం అత్యంత సులభమైన మార్గం.
1: ఇట్ ఇస్ ది ఈజియెస్ట్ పాత్ టు హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ ద మైండ్.
0: కానీ మనం చేయలేము అనేటువంటి యొక్క భావమే ఈ మనస్సుకు మరింత శక్తిని ఇస్తుంటుంది.
1: బికాస్ ఆఫ్ ద ఫీలింగ్ ఆఫ్ హెల్ప్లెస్నెస్ విల్ మేక్ ద మైండ్ స్ట్రాంగ్.
0: కనుక ఈ ఇంద్రుడు వెళ్ళాడు, ప్రశ్నించాడు అతన్ని.
1: ఇంద్ర వెన్
0: అనగా మనస్సు.
1: ఇంద్ర ద మైండ్ వెన్ అండ్ ఆస్క్డ్
0: ఈ మనస్సు యొక్క స్వభావం ఏమిటి?
1: వాట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ద మైండ్?
0: రమించేటువంటిదే మనసు యొక్క స్వభావం.
1: దట్ విచ్ ఇస్ అట్రాక్టెడ్
0: ఏది చూసినా కావాలని ఆశిస్తుంది.
1: ఇట్ వాంట్స్ ఎనీథింగ్ దట్ ఇట్ సీ.
0: మనసు యొక్క వాంఛలకు ఒక హద్దు పొద్దే లేదు.
1: ద డిజైర్స్ ఆఫ్ ద మైండ్ హ్యాస్ నో బౌండరీస్.
0: దీనికి ఒక విధమైన మంచి చెడ్డ అనే డిస్క్రిమినేషన్ పవర్ కూడా లేదు.
1: It has no discrimination power, what is good and bad.
0: Right or wrong అనేటువంటిది కూడా నువ్వు విచారణ చేయలేదు.
1: It doesn't inquire whether it's right or wrong.
0: తోచినట్టంతా వెళ్ళిపోతుంటారు ఈ మనసు.
1: Mind acts as per its vagaries.
0: కనుక ఈ మనసు మొట్టమొదట దేనిని ఆశిస్తుంది? వాంఛను. దీనిని కామము అన్నారు.
1: So what is it that mind is after? That is wants or the desire?
0: ఈ వాంఛను అరికట్టినటువంటి వాడా ఈ ఇంద్రుడు. లేక ఈ వాంఛనను లేక వశమైపోయినటువంటి వాడా ఈ యొక్క ఇంద్రుడు అని పరీక్షించే నిమిత్తమే దీని అక్కడ పెట్టాడు.
1: To test whether Indra has got a control over the desire or has submitted himself to the desire. He kept the woman there.
0: వశమైపోయాడు ఇంద్రుడు.
1: Indra has submitted himself.
0: దీనిని త్యాగరాజు కూడా చెప్పాడు.
1: This also said by Tyagaraja.

0: In spite of all learning, in spite of all experience, whatever may be, one has to be.
1: ఎలాంటి వాడైనప్పటికీ ఈ ఇంద్రియములు అనేటువంటిది కేవలము ఒక ప్రకృతి తత్వాన్ని ఆకర్షించుకుంటుంది.
0: He may be a very strong person, but he will be bound to be drawn, attracted by the physical world.
1: ఈ యొక్క ఉమ ప్రత్యక్షమై ఇంద్ర ఇంతకు పూర్వం వచ్చినటువంటి వారెవరో నీకు తెలిసినా.
0: Then Uma said, Indra, do you know who came earlier, prior to you?
1: Atane Brahma Swarupudu.
0: He is the very form of Brahman.
1: Kevalam aakaramunu chuchi neevu swabhavamunu saakaramunu nee marchipoyinavu.
0: You are carried away by form and you have forgotten the nature.
1: Atane sarvashaktimayudu.
0: He is all powerful.
1: Atane sarvajnudu.
0: He is all.
1: Atane sarvavyapakudu.
0: He is all pervasive.
1: Atane chetane sarvamunu jarugutunnadi kaani అతని సంకల్పమే లేకుండా ఏమాత్రం ఒక్కటి జరగదు ఈ జగత్తులో.
0: ఈ ద మాస్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ హోల్ థింగ్ దట్స్ హ్యాపెనింగ్ వితౌట్ హిస్ విల్ నథింగ్ కెన్ ఎవర్ హ్యాపెన్.
1: అతని యొక్క శక్తి సామర్థ్యం చేతనే మీరు యుద్ధములో విజయమును సాధించారు.
0: బికాస్ ఆఫ్ హిస్ కెపాసిటీస్ అండ్ ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ యు వన్ ద బ్యాటిల్.
1: నిజముగా మీ శక్తి సామర్థ్యములే యుద్ధములో విజయం సాధించి ఉంటుంటే ఈ గరిక కోసం ఎందుకు మీరు లేపలేకపోయారు?
0: If the success is really due to your strength and faculties, how is it that you could not move that grass blade?
1: ఈ గరికపోతుని ఎందుకు మీరు భస్మం చేయలేకపోయారు?
0: Why is it you can't burn down that grass blade?
1: కాదు కాదు, ఇది మీ శక్తి కాదు.
0: It's not your strength.
1: ఇది దైవ శక్తి. అన్నింటికీ వెనుక ఆధారంగా ఉండి పని చేస్తూ ఉంటుంటారు.
0: It is the divine strength that is behind, that is the basis and make others function.
1: కనుక సమస్త మానవులకును, సమస్త కార్యములకును, సమస్త విజయములకును భగవంతుని యొక్క శక్తియే ఆధారంగా ఉండి పనులు చేయిస్తూ
0: ఉంటుంటాయి.
1: నేను నేను అని అనుకోవటము కేవలము ఒక దేహ ప్రాంతితో తప్ప మరొకటికి ఆధారం లేదు దీనికి.
0: టు హ్యావ్ ద ఫీలింగ్ సచ్ యాజ్ ఐ ఇస్ జస్ట్ ఎన్ ఇల్యూజన్ ఆఫ్ ద బాడీ.
1: ఇది కేవలం ఒక మట్టి ముద్ద వంటిది.
0: దిస్ ఇస్ జస్ట్ ఏ మాస్ ఆఫ్ మడ్.
1: ఈ మట్టి ముద్దకు ఇంత మహత్తరమైన శక్తిని ఏదీగా కలిగింది?
0: How is it that mass of mud could have that high power?
1: దేహం మట్టి ముద్దనే కాని
0: బాడీ ఈస్ జస్ట్ మాస్ ఆఫ్
1: మడ్. దీనిని ఉపనిషత్తులు ఇది మృమ్మయము అన్నారు.
0: దిస్ ఉపనిషత్ కాల్స్ ఇట్ యాజ్ మృమ్మయ.
1: మృమ్మయమునందే చిన్మయం ఉంటుండాలి.
0: ఇన్ దిస్ మాస్ ఆఫ్ మడ్ దేర్ ఇస్ అవేర్నెస్.
1: రత్నములు చిక్కాలంటే రాళ్ల లోపల మట్టి లోపలనే ఉంటాయి, కాని చెట్టులో కాయం.
0: ద జెమ్స్ ఇఫ్ యూ వాంట్ హ్యావ్ దెమ్ యూ కెన్ హ్యావ్ ఇన్ ద స్టోన్ అండ్ ఇన్ ఎర్త్ బట్ నాట్ ఫ్రమ్ ఎ ట్రీ.
1: కనుక మనకు మణిముఖ్యములు జరగాలంటే దొరకాలంటే ఈ మనస్సు అనేటువంటి ఈ శరీరం అనేటువంటి ఈ దేహం నుండి మనకు లభ్యం కావాలి.
0: హావ్ ద ప్రెషస్ జెమ్స్ అండ్ పర్ల్స్ దే కుడ్ బి మేడ్ అవైలబుల్ విత్ ఇన్ ద బాడీ.
1: దేహమును ఆధారం చేసుకుని
0: బేసింగ్ ఇన్ ద బాడీ
1: దేహిని మనం లక్ష్యం ఉంచుకొని
0: కీపింగ్ ది ఇండ్వెలర్ ఇన్ వ్యూ
1: జీవితాన్ని గడపటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
0: టు లీడ్ ది హ్యూమన్ లైఫ్ ఇస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ.
1: ప్రతి ఉపనిషత్తులు కూడాను
0: ఎవ్రీ ఉపనిషత్
1: ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి పనిముట్టుగా భ్రమిస్తూ దీన్ని పోషిస్తూ వచ్చాయి.
0: హావ్ టేకెన్ ఆల్ యాజ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఆర్ సస్టైన్డ్ బై దాట్.
1: కానీ ఈనాటి మానవుడు ఇవి పనిముట్టుగా భావించటం లేదు.
0: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ వ్యూయింగ్ దెమ్ యాజ్ ఇన్స్ట్రుమెంట్స్.
1: తమ యొక్క శక్తి సామర్థ్యంతో కూడినటువంటి యొక్క స్వరూపములుగా వీరు విశ్వసిస్తున్నారు.
0: హీ టేక్స్ దెమ్ యాజ్ ఎ మానిఫెస్టేషన్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్ అండ్ పవర్.
1: కాదు, రాసేది చేయి కాదు.
0: It's not the hand that writes.
1: చూచేది కన్ను కాదు.
0: It's not the eye that
1: sees. వినేది చెవు కాదు.
0: It's not the ear
1: that మాట్లాడేది నోరు కాదు.
0: It's not the tongue that speaks.
1: అన్నింటికీ వెనుక ఒకటి ఆధారమే. అదియే దివ్యత్వము, అదియే ఆత్మతత్వము.
0: Behind this, there is a divinity as the basis, the nature of the self.
1: దానిని మర్చిపోతున్నారు ఈనాడు.
0: Today, that is forgotten.
1: ఈ ఆధేయాలంతా కూడా ఆధారం చేసుకుంటున్నారు.
0: They are carried away by all the supported things.
1: ఇది సరికాదని బోధించే నిమిత్తమే ఉపనిషత్తులు వెలువడినాయి.
0: ఉపనిషత్స్ హావ్ కమ్ టు టీచ్ ద ప్రాపర్ థింగ్స్.
1: దివ్యమైనటువంటి యొక్క మానవ తత్వము ఆత్మతో కూడినదే కాని అన్యము కాదు అని చెప్పి.
0: ద హ్యూమన్ లైఫ్ హాస్ గాట్ విత్ ఇన్ ద డివినిటీ అండ్ నథింగ్ సెపరేట్.
1: జీవుడు దేవుడు రెండు ఒక్కటే కాని రెండు కాదు అని.
0: ద ఇండివిజువల్ అండ్ గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్ అండ్ నాట్ డిఫరెంట్.
1: కేవలం ప్రతిబింబంగా కనిపించే సమయంలో జీవుడు అనుకుంటున్నారు, బింబంగా ఉన్నప్పుడు దేవుడు అనుకుంటున్నారు.
0: When it is seen as a reflection, it is the individual.
1: Bimbam pratibimbam rendu kudanu okkate.
0: Object and the reflection are one and the same.
1: Idi kevalam deha pranti chetane manamu ఈ బింబమైనటువంటి ఆత్మతత్వాన్ని కొంతవరకు మర్చిపోతున్నాం.
0: బికాస్ ఆఫ్ ది బాడీ ఫీలింగ్ వి హావ్ ఫర్గాటన్ ద ట్రూ సెల్ఫ్ విచ్ ఇస్ ద ఇమేజ్.
1: ఆత్మను మరచిన అన్యం మనకు ఒకటి లేదు.
0: ఇఫ్ యూ ఫర్గెట్ దిస్ సెల్ఫ్ దేర్ ఇస్ నథింగ్ ఎల్స్.
1: అత్యంత సమీపంలో ఉండేటువంటిది మనకు ఆత్మనే, దైవమే.
0: ఇట్ ఈస్ గాడ్ ద ఆత్మా దట్ ఇస్ నియరెస్ట్.
1: ఇంత సమీపంలో ఉండేటువంటి దైవాన్ని మనము వదలి ఎక్కడో దూరంగా మనం దాన్ని పరిశోధన చేస్తున్నాము.
0: వి లీవ్ గాడ్ హూ ఇస్ నియరెస్ట్ టు అస్ బట్ వి ట్రై టు
1: అరణ్యానికి వెళ్లి తపస్సు చేస్తున్నాము.
0: గో టు ద ఫారెస్ట్ అండ్ అండర్టేక్
1: చీకటి రూములో కూర్చొని ధ్యానాన్ని చేస్తున్నాము.
0: వి మెడిటేట్ ఇన్ డార్క్ రూమ్స్.
1: కాదు కాదు, ఆ అశాంతిలోనే ప్రశాంతి, ప్రశాంతిలోనే ప్రకాంతి, ప్రకాంతిలోనే పరంజ్యోతి, పరంజ్యోతి పరమాత్మ తత్వము అన్నది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ రెస్ట్లెస్నెస్ దేర్ ఇస్ పీస్. ఇట్ ఈస్ ఓన్లీ హియర్ వి ఫైండ్ ద లైట్ అండ్ దెన్ వి ఫైండ్ ద సుప్రీం లైట్ ద లైట్ ఆఫ్ లైట్.
1: కనుక మనలో అనేక విధమైనటువంటి ఒక చెడు భావం మనం ఆవిర్భవిస్తుంటాయి.
0: మెనీ బ్యాడ్ థాట్స్.
1: ఈ చెడు భావాలకు కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ దిస్?
1: ఇది మానవునికి రావాల్సినటువంటి చెడు భావమే కాదు.
0: They are not the bad thoughts, the thoughts to come to a human being.
1: మానవుల్లో ఉద్భవించినటువంటివే కాదు.
0: They don't take their origin in mankind.
1: కేవలం ఆహార విహారాశ్రమంలో ప్రవేశిస్తున్నాయి.
0: They come because of food and habits.
1: ఈ గుణములంతా కూడాను లోపల నుంచి ఆవిర్భవించినవి కావు, బయట నుంచి ప్రవేశించినవి.
0: These are not the qualities that have come from within. They have come from outside.
1: మనం భుజించే ఆహారమును బట్టి ఈ కామక్రోధ లోపమోహముల మాత్సర్యములు అభివృద్ధి అవుతున్నాయి.
0: Depending upon the food that we partake, we get all these qualities.
1: పురస్కరించుకుని వీటిని క్రియలో ప్రవేశపెడుతున్నారు.
0: Basing on the communal round, we take to action.
1: కనుక ఈ రెండింటికి మూల కారణము బయట ప్రపంచమే కాని అంతర్భావము కాదు.
0: For both of these two things, it's only outer world that is responsible.
1: బయట నుంచి వచ్చినటువంటి కానుకనే దీనికి పశ్చితీతి పశుహు అన్నారు.
0: As they come from outside, it's called పశ్చితీతి
1: పశు. గుణములే కాని మనిషి గుణములు కాదు.
0: It's animal quality and not human quality.
1: బయట చూచేదంతా పశువే.
0: It's only the animal that will have external vision.
1: ఆత్మతత్వాన్ని చూచేది మనిషి.
0: It's only human being who will watch within.
1: కనుక మన దుర్గుణములంతా కూడాను ఇది కేవలం మనలో నుంచి వచ్చినటువంటివి కాదు.
0: Therefore, bad qualities have not come
1: from within. చెడ్డ భావాలు వస్తున్నాయి అని అనుకుంటారు.
0: We feel sometimes, why bad thoughts come to us?
1: చెడ్డ భావాలు లోపల నుంచి రాలేదు.
0: Bad thoughts have not come from within.
1: బయట నుంచి లోపల ప్రవేశిస్తున్నాయి.
0: They come from outside and enter in.
1: ఆహారం చేతను,
0: అవుట్ ఆఫ్ ఫుడ్,
1: విహారం చేతను,
0: హ్యాబిట్,
1: సంపర్కం చేతను,
0: అసోసియేషన్,
1: సంఘము చేతను,
0: సొసైటీ,
1: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డలు మనలో ప్రవేశిస్తుంటాయి.
0: గుడ్ అండ్ బ్యాడ్ ఎంటర్.
1: కనుకని టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. మంచి సంఘాన్ని మనం చేరాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
1: గుడ్ కంపెనీ చేరినప్పుడు మనకు గుడ్ థాట్స్ ఏ వస్తాయి.
0: దేర్ఫోర్ వెన్ యు ఆర్ ఇన్ గుడ్ కంపెనీ విల్ హావ్ గుడ్ థాట్స్.
1: ఆ గుడ్ కంపెనీ నీలోనే ఉంటుండాలి.
0: That good company is within you.
1: దీనిని అంగములోని జంగము.
0: This is called awareness in a limb.
1: జంగములోని సంఘము.
0: That is association there.
1: సంఘములోని లింగము.
0: And there is the divinity within that.
1: ఏమిటి ఆ లింగము?
0: What is the divinity?
1: అంగము.
0: The anga.
1: అంగములోని జంగము.
0: That is awareness.
1: అదే జీవతత్వము.
0: That is the nature of the individual.
1: జంగములోని సంఘము. ఒక సొసైటీ ఉంటుంది అక్కడ.
0: Then there is the society.
1: అదే షర్షద్ వర్గములు. ఇది ఆరు మంది ఒక సొసైటీగా చేసుకున్నారు.
0: All these six make a society.
1: ఆ సంఘములోని లింగము.
0: దట్ ఇస్ డివినిటీ లింగ.
1: ఆ లింగమే ఆత్మతత్వము.
0: దట్ లింగ డివినిటీ.
1: లింగం అనగా ఎందుకు ఈ పేరు వచ్చింది?
0: హౌ ఇస్ ఇట్ దట్ లింగ ఇస్?
1: ఆద్యాంతములు తెలియనటువంటిది కాబట్టి దీనికి లింగం ఉన్నారు.
0: యాజ్ ఇట్ హెస్ నో బిగినింగ్ అండ్
1: ఎండ్. గమ్యతే ఇది లింగమా?
0: దట్ ఇన్ టు విచ్ ఇట్ మర్జెస్ ఇస్ లింగ.
1: కనుకనే దైవత్వం ఒక ఆత్మలింగంగా తీసుకున్నారు.
0: దట్ డివినిటీ ఇస్ రిప్రజెంటెడ్ బై
1: ఆత్మలింగం భజరే, అమృతలింగం భజరే అన్నారు. ఈ లింగం,
0: దిస్ లింగ ఈజ్ ఇమోర్టల్.
1: కనుక మనలో నుంచి వచ్చేటువంటి దుర్భావములంతా కూడా మానవులు కాదు, ఇది కేవలం పశు గుణములు.
0: ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ నాట్ హ్యూమన్.
1: పశు గుణములు కూడా భగవంతుడికి అర్పితం చేయమన్నాడు.
0: యు ఆఫర్ ఈవెన్ అనిమల్ క్వాలిటీస్ టు గాడ్.
1: నీవు ఏదైనా సరే మంచి కాని చెడ్డ కాని భగవద్ప్రీత్యార్థం అని మొదలుపెట్టి
0: గుడ్ ఆర్ బ్యాడ్ జస్ట్ సరెండర్ ఆఫర్ టు గాడ్.
1: అయితే భగవంతునికి చెడ్డ నెట్టి ఇచ్చేది?
0: How to give bad things to God?
1: నీ దృష్టిలో అది చెడ్డ కాని,
0: ఫ్రమ్ యువర్ వ్యూ పాయింట్ దట్
1: భగవంతుడు నీ దీంట్లో మన క్వాలిటీని చూస్తాడు కానీ క్వాంటిటీని చూడదు.
0: బట్ గాడ్ విల్ కన్సిడర్ ద క్వాలిటీ అండ్ నాట్ ద క్వాంటిటీ.
1: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: నీ దగ్గర ఒక 500 రూపాయల నోట్ ఒకటి ఉంది.
0: యూ హ్యావ్ విత్ యూ 500 రూపీ నోట్.
1: కానీ అది చాలా మాలిన్యమైపోయింది, మసిగా మారిపోయింది, ఆయిల్ అంతా ఉంది, ఏమేమో రాసి పెట్టారు, పనికి మాలినటువంటి పేపర్ గా ఉంది.
0: It's all dirty, oily, so many things have been written on that and it's
1: appears to be useless.
0: You You are disgusted by the very look of the
1: animal.
0: Even if you give to a beggar, he is not ready to accept.
1: Kani, ఆ మైనమైనటువంటి యొక్క 500 రూపాయల నోట్ను రిజర్వ్ బ్యాంక్ మేనేజర్ కి తప్పక తీసుకుంటాడు.
0: బట్ గివ్ ఇట్ టు ద రిజర్వ్ బ్యాంక్ మేనేజర్ 500 రూపీ నోట్ యూ సర్టన్లీ రిసీవ్.
1: అతనికి కావలసినటువంటి క్వాలిటీ దాని నంబర్ కావాలి, కానీ దాని యొక్క మాలిన్యం కాదు కావాలి.
0: ద రిజర్వ్ బ్యాంక్ మేనేజర్ వాంట్స్ ద నంబర్ ద క్వాలిటీ నాట్ ద పేపర్.
1: ఆ మాలిన్యమైనటువంటి దాన్ని తీసుకుని మంచి 500 రూపాయల నోట్ నీకు ఇస్తాడు.
0: యూ విల్ రిసీవ్ ద డర్టీ నోట్ అండ్ గివ్ యూ క్లీన్ గుడ్ నోట్.
1: కాబట్టి భగవంతుడు అనేటువంటి వాడు ఎలాంటి వాడు అంటే రిజర్వ్ బ్యాంక్ మేనేజర్.
0: So God is Reserve Bank Manager.
1: నీవు ఏదైనా సరే నీ చెడ్డ విమతి అన్ని అతనికి ఇచ్చేసి,
0: therefore whatever may be good and bad, offer to God.
1: ఆ చెడ్డవి తను తీసుకుని మంచివి నీకు అందిస్తాడు.
0: He accepts bad and gives you good.
1: కనుకనే నీవు దైవాత్మిక భావంతో నీవు చేస్తే ఈ చెడ్డ కూడా మంచిగా మారిపోతాయి.
0: If you offer with the feeling of surrender, even bad turns good.
1: కానీ చెడ్డ భావంతో మనం చేస్తే అన్ని మంచి గుణం చెడ్డగా మారిపోతాయి.
0: బట్ ఇఫ్ యూ డూ ఇట్ విత్ బ్యాడ్ థాట్స్ ఈవెన్ గుడ్ టర్న్స్ ఇంటూ బ్యాడ్.
1: కనుక భగవత్ తత్వం లోపల ఏమాత్రం గుణం మాలిన్యం అక్కడ చేరడానికి వీలు లేదు.
0: దేర్ఫోర్ ఇన్ డివినిటీ దేర్ ఇస్ నో
1: భగవంతుడు ఏది చేసినా,
0: వాట్ ఎవర్ దట్ గాడ్ డస్,
1: ఏది చెప్పినా,
0: వాట్ ఎవర్ హీ సే,
1: ఏది చేయమని కూర్చినా,
0: వాట్ ఎవర్ హీ వాంట్స్ యూ టు డూ,
1: సర్వము కూడా మంచిదే కానీ చెడ్డవి తనలో నుంచి రావు.
0: ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్లీ గుడ్, నథింగ్ బ్యాడ్ కమ్స్ అవుట్ ఆఫ్ హిమ్.
1: అతన్ని కొట్టు అంటాడు.
0: He wants you to beat him.
1: దాంతో కూడా ఒక మంచి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఆల్సో దేర్ సంథింగ్ గుడ్.
1: కోసం కొట్టమన్నాడు.
0: వాట్ ఈస్ ద రీజన్?
1: ఆ కొట్టడం వల్ల వాడిలో ఉండేటువంటి పరివర్తన ఏ విధంగా మారుతుందో.
0: బై బీటింగ్ హిమ్ వాట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వుడ్ కమ్?
1: ఒకరిని తీసుకుని కత్తిరించుకుని వీడికి అక్కడ పోయి అంటాడు.
0: యూ విల్ ఆస్క్ యూ టు కట్ ఎట్ వన్ ప్లేస్.
1: కానీ ఆ కొయ్యడం వల్ల వాడికి ఏ విధమైనటువంటి ఒక మంచి కలిగిందో.
0: బై కటింగ్ దట్ వాట్ కైండ్ ఆఫ్ గుడ్ దట్ విల్.
1: ఆ విశ్వాసమును మనం గట్టిగా పెట్టుకుంటే,
0: ఇఫ్ యూ హ్యావ్ దట్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్,
1: ఏమాత్రం కూడా మనకు అపజయం అనేటువంటిది రాదు.
0: We'll never be afraid.
1: ఇవాళ ఆ విశ్వాసం మనం కోల్పోయినాం.
0: బట్ టుడే వీ హావ్ లాస్ట్ దట్ ఫెయిత్.
1: ఒకటి అనవచ్చును, నాకు ఆయుష్ దండిగా ఉంటుండాలి, అస్ట్రాలజర్ చెప్పారు నాకు 90 సంవత్సరం వరకు ఆయుష్ ఉంటుందని మిత్తెక్కి దుమికాడయ్యాడు.
0: వన్ పర్సన్ సెడ్ అస్ట్రాలజర్ టోల్డ్ మీ దట్ ఐ విల్ లివ్ ఫర్ 90 ఇయర్స్, దేర్ఫోర్ హి జస్ట్ జంప్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది బిల్డింగ్.
1: ఆయుష్ ఉంది కానీ పైన దుమ్ముకుంటే వాళ్ళ కాళ్ళు విరగవచ్చు కదా.
0: హి హాస్ గాట్ ద లైఫ్ స్పాన్ బట్ బై జంపింగ్ హి మే హావ్ సస్టైన్ ఎ ఫ్రాక్చర్ ఆఫ్ ద లెగ్.
1: కనుక ఆయుష్ ఉందని మనం అహంకారంతో అది పని చేయకూడదు. మనం
0: బికాస్ ఆఫ్ లైఫ్ స్పాన్ యూ షుడ్ నాట్ యాక్ట్ ఈగోయిస్టిక్.
1: మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: వీ షుడ్ డిశ్చార్జ్.
1: అదే భగవంతుడు పై నుంచి దుంకుంటే కాళ్ళు ఇరగవే, గాలి మాదిరి వచ్చి పెరచూట్ మాదిరి వచ్చి కిందికి దిగవచ్చు.
0: బట్ ఇఫ్ గాడ్ వాంట్స్ యూ టు జంప్ యూ బి సర్టన్లీ ప్రొటెక్టెడ్ బికాస్ గాడ్ విల్ బి
1: పారాచూట్. సర్వము రక్షించేటువంటి ఒక తత్వమే కానీ శిక్షించేటువంటి భావం తనలో లేదు.
0: గాడ్ ప్రొటెక్ట్స్ ఆల్ ద టైమ్ బట్ హీ నెవర్ వాంట్స్ టు పనిష్.
1: దైవం ఎవరిని కోసం శిక్షించడు.
0: God will never punish anyone.
1: అందరినీ రక్షించడమే.
0: He protects all.
1: ఆ రక్షణ అనేటువంటి యొక్క విషయం తెలియనటువంటి వారికి అది శిక్షణగా మారిపోతుండాలి. మానవుడు తనను తాను శిక్షించుకుంటున్నాడే కాని దైవం ఎవరిని శిక్షించడం లేదు.
0: ఇట్ ఇస్ ఓన్లీ an act of self punishment but not from God.
1: తన చెడ్డనే తనకు శిక్షగా మారిపోతుండాలి.
0: All is bad becomes punishment.
1: తన మంచియే తనకు రక్షగా మారిపోతుండాలి.
0: His good will protect him.
1: తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు.
0: His happiness is heaven, his misery is hell.
1: కనుక దైవము ఒకటి శిక్షించడం కానీ రక్షించడం కానీ ఏనాటికి లేదు. దైవం ఎప్పుడు కూడా రక్షించడమే.
0: గాడ్ డజంట్ ప్రొటెక్ట్ వన్ అండ్ పనిష్ అదర్. హి ఆల్వేస్
1: శిక్షణ రక్షణ వారి యొక్క సంకల్పం యొక్క ప్రతిబింబాలే.
0: ప్రొటెక్షన్ అండ్ పనిష్మెంట్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్
1: దీని. ఉపనిషత్తులంతా కూడా చక్కగా ప్రబోధిస్తూ, ఓ మానవుడా, ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్తి ఎవరా అనే మొదట ఈ అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి నీవు లేయి.
0: ఉపనిషత్ టాక్ దీస్ థింగ్స్ వెరీ క్లియర్లీ. అరైజ్ అవేక్.
1: సూర్యుడు ఉదయిస్తున్నాడు.
0: ఆ
1: వెలుగు లోపల నీ జీవితాన్ని సార్థకం గావించుకో.
0: రిడీమ్ యువర్ లైఫ్ ఇన్ దిస్ సన్.
1: ఈ అజ్ఞానం అనేటువంటి చీకటిలో నీ పూర్తి మానవత్వాన్ని భస్మం చేసుకోవద్దు.
0: డోంట్ బర్న్ ది హ్యూమన్ లైఫ్ ఇన్ దిస్ ఇగ్నోరెన్స్.
1: మానవత్వం చాలా సార్థకమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ రియలీ సేక్రెడ్.
1: దైవ సమానమైనటువంటిది.
0: ఇట్ ఈక్వల్ టు డివైన్.
1: దైవంగానే ఉండేటువంటిది.
0: ఇట్ ఇస్ వెరీ డివినిటీ.
1: అట్టి మానవత్వాన్ని మనము
0: టచ్ హ్యూమన్
1: దైవార్పిత భావంతో కాకుండా జీవాత్మిక భావంతో మనం చూస్తుంటే ఎంతకాలం మనం ఈ జీవితాన్ని వెళ్తాం.
0: వితౌట్ ది ఫీలింగ్స్ ఆఫ్ డివినిటీ ఇఫ్ వి ప్రొసీడ్ అలాంగ్ ఇండివిజువాలిటీ హౌ లాంగ్ షుడ్ వి లివ్.
1: ఏ మానవుడు దైవాత్మికమైనటువంటి జీవితం గడుపుతాడో వాడే నిజమైనటువంటి సార్థక జన్మ. సూర్యుడు ఉదయిస్తున్నాడు.
0: ద సన్ ఆఫ్ అవేర్నెస్ ఈజ్ ఆన్ ద రైజ్.
1: ఆ వెలుగు లోపల నీ జీవితాన్ని సార్థకం గావించుకో.
0: రిడీమ్ యువర్ లైఫ్ ఇన్ దిస్ సన్.
1: ఈ అజ్ఞానం అనేటువంటి చీకటిలో నీ పూర్తి మానవ

0: ఇండివిజువాలిటీ హౌ లాంగ్ షుడ్ వి లివ్.
1: ఏ మానవుడు దైవార్పితమైనటువంటి జీవితం గడుపుతాడో వాడే నిజమైనటువంటి సార్థక జన్ముడు.
0: The human being who spends his life with a feeling of surrender unto God.
1: అది భగవద్గీత ఎందుకు కూడాను ఎవరు మీకు ప్రీతి స్వామి అని ప్రశ్నించాడు అర్జునుడు.
0: అర్జున క్వశ్చన్ ఇన్ భగవద్గీత, లార్డ్ హూ ఇస్ యాక్సెప్టబుల్ టు యూ?
1: అర్జున ఎవరు నన్ను స్మరించి ఎవరు నాకే సర్వార్పితము గావించి ఎప్పుడు నన్ను ప్రేమిస్తాడో వాడే నాకు నిజమైనటువంటి ప్రేముడు ప్రియుడు.
0: Then he said, Arjuna, the one who thinks of me, the one who offers everything to me, who loves me, is
1: Prema. Premane sati.
0: The love is just equal to love.
1: Deshame sati.
0: The hatred is parallel to hatred, that's all.
1: Kanukane naa yettunnadanta premane.
0: So what all that is within me is love.
1: Premaku premane sati.
0: Prema is equal to love.
1: Kaani madhyalo attu tagulutunnayi konni.
0: But there are certain
1: attu tagulutunnayi emiti.
0: What are these obstacles?
1: Adi nee kalipitale.
0: They're all your own making.
1: భూమిలో కావలసినంత నీరు ఉంటుండాలి.
0: లాట్ ఆఫ్ వాటర్ ఇన్ ఎర్త్.
1: కానీ ఆ నీరు నీకు కనిపించడం లేదు.
0: బట్ యూ డోంట్ సీ దట్ వాటర్.
1: నీకు నీరుకి మధ్య లోపల మట్టి చేరిపోయింది.
0: బట్ ఇన్ బిట్వీన్ యూ అండ్ ద వాటర్ దేర్ ఇస్ ఎర్త్. మట్టి.
1: నీవు ఆ మట్టిని తీసివేస్తే అడుగున్న నీరు నీకు లభ్యమవుతుంది.
0: వెన్ యూ రిమూవ్ ద మట్ యూ ఫైండ్ ద వాటర్ ఎట్ ద బాటమ్.
1: కనుక దీని అన్నింటికి మాయా అనేటువంటి తెర ఒకటి ఉంది.
0: దట్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ ఎ కర్టెన్ ఆఫ్ ఇల్యూజన్.
1: మాయా అనగా ఏంటి? అదే ఈ ఉపనిషత్తులందు విద్య అవిద్య అన్నారు.
0: What do you mean by illusion? This Upanishad is called Vidya and Avidya.
1: Telisinadi vidya, telinadi avidya.
0: That which is known is vidya, that which is not known is avidya.
1: Unnadi vidya, lenadi avidya.
0: That which exists is vidya, that which does not is avidya.
1: Kanukane lenadi darini unnadi cheppadame maya.
0: The illusion is that which speaks
1: of non-existence. Unnadi darini cheppadame maya.
0: That which non-existence.
1: Ee rendu aavarana vikshepamulu rendu kudina okka turi jarugutuntayi.
0: These two, the illusion and vikshepa, happen at the same time.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: చీకటిగా ఉంది.
0: It's dark, pitch dark.
1: ఆ చీకటిలో ఒక త్రాడు పడి ఉంది, అది పాము అని మనం భయపడ్డాము.
0: In pitch darkness, you find the rope and you mistake it as serpent.
1: కానీ ఇది పాము అని భయం వచ్చేటప్పటికి నువ్వు దూరం వెళ్ళావు.
0: Then once you take it as serpent, you keep it.
1: దీనిలో భయం కూడా నువ్వు ప్రవేశించింది.
0: Then there's fear also.
1: మరొక వ్యక్తి వస్తుంటుంటే ఎందుకు నీవు ఇంత భయపడుతున్నావు అని ప్రశ్నించినప్పుడు అక్కడ పాము ఉంది అంటాడు.
0: When another individual steps in us, why are you afraid of? You say because of serpent.
1: అక్కడ లైట్ వేసి చూసేటప్పటికి పాము కాదు, అది త్రాడు.
0: When you switch on the light, it is not the rope, it is not serpent.
1: ఎప్పుడు అది త్రాడు అని తెలిసిందో భయం పోయింది.
0: The moment you know there's a rope, there's no fear.
1: సమీపించాడు.
0: He is very close to that.
1: ఆ ప్రక్కన ఉన్నటువంటి దీన్ని త్రాడు తీసి ఒక ప్రక్కన పారవేశాడు.
0: Just collected it and thrown it aside.
1: ఇది పూర్వము పాము అని అనుకున్నాడు.
0: ప్రయర్ టు దట్ హి హస్ టేకెన్ ఇట్
1: పాము అని అనుకున్నప్పుడు అది త్రాడే.
0: ప్రయర్ టు దట్ ఇట్ వాస్ ఓన్లీ రో.
1: లైట్ వేసి చూసి ఇది త్రాడు అనుకున్నప్పుడు త్రాడే.
0: వెన్ హి స్విచ్డ్ ఆన్ ద లైట్ ఇట్ ఇస్ జస్ట్ ద రో.
1: పాము పోలేదు, త్రాడు రాలేదు.
0: ద స్నేక్ హాస్ నాట్ వానిష్డ్ అండ్ ద రోప్ హాస్ నాట్ అపియర్.
1: త్రాడు పోలేదు, పాము రాలేదు.
0: ద రోప్ హాస్ నాట్ వానిష్డ్ అండ్ ద స్నేక్ హాస్ నాట్
1: అపియర్. ఒక్కటే
0: రోప్ ఇస్ రోప్ ఆల్ ద టైం.
1: పోయినది వచ్చినది మీ భ్రమనే.
0: దట్ విచ్ హాస్ కమ్ దట్ విచ్ హాస్ గోన్ ఇస్ యువర్ ఓన్ భ్రమ ఆర్ ఇల్యూషన్.
1: ఇమాజినేషన్.
0: ఇమాజినేషన్.
1: తాడు పోయింది అనుకోవటము నీ భ్రమనే.
0: ఇది థింగ్ దట్
1: రాము వచ్చింది అనుకోవటము నీ భ్రమనే. పూర్వం పాము లేదు.
0: ఇది థింగ్ దట్ రోప్ ద స్నేక్ డిసప్పియర్
1: లైట్ వేస్తానే పాము పోలేదు, త్రాడు రాలేదు.
0: ద రోప్ హాస్ నాట్ కమ్ అండ్ ద స్నేక్ హాస్ నాట్
1: వానిష్డ్. అప్పుడు ఇప్పుడు ఉన్నది ఒక్కటే.
0: దెన్ అండ్ నౌ ఓన్లీ వన్ ఎగ్జిస్ట్.
1: కనుక నీ బ్రహ్మం గారు కూడా చెప్పారు, అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు అని. అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే, ఎక్కడ చూసినా ఉన్నది ఒక్కటే.
0: Therefore it is said, here, there, wherever you see, only one.
1: భ్రమలను తుడిచివేసి నిమిత్తమై
0: టు క్లియర్ ఆఫ్ ఆల్ ది ఇమాజినేషన్
1: ఇన్ని విధమైనటువంటి బోధనలు చేయవలసి వస్తా ఉంటుండాలి.
0: సో మెనీ టీచింగ్స్ హావ్ టు బి మేడ్.
1: లోకములో కష్టములకు నష్టములకు దుఃఖములకు కారణము మనమే కాని మరొకరు కాదు.
0: ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఆల్ ద ట్రబుల్స్ యాంగ్జైటీస్ అండ్ మిజరీస్ వి ఆర్ రెస్పాన్సిబుల్.
1: దైవాన్ని దూరం చేసుకుని అనేక దుఃఖములకు గురి అయిపోతున్నారు.
0: వి కీప్ గాడ్ ఎట్ ఎ డిస్టెన్స్ అండ్ వి సఫర్.
1: దైవానికి సమీపమైపోయి అన్ని సుఖములు పొందుతున్నారు.
0: Being so close to God, we will have all the happiness.
1: ఇది ప్రత్యక్ష ప్రమాణము.
0: This is the direct proof.
1: ఎలాంటి చిక్కు అయినప్పటికీ ఒక క్షణము లోపల కూడా నువ్వు వీడిపోతున్నాయి.
0: వాట్ ఎవర్ మైట్ బి ద ప్రాబ్లమ్ ఇట్ విల్ వానిష్ ఇన్ ఎ మోమెంట్స్ టైం.
1: దైవానికి దూరమైనప్పుడు ఎలాంటి సులభమైనటువంటి కార్యములు కూడా చిక్కుల్లో చేరిపోతున్నాయి.
0: When we are far from God, easy things become complicated.
1: కనుకనే దైవం యొక్క విశ్వాసము మానవుల్లో ఉండినప్పుడు అతని ఆత్మస్వరూపుడు అయిపోతాడు.
0: When there is faith in God within us, he becomes a very
1: తనలో ఆత్మ ఉండి కూడాను తన ఆత్మనే తాను నమ్మలేకపోతున్నాడు.
0: Though there is Atma within him, he is not able to believe that.
1: ఆత్మ అనేటువంటి ఆ విల్ పవర్, ఆ దివ్య శక్తి లేకపోతే మానవుడు క్షణమైన జగత్తులో ఉండలేదు.

0: Without that atma, the willpower, he cannot live for a moment in this world.
1: ఏంటి ఈ పాంచభౌతికమైన దేహం?
0: What is this body?
1: నిమిష నిమిషములకు నీచులూరునే కాని పునుగు జవ్వాదీలు పుట్టబో.
0: Minute to minute it emits foul smell but not the scent or aroma.
1: కడుపులోని మలము.
0: Within the stomach there is feces.
1: కడమెల్ల ఎముకలు.
0: Hole full of bones.
1: మురి పైన చూడాలి అది మురికి తోలు.
0: And there is a skin which is dirty.
1: తోలు మురికిది.
0: Skin is dirty.
1: కడుపు లోపల ఒక పెద్ద మలం పంట.
0: Within the stomach there is
1: దేహమంతా కూడా అంబుల పొద.
0: The body is full of bones.
1: ఇది ఆ మన యొక్క స్వరూపము.
0: Is this our form?
1: కాదు కాదు కాదు.
0: No.
1: దీనిని ఆధారం చేసుకుని
0: taking it as the basis.
1: ఆత్మానందాన్ని అనుభవించాలి.
0: One should experience the bliss.
1: ఈ ఆనందం అనేటువంటిది నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి. నిత్యానందం. ఈ ఆనందము మార్పు చెందేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నిత్యానంద ఎటర్నల్ బ్లిస్ దట్ ఈస్ చేంజ్లెస్.
1: దానికంటే మించిన సుఖం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ హ్యాపీనెస్ బియాండ్.
1: లౌకికమైన సుఖములు ఒక నిమిషం రావచ్చు మరొక నిమిషం పోవచ్చు.
0: వరల్డ్లీ ప్లెజర్స్ మే కమ్ అండ్ డిసపియర్.
1: కానీ దైవానందం అనేటువంటి తలుచుకున్నప్పుడు అంత ఆనందం కలుగుతూ ఉంటాయి.
0: ద డివైన్ బ్లిస్ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్ ఆల్ ద టైం.
1: పరమ సుఖదం
0: సుప్రీం హ్యాపీనెస్
1: కేవలం జ్ఞానమూర్తి. జ్ఞానమూర్తి
0: ఇట్ వెరీ ఫార్మ్ ఆఫ్
1: ఏమిటి ఈ జ్ఞానం అంటే?
0: వాట్ ఈస్ దిస్ విజ్డమ్?
1: విజ్ఞానమా ప్రజ్ఞానమా సుజ్ఞానమా అజ్ఞానమా?
0: ఈజ్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఆర్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఆర్ ఇగ్నోరెన్స్?
1: కాదు కాదు ఏ జ్ఞానము కాదు.
0: నన్ ఆఫ్ ది.
1: అద్వైత జ్ఞానం.
0: ఇట్ ఇస్ నాన్ డ్యూయల్ విజ్డమ్.
1: రెండు కానటువంటి జ్ఞానం అది.
0: ఇట్ ఈస్ జ్ఞానం వితౌట్ ద సెకండ్.
1: విజ్ఞానం అయిపోతే ఇది రైట్ అది రాంగ్ అని నిర్ణయిస్తుంది.
0: ఇఫ్ ఇట్ ఇస్ సైన్స్ ఇట్ డిసైడ్స్ వెదర్ రైట్ ఆర్ రాంగ్.
1: ప్రజ్ఞానం అంటే ఇది సుఖము ఇది దుఃఖము అని తెలుస్తుంది.
0: ఇఫ్ ఇట్ ఇస్ జనరల్ నాలెడ్జ్ ఇట్ డిసైడ్ హ్యాపీనెస్ ఆర్ మిజరీ.
1: కానీ ఆత్మజ్ఞానం అనేటువంటిది ఇది ఏమాత్రము మార్పు చెందేటువంటిది కాదు.
0: బట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ చేంజ్లెస్.
1: దీనిని దివ్యమైనటువంటి యొక్క ధనముగా భావిస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ కన్సిడర్డ్ యూ
1: ఈ ఏకాత్మతత్వమే సర్వుడు ఎందు ఉంటుండాలి.
0: దిస్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
1: ఈ ఏకాత్మ భావం ఒకటి ఉంటే జగత్తంతా కూడా ఆనందంతోనే మునిగిపోతుంది.
0: If this oneness is there, the whole world will be blissful.
1: Inna bhavam undatam chethane jagat dukkhamlo munipothundi.
0: Because of multiplicity, the world is miserable.
1: Ee bhinna bhavam etta vachindi.
0: How did they come?
1: Munde munde matir bhinna. Talalu veruga undatam chetha talampulu kuda veruga vastunnayi.
0: As heads and minds are different, thoughts are also varied.
1: Kanuka neevu talalu vereinappudiki nee talampulu okkatiga pettuko.
0: The heads may be different, but have one thought.
1: Aa talampulu etta pettukuntavu neevu.
0: How should you think?
1: జగత్తంతా జగదీశుని యొక్క రూపంగా భావించు.
0: టేక్ ద వరల్డ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: విశ్వం విష్ణు స్వరూపం.
0: ఎంటైర్ యూనివర్స్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ విష్ణు.
1: కానీ నీ తలని ఈ యొక్క విశ్వ స్వరూపంలో నువ్వు పెట్టద్దు.
0: బట్ డోంట్ మేక్ యువర్ హెడ్ ఎంటర్ ఇన్ దిస్ వరల్డ్.
1: హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
0: సో స్వామి సేస్ హ్యాండ్స్ ఇన్ సొసైటీ అండ్ హెడ్ ఇన్ ద ఫారెస్ట్.
1: అనగా ఫారెస్ట్ అనగా ఏంటి?
0: దెన్ వాట్ యు మీన్ బై ఫారెస్ట్?
1: అడవి అని కాదు.
0: ఇట్స్ నాట్ ఎ మియర్ ఫారెస్ట్.
1: మొన్న అమెరికాలో ఒక పెద్ద అడవి అంతా భస్మమైపోయింది.
0: ఇన్ అమెరికా రీసెంట్లీ ది హోల్ జంగల్ ఇస్ బర్న్.
1: కానీ ఇక్కడ ఈ అడవి అనేటువంటి భస్మమయ్యేటువంటిది కాదు.
0: బట్ దిస్ ఫారెస్ట్ కెన్ నెవర్ బి బర్న్.
1: ఫారెస్ట్
0: ఇట్స్ ఫారెస్ట్.
1: దీన్ని ఇంగ్లీష్ లో ఏం చేసుకుంటే ఫార్ రెస్ట్.
0: ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఫార్.
1: ఈ మనోనాశనము అదే సంపూర్ణమైన ఆనందము. ఫార్ రెస్ట్
0: ది టోటల్ ఎనిహిలేషన్ ఆఫ్ ది మైండ్ ఇస్ ఫార్ రెస్ట్.
1: విశ్రాంతినిచ్చేటువంటిది ఈ మనస్సు.
0: ఇట్ కన్ఫర్ట్ సుప్రీం పీస్.
1: అశాంతినిచ్చేటువంటిది కాదు మనస్సు.
0: ఇట్ డజంట్ గివ్ రెస్ట్లెస్నెస్.
1: కనుక అశాంతినిచ్చేటువంటి మనసుగా నీవు భావించడం చేతనే నీవు అనేక దుఃఖంలో గురి అయిపోతున్నావు.
0: ఇఫ్ యూ టేక్ ద మైండ్ దట్ కన్ఫర్ట్స్ రెస్ట్లెస్నెస్.
1: మన మనస్సు ప్రశాంతినిచ్చేటువంటిది.
0: సో టు అవర్ మైండ్ వి గెట్ ది సుప్రీం పీస్.
1: సుఖమునిచ్చేటువంటిది.
0: ఇట్ గివ్స్ హ్యాపీనెస్.
1: ఆ సుఖం మించినటువంటి సుఖం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ హ్యాపీనెస్ బియాండ్ దిస్.
1: త్యాగరాజు కూడాను అనేక ధనకనక వస్తువాహనాదులు పంపించేశాడు భోజరాజు.
0: ద కింగ్ భోజ సెంట్ ఆల్ ది వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ వెల్ కాయిన్స్ టు త్యాగరాజు.
1: చూచాడు.
0: హి సా దట్.
1: నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనస.
0: హి సెడ్ ఓ మైండ్ టెల్ మీ ట్రూలీ ఇస్ ఇట్ ద వెల్ దట్ గివ్స్ హ్యాపీనెస్ ఆర్ ప్రాక్సిమిటీ టు గాడ్? ఇస్ ఇట్ హ్యాపీనెస్ అట్ ఆల్?
1: ఇట్ ఇస్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇట్ ఇస్ జస్ట్ పాసింగ్ క్లౌడ్.
1: వస్తుంది పోతుంది.
0: దే కమ్ అండ్ గో.
1: కానీ ఈశ్వర సన్నిధి, ఆ సన్నిధి అది సుఖమైనటువంటి.
0: ద ప్రాక్సిమిటీ ది క్లోజ్నెస్ టు ది డివైన్
1: సన్నిధి చాలు.
0: దట్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ.
1: నా రెండు హస్తముల చేత కూడాను ఆ రాముల పాదం పట్టుకున్నాను.
0: బోత్ ఆఫ్ మై హ్యాండ్స్ ఐ హావ్ కాట్ హోల్డ్ ఆఫ్ ది
1: నన్ను పరీక్షించే నిమిత్తమే రాములు ఇన్ని విధములైనటువంటి పన్నాగములు పలుతున్నాడు.
0: రామా డివైజ్డ్ ఆల్ దీస్ ప్లాన్స్ టు టెస్ట్ మై డివోషన్.
1: ఏమిటి
0: వాట్?
1: నా రెండు చేతుల నిండుకు ధనమును పెట్టి తన పాదములను తప్పించుకుని వెళ్లిపోవాలని చూస్తున్నాడు.
0: బై కీపింగ్ ఆల్ ద వెల్త్ ఇన్ బోత్ ఆఫ్ మై హ్యాండ్స్ హి వాంట్ టు ఎస్కేప్ టేక్ అప్ బ్యాక్ హిస్ ఫీట్.
1: నాకు వద్దు, నీ పాదములు నేను విచ్చను.
0: ఐ డోంట్ వాంట్ దట్, ఐ విల్
1: నీ ధనమును నేను చేపట్టను.
0: ఐ డోంట్ యాక్సెప్ట్ ద వెల్త్.
1: నీ ఒక్కడుంటే నాకు చాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ దేర్ విత్ మీ.
1: ఆ విధమైన విశ్వాసం ఉంటు చేతనే త్యాగరాజు సార్థక నామాన్ని పొందాడు. త్యాగరాజు, రాజుల్లో త్యాగమైనటువంటి వాడు.
0: Because of that, Tyagaraja is rightly named. He is a king among those that offer
1: sacrifice. అనేక మంది త్యాగరాజు అని పేరు పెట్టుకుంటారు, భోగరాజులుగా మారిపోతారు.
0: There are many who have got this name Tyagaraja, the one of sacrifice. కానీ
1: త్యాగరాజు సార్థకమైన నామంగా ఉంటుంది.
0: But Tyagaraja is the correct name.
1: సర్వమును త్యాగం చేశాడు.
0: Sacrifice all.
1: నీవు తప్ప నాకు అన్యం అక్కర్లేదన్నాడు.
0: But for you, I don't want anyone.
1: అలాంటి దీంతోని ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది.
0: Then only we will have this oneness.
1: ఆ ఏకత్వం అనేటువంటి ఎక్కడనూ మనం వెతకనక్కర్లేదు.
0: వీ డోంట్ లోనే ఉంటుండాలి. వీ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్ అవుట్ సైడ్, ఇట్ ఇస్ విత్ఇన్.
1: చక్కగా మనం విచారణ చేస్తే, మన దోషములన్నింటినీ సవరించుకుంటే అక్కడనే మనకు ఆనందం ఆవిర్భవిస్తుంది.
0: When we inquire clearly and correct our mistakes, then you will have all the pleasure.
1: కనుకని ఈ ఉపనిషత్తుకు ప్రారంభం లోపలే ఈగా వాస్యం విదం సర్వం, సర్వం కూడాను భగవంతుని యొక్క నివాసమే.
0: Therefore, Upanishads in the beginning, Ishavasya, everything is divine.
1: ఏ వస్తువు చూసినా కానీ భగవంతుడు లేని వస్తువు లేనే లేదు.
0: There is no object in this world without where there is no God.
1: మన భ్రాంతితో ఇది చెడ్డది ఇది మంచిది అని మనం విమర్శిస్తున్నానే కానీ,
0: బికాస్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్ వీ టేక్ సమ్
1: విమర్శించవలసినటువంటి జగత్తులో భగవంతుడు సృష్టించలే లేదు.
0: God has not created anything.
1: సమస్త సృష్టి కూడాను ఆనందించవలసినటువంటిది.
0: Entire creation has to give you the happiness.
1: ఇంత ఆనందాన్ని మనము దగ్గర పెట్టుకుని
0: keeping that fund of
1: ananda nimittamai manu aneka vidhamuluga kodanu praakulaadutunnam.
0: We struggle for such happiness.
1: Bhagavantudu sankalpa siddhuda leka siddha sankalpuda ani rendu sandehalu ostayi.
0: Do you think that God's will manifest or we'll have the all the thoughts will manifest?
1: Sankalpa siddhuda ankunte mottamo sankalpam raavala tarvata karya jayam kavali.
0: If we call him a sankalpa siddha, first the will and the success later.
1: Idi పూర్ణ స్థానము కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద పొజిషన్ ఆఫ్ ఆల్ ఫుల్నెస్.
1: ఎందుకంటే సంకల్పించుకొని ఒక కార్యాన్ని సాధించటము.
0: బికాస్ హీ విల్స్ ఫస్ట్ అండ్ అకంప్లిషెస్ లేటర్.
1: ఇది భగవంతుని అలాంటి కాదు. సిద్ధ సంకల్పుడు ఎప్పుడు కూడా సంకల్పం సిద్ధంగానే ఉంటుంది.
0: హీ విల్స్ ఎవ్రీ టైమ్, ఇట్స్ రెడీ ఆల్ ద టైమ్.
1: ఇది ఎలాంటిది అంటే, ఇప్పుడు నేను సంకల్పించుకుని రేపటి దినం నాకు ఈ కార్యం కావాలి అనుకుని దానికి తగినటువంటి కృషి చేయటం ఒకటి.
0: It only means I will, I think now and start working for it from tomorrow.
1: రేపటి వరకు కాదు, నెక్స్ట్ మినిట్ కాదు, నెక్స్ట్ సెకండ్ కాదు, దానికి యోచన చేసేలేదు.
0: There is no thinking whatsoever, not tomorrow, not a minute, next minute.
1: లౌకికమైన ప్రపంచంలో దీనికి సరి అయిన ఏకృతి విట్నెస్ సాక్షి ఏమిటంటే తుపాకీ కొడతాం మనం.
0: In this world, a good example is this. When you fire the gun,
1: ఇక్కడ కొట్టేటప్పటికి సౌండ్ వస్తుంది, అక్కడ ఏటు తగులుతుంది, రెండు ఒక తూరి జరిగిపోదు.
0: When you shoot it, you find this sound and also hit the other person, is hit at the same.
1: కాబట్టి దివ్యమైన పూర్ణత్వం ఏమిటంటే సంకల్పము కార్యసిద్ధి రెండు ఒకే తూరి అయిపోతుంది.
0: That the true divinity is the thought and its fulfillment at the same time.
1: ఈ సంకల్ప సిద్ధి లోపల ఏ విధంగా జరుగుతుందంటే జ్ఞానం యొక్క ఆవిర్భావము అజ్ఞానం యొక్క నాశనము రెండు జరిగిపోతాయి.
0: In this fulfillment and the divine will, the darkness of ignorance will vanish.
1: అప్పుడు జగత్ ప్రాప్తి అనేటువంటి రెండు లేకుండా పోతాయి.
0: Then there will be no illusion of the world whatsoever.
1: దీనికి ప్రాపంచిక సంబంధమైనటువంటి యొక్క విషయాల్లో ఒక చక్కని ఉదాహరణ చెప్పారు.
0: In worldly matters, there is a very good example.
1: ప్రజ్ఞానం అనే కుమారుడు పుట్టింది, అజ్ఞానం అనే తల్లి చచ్చింది.
0: The son of a
1: wisdom పుట్టాడు, జ్ఞానపుత్రుడు
0: wisdom son is born.
1: అజ్ఞానం అనే తల్లి చచ్చింది.
0: And the mother of ignorance died.
1: మన భారతదేశంలో ఉండినటువంటి సాంప్రదాయాన్ని పురస్కరించుకుని,
0: యాజ్ పర్ ద ట్రెడిషన్ ఆఫ్ భారత్, ఇది
1: పుట్టినందుకు పురుడు అంటారు.
0: ఇట్స్ కాల్డ్ రిచువల్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
1: చచ్చినందుకు సూతకం అంటారు.
0: ఇట్ ఇస్ కాల్డ్ సూతక.
1: చచ్చిన వారికి సూతకము, పుట్టిన వారికి పురుడు.
0: దేర్ ఫోర్ ఇట్ ఈస్
1: రెండు ఒక తూరి జరిగినప్పుడు అది చేయరు ఇది చేయరు.
0: వెన్ బోత్ ద బర్త్ అండ్ డెత్ హ్యాపెన్ అట్ ద సేమ్ టైమ్, నైదర్ ఆఫ్ ది టూ రిచువల్స్ ఆర్ పర్ఫార్మ్డ్.
1: అనగా ఏమిటి, దైవ సంకల్పం అనేటువంటి ఒక్క తూరి జరిగి ఆ కాలశుద్ధి జరిగినప్పుడు ఈ ప్రపంచము లేదు, నీవు లేదు, సర్వము ఒక్కటైపోయి.
0: When once the divine will and the fulfillment are there, you don't exist. Jagat
1: rasti raadu.
0: There is no world illusion.
1: Daivam duratvam undadu.
0: You don't feel distance from God.
1: Ekatvam ayipothayi.
0: Both become one.
1: Ee ekatvamuniki nijamainatundi sandhya vaachukotam lopala kodanu punya nadullo poyikodanu deeni kuda oka ekatvani bodhisthu vachindi.
0: This unity is taught in the prayer offered at the twilight and also when you take the dip in the holy river.
1: Manamu prayagaku velutunnam.
0: We go on pilgrimage to Prayag.
1: Triveni tarpanalu chestunnamu.
0: We make offerings in Triveni.
1: Ee gangalo muliginaam manam.
0: We go and to
1: ganga neelu dosalto teeskunnamu.
0: We collect water out of Ganges.
1: Keshwayal maha narayal maha madhwayal maha ganga neelu gangake arpitam chestunna veedu taatsottu teechi ivvaledu.
0: The water of the Ganges is again offered to Ganges, but and it's not his grandfather's property.
1: Kanaka ranga emti tanadu tanake ivvatamu,
0: meaning offering that which belongs to him.
1: Na manasu meeku icharu anukunte nee manasu ekkadundi?
0: Swami, I have given mine to you.
1: Then you must have richaru.
0: Who gave you that mind?
1: Daivame ichadu.
0: God has given you.
1: Swami, na shariranni arpitam chestunnaru. Nee shariram ekkadi nunchi vachindi?
0: Say, Swami, I dedicate my body. Where from?
1: Swami ichinatundi.
0: Only Swami's gift.
1: Kabatti ganga neellu gangiki arpitam chesinattuga,
0: just as the water of the Ganges offered back.
1: Nee vanni nee manobuddhulanta kodunu daivaniki ichunna. Nee ichinattu kadadi. Adi ekatvame.
0: If you offer your mind and intellect, it's not your own. It's just unity.
1: కనుక ఇక్కడ కూడా ఏకత్వాన్ని చూపిస్తూ వచ్చింది.
0: హియర్ ఆల్సో ద వన్నెస్ ఇస్ క్లియర్లీ ప్రూవ్.
1: కనుక జగత్తును ఎక్కడ మనము చూచినప్పటికీ ఏకత్వమే మనకు ప్రత్యక్షమవుతుంది, అది కానీ భిన్నత్వం లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ వేర్ ఎవర్ యూ సీ యూ ఫైండ్ దిస్ యూనిటీ బట్ నాట్ డైవర్సిటీ.
1: అందరికీ ఆకలి దప్పులు ఉంటున్నాయి.
0: ఆల్ హ్యావ్ గాట్ దిస్ హంగర్ అండ్ థర్స్ట్.
1: అనగా ఏమిటి?
0: దెన్ వాట్ డు యూ మీన్ బై దాట్?
1: లక్షాధికారికి ఆకలి అయిపోతే పంచపక్ష ప్రమాదాలు భుజించవచ్చు.
0: ఇఫ్ ఎ మిలియనర్ is hungry, you will have delicious items.
1: Leka pichadikari ki aakalaithe ambala ganti taagachchu.
0: If a pauper is hungry, you will have this.
1: Kaani aakalemo iddariki okate gaani okati pachapacha parmanam tintunnadu inkoti ganti taagutunnadu.
0: But the hunger being the same, what one takes are delicious items.
1: Annamu lageru aakalu okate.
0: Individuals are different, but the hunger is one.
1: Shringaramulu veru bangaram okate.
0: Jewels are many, but gold is one.
1: Pasula vanyalu veru paalu okate.
0: The color of the cows are different, but milk is one.
1: Jeeva jantulu veru jeevundu okkade.
0: There are so many beings, but the indweller is one.
1: Poola jatulu veru poojalu okkate.
0: There are many varieties of flowers, so worship is one.
1: Poola veru veru kavachu poojalu okkate.
0: Flowers may be different, but worship is one.
1: Darshanammulu veru.
0: The paths are many.
1: Oh, ippudu garuda darshanam ayipoyindi.
0: You have that vision of garuda.
1: ఈ రోజు వైకుంఠ దర్శనమైపోయింది.
0: ఐ హావ్ ద విజన్ ఆఫ్ వైకుంఠ.
1: దర్శనములు వేరు, దైవము ఒక్కడే.
0: విజన్స్ ఆర్ డిఫరెంట్ బట్ గాడ్ ఇస్ వన్.
1: అక్కడ కూడా నువ్వు ఏకత్వాన్ని నిరూపిస్తుండాలి.
0: దేర్ ఇస్ ఆల్సో దిస్ యూనిటీ ఇస్ ప్రూవ్.
1: ఇంకా మరణము, అది కూడా అందరికీ ఒక్కటే.
0: దెన్ డెత్ ఇస్ యూనిఫామ్ టు ఆల్.
1: బర్త్ అందరికీ ఒక్కటే.
0: బర్త్ ఇస్ యూనిఫామ్.
1: ప్రతి వ్యక్తి కూడా తల్లి గర్భం నుంచే పుడుతున్నాడు, కానీ కోటీశ్వరుడు ఆకాశం నుంచి టక్కన ఉట్టి పడలేదు.
0: ఎవ్రీ ఇండివిజువల్ కేమ్ అవుట్ ఆఫ్ మదర్స్ వూమ్. ఏ మిలియనీర్ హస్ నాట్ కమ్ ఫ్రమ్ ద స్కై.
1: బీదవాడు కదా భూమి నుంచి పుట్టి రాలేదు.
0: ఎ పాపర్ హ్యాస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ఎర్త్.
1: ఇరువురు తల్లి గర్భం నుంచినే వచ్చారు.
0: బోత్ కమ్ అవుట్ ఆఫ్ మదర్స్ హోమ్.
1: చూసారా? ఇంకా మరణము.
0: ఏంటే
1: ఎవడైనా సరే, అయ్యో ఇతని ఎంపరర్, ఇతని పెద్ద చక్రవర్తి అని అతని మరణానికి ప్రత్యేకమైన ఏర్పాటు ఏమీ లేదు. ఏ ఆసుపత్రిలో ఉంటే ఏమో ఎవరు తెలియకుండా వెళ్ళిపోతాడు.
0: బికాజ్ ఈస్ ఎన్ ఎంపరర్, డెత్ ఈస్ బౌండ్ టు కమ్. లెట్ హిమ్ బి ఇన్ ఎనీ హాస్పిటల్.
1: కనుక అన్ని సమత్వంగానే ఈ జగత్తులో మనకు గోచరిస్తున్నాయి.
0: ఎవ్రీథింగ్ అపియర్స్ టు బి ఈక్వల్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ మనం తెలుసుకోవటం లేదు.
0: బట్ వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్.
1: అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: వి షుడ్ అండర్స్టాండ్ ది యూనిటీ ఇన్ మల్టిప్లిసిటీ.
1: ఇదే ఉపనిషత్తులు బోధించేటువంటిది.
0: దిస్ ఇస్ టాట్ బై ఉపనిషత్.
1: ఇంకా క్రమక్రమేణ ఈ కేనోపనిషత్తు దీన్ని క్రమించి ఇంకా దాన్ని పోషిస్తూ వస్తుంది.
0: లేటర్ కేనోపనిషత్
1: ఒక్కొక్క ఉపనిషత్తును కూడా ఒక్కొక్క దాన్ని ఉద్ధరిస్తూ వస్తుంటాయి.
0: Each of the Upanishads improves upon the other.
1: Kani vedamulu cheptundi kani tiriki ekatvani gavistundi.
0: It speaks of the differences but it teaches unity.
1: Chudandi oka chinna udaharanam.
0: A small example.
1: Meeru shop ku vellaru.
0: You go to a shop.
1: Rendu gajalu shirting idi cloth teeskunnaru.
0: You purchase a cloth, shirting cloth, 2 yards.
1: Rendu gajalu sariga untundali oke cloth.
0: One cloth piece, 2 yards.
1: Kani neevu shirt kutinchukovali.
0: But you want to have a shirt.
1: Kani aa rendu gajalu pettukunte neeku sarigaa vastundi.
0: But how do you get with these 2 yards?
1: You tailor chestistavu.
0: You give to the tailor.
1: Aa tailor em chestadu?
0: What does he do?
1: Anni kattichi mukkalu mukkalu mukkalu mukkalu mukkalu mukkalu chesestadu.
0: The tailor will cut into pieces.
1: Okkatiga undinatvanti okka rendu gajamulu okka gathunu aneka mukkalaga chesestadu.
0: That one piece of cloth 2 yards is cut into many pieces.
1: Kaani mukkalaga chesadu gaani tirivi anni chechukuntadu.
0: But he will collect all these pieces and stitch them later.
1: జోబి వేరుగా ఉండదు.
0: ద పాకెట్ ఇస్ నాట్ సెపరేట్.
1: కాలర్ వేరుగా ఉండదు.
0: కాలర్ ఇస్ నాట్ సెపరేట్.
1: హారం వేరుగా ఉండదు.
0: హ్యాండ్స్ ఆర్ నాట్
1: హ్యాండ్స్ వేరుగా ఉండదు.
0: దర్ నాట్ సెపరేట్.
1: కప్పుల్స్ వేరు వేరుగా ఉండదు. అన్ని కలిపేసి కుట్టేస్తాడు.
0: దర్ ఆల్ స్టిచ్ టుగెదర్.
1: కాబట్టి కట్ చేసేది కత్తెర.
0: The one that cuts is scissors.
1: దీన్ని చేతి చేసినటువంటిది సూది.
0: The one that joins is the needle.
1: ఆ ఏకత్వం చేసేటువంటి బుద్ధి అనే సూది.
0: That which unifies is the needle of intellect.
1: దీన్ని విభాగం చేసేటువంటిది వేదం అనే అజ్ఞానము.
0: That which divides is this.
1: అజ్ఞానం అనేక విధంగా ఒకదాన్ని ఒకటి వేరువేరు చేసేస్తుంది.
0: It is ignorance that separates.
1: కానీ జ్ఞానము అదే బుద్ధి యొక్క తెలివి ఏకం చేస్తుంది.
0: It is the wisdom, the intellect that unifies.
1: అందుకని ఉపనిషత్తులు అంతా అట్టే చేస్తాయి.
0: ఉపనిషత్
1: ఒకవైపున కత్తిరిస్తాయి, మరొక వైపున చేరుస్తాయి, అన్ని చేర్చి మానవత్వం అంతా ఒక్కటే అని నిరూపిస్తాయి.
0: They join and prove the unity of mankind.
1: దైవము జీవుడు వేరు కాదు.
0: Individual and God are not separate.
1: నీ దేహము దైవం దేహము వేరు కాదు.
0: Your body and the body of God are not separate.
1: నిజముగా దైవానికి అద్భుతమైనటువంటి వారి జీవితమే దాజ్యం.
0: Really, the one who offers the body to God, their life is the deal.
1: జీవించి అనుభవించేటువంటి ఏమిటి చూపించండి.
0: What is that we experience in this world?
1: తిన్నము తిన్న కడుపుకే తింటున్నాము, కలిగిన ముఖాన్ని కడుగుతున్నాము.
0: We wash the very same old face, we feed the very same old stomach.
1: కొత్తగా మనం చేసేటువంటి ఏమిటి?
0: వాట్ ఈస్ ద నావెల్టీ దేర్?
1: 100 సంవత్సరములు అయినప్పటికీ పొట్ట నింపుకోవటమే, ముఖం కడుక్కోవటమే.
0: One may live for 100 years, you must fill the belly and
1: ఎన్ని బస్తాలు అన్నం తిన్నాము, ఇంకా ఎన్ని బస్తాలు అన్నం తింటాము.
0: How many bags of rice we have consumed, how many more we are going to eat.
1: దీని వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి?
0: What is the result out of all this?
1: అది కాదు, దైవార్పితమైన భావంతో చేస్తే ఒక్క క్షణం బ్రతికినా చాలు.
0: If we do it with a feeling of surrender, it is enough. If we live
1: for a moment. ఇక్కడ కూడా నువ్వు ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది ఉపనిషత్తులు.
0: ఉపనిషత్ taught this unity even here.
1: భగవంతునికి నైవేద్యము.
0: Then it's the offering.
1: మనం వండినవన్నీ కూడాను బ్రహ్మార్పణం, బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మనాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన అహం వైశ్యానరో భూత్వా. ప్రశ్నకు జవాబు అక్కడే వచ్చేసేసింది. అప్పుడే
0: దేర్ యూ ఫైండ్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ దేర్ ఓన్లీ.
1: భక్తుడు చెప్తున్నాడు బ్రహ్మార్పణం బ్రహ్మహవి, నేను బ్రహ్మార్పణ చేస్తున్నాను అన్నాడు.
0: The devotee says, I am offering to
1: God. కానీ బ్రహ్మ ఉన్నాడో లేదో తనకు తెలియదు, బ్రహ్మార్పణం అంటున్నాడు పద్యం.
0: బట్ హి డజంట్ నో వెదర్ బ్రహ్మ ఎగ్జిస్ట్ ఆర్ నాట్.
1: అక్కడ జవాబు వచ్చేసింది, అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. ఓ పిచ్చివాడా, నేను ఎక్కడో ఉంటున్నానని బ్రహ్మార్పణ చేస్తున్నావా? కాదు కాదు, అహం వైశ్యానరో భూత్వా నేను నీ యొక్క కడుపు లోపల వైశ్యానరుడిగా ఉంటుంది, నీవు పెట్టినంత జీర్ణింపు చేసి నీ దేహానికి సర్వ విధమైనటువంటి శక్తిని అందిస్తున్నాను.
0: ఇమీడియట్లీ కమ్స్ రిప్లై, ఓ మ్యాడ్ మ్యాన్ యు ఆర్ ఆఫరింగ్ థింకింగ్ దట్ ఐఎమ్ ఎల్స్ వేర్, ఐఎమ్ దేర్ ఇన్ యువర్ స్టమక్ యాజ్ వైశ్వానరా. ఐ వాంట్ టేకిన్ డైజెస్టింగ్
1: లేదు.
0: దిస్ వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్.
1: దీన్ని జీర్ణింపజేసి
0: డైజెస్టింగ్ దట్
1: స్టిప్పిని మాత్రం నా దగ్గర పెట్టుకుని
0: కీపింగ్ ది ఆఫ్ దట్
1: ఎసెన్స్ దాని యొక్క రసం అంతా నీ సర్వాంగానికి సప్లై చేస్తున్నాను.
0: ది ఎసెన్స్ ఇస్ సప్లై టు ఆల్ ది లింబ్స్ ఆల్ ఓవర్.
1: అక్కడ కూడా భగవంతుడు త్యాగమే చూపిస్తున్నాడు.
0: దేర్ ఆల్సో గాడ్ డిమాండ్స్
1: నిజంగా ఆ రసాన్ని నీ అంగాలకంతా సప్లై చేయకపోతే నీ అంగములు ఏమైపోయాయి?
0: ఇఫ్ ది ఎసెన్స్ ఇస్ నాట్ సప్లై టు ది ఎంటైర్ బాడీ, వాట్ విల్ హ్యాపెన్ టు దట్?
1: ఎక్కడ పోయినప్పటికీ హెల్ప్ హెల్ప్ హెల్ప్.
0: సో గాడ్ హెల్ప్స్ ఎవ్రీవేర్.
1: పరోపకారమే కానీ మరొకటి లేనే లేదు.
0: ఇట్స్ ఓన్లీ హెల్పింగ్ అదర్స్, నథింగ్
1: ఎల్స్. అర్థమైనటువంటి ఏ ఒక్క కించిత్ భాగంలో కూడా కనిపించదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: కనుక సర్వులు కూడా దైవ స్వరూపులే.
0: సో ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ ద డివైన్.
1: అందరికీ ఆ దైవార్పిత భావంతో మనం జీవించాలి.
0: ఆల్ షుడ్ హ్యావ్ అండ్ లివ్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ సరెండర్.
1: అప్పుడు మన ఈ ప్రపంచమే స్వర్గంగా మారిపోతుంది.
0: దెన్ దిస్ వరల్డ్ విల్ టర్న్ ఇన్ టు హెవెన్.
1: అందువల్ల తన సంతోషమే స్వర్గము.
0: దేర్ఫోర్ హిస్ హ్యాపీనెస్ ఇస్
1: ప్రపంచమంతా కూడా ఆనందంగా ఉంటుంటాడు.
0: The whole world will be happy.
1: Anta andangane untuntadi.
0: Everything will be beautiful.
1: Andame aanandamu.
0: And that beauty is happy.
1: Aanandame andamu.
0: And that happiness is beauty.
1: Kanukane andame aanandam. Aanandame jeevitam karangam. Andame aanandam.
0: That beauty
1: andame aanandam. Ee aanandame jeevitam karangam.
0: That beauty is the happiness. Happiness is the beauty. That is the nectar of life.
1: కనుక ఈ యొక్క అమృతాన్ని మనం పొందాలి.
0: వీ షుడ్ హ్యావ్ దట్ నెక్టర్.
1: ఈ భగవత్ యొక్క అమృతాన్ని నీ పొందితివా, ఇంకా నీ జన్మ సార్థకమైపోతుంది.
0: అండ్ వన్స్ యూ అక్వైర్ దిస్ నెక్టర్ ఆఫ్ డివినిటీ,
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీలో చెలరేగేటువంటి దుర్భావములకు మీ సంకల్పములే కారణము, మీ ఆహారములే కారణము, మీ యొక్క సంఘదోషములే కారణము. కనుక మీలో దుర్భావం రాకుండా సంఘదోషము కానీ ఇంకే విధమైనటువంటి ఆహారం మార్పులు కానీ కాకుండా చూసుకోండి.
0: ఫర్ ఆల్ యువర్ బ్యాడ్ థాట్స్ your mind, your association, food are responsible. See that you don't
1: eat bad.
0: Never have the feeling that bad thoughts come out of you. They are all animal qualities.
1: I am not animal. I am not animal. I am man. I am man. I am man. అని ఆ రకమైన క్వశ్చన్ మీరు వేసుకోండి, తప్పక దుర్భావం మీలో ప్రవేశించండి.
0: The moment bad thought comes to you, question yourself. I am not animal. I am man. I am not animal.
1: ఈ కోపం వచ్చేసింది. ఈ కోపం అనేటువంటిది ఏమిటిది? ఇది కుక్క బుద్ధి. నాది కాదు, నేను కుక్కను కాదు. I am not dog. I am not dog. I am not dog. I am God. I am God. ఆ విధమైన భావాన్ని పెంచుకో.
0: When once you are angry, just think that anger is the quality of the dog. I am not dog, but I am God. ఒక్కొక్కరు
1: దైవం పైన కూడా సందేహాలు వస్తుంటాయి.
0: Sometimes we doubt God also.
1: ఇది మహాపాపం.
0: ఇట్ ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
1: అందువల్లే దైవం పైన కూడా సందేహం వచ్చేస్తుంది అంటే వాడు ఎన్నో జన్మల పాప ఫలమే.
0: If he doubts God, it is just a result of so many sins of the past life.
1: సర్వ జీవులను రక్షించేటువంటి సర్వేశుని పైన అలాంటి భావాలు రాకూడదు.
0: If God protects all beings, you should never doubt him.
1: అదే వినాశకాలే విపరీత బుద్ధి.
0: That is this feeling the mind in times of fall.
1: అలాంటి విశాల భావములే రాకూడదు.
0: We should not have such ideas.
1: వినాశకాలములకు మనకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: We should never give scope for bad
1: mind. మంచి భావాన్ని తీసుకో.
0: We should take noble
1: ఆ సర్వము దైవమే.
0: Everything is God.
1: నా సర్వము దైవార్పితమే.
0: Everything is offered to God.
1: నా సర్వము దైవానందమే.
0: Everything is bliss of God.
1: ఈ మూడు మాటలను మీ హృదయంలో నింపుకుంటే మీ జీవితం అంతా సార్థకం అయిపోతుంది.
0: If you feel these three in your heart, the whole life would be redeemed.
1: కనుక ఉపనిషత్తులు అనేటువంటిది ఎన్నో విధమైనటువంటి మార్గంలో చెప్పారు, కానీ నేను దాన్ని ఒకదాని కోసం చేసి ఒక ఎసెన్స్ గా ఒక సారరహితమైనటువంటి రీతిగా మీకు బోధిస్తున్నాను.
0: ఉపనిషత్ సెడ్ ఇన్ ఎ వేరీడ్ వే, బట్ స్వామి గివ్ సెడ్ ఇన్ ఎ సెన్స్ యూనిఫై
1: ఆల్. ఈ ఉపనిషత్తులో పద్య భాగం ఉంది, గద్య భాగం ఉంటుండాలి. పద్య భాగం అంతా ఆత్మతత్వాన్ని గురించి చెప్తుంది, గద్య భాగం అంతా ఆత్మ జ్ఞానాన్ని గురించి చెప్తే ఏం అర్థం వస్తుంది చెప్పండి.
0: There Upanishad says, this is poetry, this is a prose, one relates to Atma, other relates to God. What is the fun of all that?
1: Into adhe undadi. Padya bhagam untundi, gadya bhagam untundi.
0: There are two. One is the prose, other is poetry.
1: Ee gadya bhagam atma jnanam cheptundata.
0: The prose speaks of the knowledge of the self.
1: Padya bhagam anetundi, atma swaroopani gurinchi cheptundata.
0: Poetry speaks of the form of the self.
1: Swaroopam evito, swarabhavam evito, adantha manaki enduku atma tattvam evi kavali.
0: What is the form, what is the nature, but we should know the self.
1: Chavidaithe em chattam aithe em nidra vaste chalu manaku.
0: Whether it's a veranda or solitary, it's enough if you get to sleep.
1: అదే రీతిగా నీవు ఆనందాన్ని అనుభవిస్తే చాలు.
0: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ఎక్స్పీరియన్స్ హ్యాపీ.
1: ఆ దైవానందాన్ని అనుభవించండి.
0: యు ఎక్స్పీరియన్స్ ది డివైన్.
1: దైవం క్షణ క్షణమునందు మీలో ఉన్నాడు.
0: God is present all the time in
1: you. దైవం కంటే దగ్గరైనటువంటి వారు ఎవరూ జగత్తులో లేరు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నన్ క్లోజర్ దన్ గాడ్.
1: నీ తల్లి అయినా దూరం ఉంటారు, కానీ దైవం నీకు అతి
0: సమీపం. యువర్ మదర్ మే బి ఎట్ ఎ డిస్టెన్స్ బట్ నాట్ గాడ్.
1: నీలోనే ఉన్నాడు.
0: ఈజ్ ఇన్ యూ.
1: నీవేగా ఉన్నాడు.
0: యు ఆర్ గాడ్.
1: ఆ విధమైన ఆత్మతత్వాన్ని మనం తప్పక విశ్వసించాలి.
0: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది నేచర్.
1: ఆ నమ్మకం ఉండినప్పుడే ఇవన్నీ మనకు జరిగిపోతాయి.
0: వెన్ యు హావ్ దట్ ఫెయిత్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపన్.
1: కనుక అలాంటి నమ్మకాన్ని పెట్టుకుని దైవ భావం చేత, దైవ చింతన చేత, దైవ ప్రేమ చేత మీ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: విత్ దట్ ఫెయిత్, విత్ ది డివైన్ ఫీలింగ్స్ అండ్ డివైన్ థాట్స్ అండ్ ది డివైన్ లవ్, వి షుడ్ లీడ్ అవర్ లైఫ్.

0: సోదరా, కృష్ణగానం చేశావు, ఆ శ్రీకృష్ణ పరమాత్ముని కథ ఏమైనా చెప్తున్నావా?
1: బాగా గ్రహించావురా సోదరా. ఓ

0: అని
1: అని
0: తనను శరణజొచ్చిన
1: ఆహా
0: పాండవులు పాలిట ప్రత్యక్ష దైవమురా.
1: ఓహో, అప్పుడేమి జరిగిందో చెప్పవయ్యా సోదరా, వినాలని ఉంది.
0: ఓ నాయనలారా, ఒకనాడు
1: ఒకనాడు
0: పాండవాగ్రజుడు
1: ఆహా
0: అరణ్యంలో ఏకాంతంగా కూర్చుని ఉండగా
1: ఓహో
0: అశ్వితవత్సలుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రత్యక్షమయ్యాడురా.
1: ఓహో, ప్రత్యక్షమైనాడా?
0: ప్రత్యక్షమై

సోదరా, నమ్మక చెడిన వారు ఉన్నారు కాని నమ్మి చెడినట్టి వారు ఈ లోకంలో లేరు.

గుణములు సద్బుద్ధి సత్యనిరతి సద్గుణములు సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనములు

0: The primary virtues, the cleansed intellect, steady adherence to truth, devotion to God, disciplined senses, dedication to one's duty, these are the things that a teacher ought to seek in order to teach. And the pupil must learn these things in order to be a pupil.
1: ప్రేమ స్వరూపులైన అధ్యాపకులారా, విద్యార్థులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్,
1: విశాలమైన ఈ ప్రపంచమునందు అనంతమైన కాలము ప్రచండ మారుతం వలె అతి వేగంగా కదిలిపోతున్నది.
0: In this vast expanse of the world, times are becoming worse and great changes are happening very quick.
1: Manavudu tana kartavyanni gurtinchukonaka puravame kayamunu visarjinchutunnadu.
0: Man has been giving up his body even before he is able to recognize his primary duty.
1: Kayamu ye nimittamai yerpadinatundani prati vyaktikidanu gurtinchadam atyavasaram.
0: Every person should recognize how is it or why is it that he has been given the body.
1: Paropakarartham idam shariram.
0: The body
1: oka karmaacharana nimittamai manaku ఈ కాయం ఏర్పడుతున్నది.
0: ద బాడీ హెస్ బీన్ గివెన్ టు అస్ ఇన్ ఆర్డర్ టు డూ సర్వీస్, ఇన్ ఆర్డర్ టు డూ వర్క్. దిస్ బాడీ హెస్ బీన్ ఎండౌడ్.
1: కర్మ ఏ నిమిత్తమై ఏర్పడుతున్నదనగా కాలమును పవిత్రము గావించుకునే నిమిత్తమై ఏర్పడుతున్నది.
0: అండ్ వాట్ ఈస్ వర్క్? వర్క్ ఈస్ టు బి డన్ ఇన్ ఆర్డర్ టు మేక్ టైమ్ సేక్రెడ్, శాంక్టిఫైడ్.
1: మన ప్రతి కర్మ కూడాను దివ్యమైనటువంటి యొక్క మార్గమునందు ప్రవేశపెట్టుటకు ప్రయత్నించాలి.
0: We must try to direct every work of ours in a holy path.
1: ప్రతి కర్మ కూడాను ఆధ్యాత్మికంగానే మనము ఊహిస్తూ రావాలి.
0: Every work has got to be looked upon as a spiritual task. Work has got to be transformed into worship.
1: కనుకనే కాయము, కాలము, కర్మము ఈ మూడింటి యొక్క సత్యాన్ని మొట్టమొదట అధ్యాపకులు గుర్తించాలి.
0: The teachers must first evaluate time, body, work, the holiness of all these three.
1: కర్మాచరణ కోసం కాయము, కాలమును పవిత్రము చేసే నిమిత్తమై కర్మ అనేటువంటి రెండు పవిత్రమైనటువంటి యొక్క అంశములను మనము నిరంతరము హృదయమునందు ఉంచుకోవాలి.
0: The body has been given for the sake of work and work has been is to be done in order to sanctify time. These two things every person must instill into his heart.
1: మానవుని ఉత్తమ గతికి గుణపోవునది లేక అధమ స్థితికి త్రోయునది మానవుని యొక్క కర్మని.
0: It is the work that man does that either raises him to the spiritual height or lowers him to perdition.
1: Karma oka mirror vantidi.
0: Work is like a mirror.
1: Mana mundu pettinatvanti oka addamu mana yokka andachandamulu ye reetiga nirupistu unnado adhe vidhamugane manavudu cheyu prati karma endukudanu manchi chedda anetvanti oka ప్రతిబింబాలను మనకు అందిస్తూ ఉంటుండాలి.
0: జస్ట్ ఇస్ ఎ మిర్రర్, ఇఫ్ యు స్టాండ్ బిఫోర్ ఇట్ ఇట్ రివీల్స్ టు యూ యువర్ ఫీచర్స్. సో టు ద వర్క్ దట్ యు డు రివీల్స్ టు అదర్స్ యువర్ క్యారెక్టర్ అండ్ యువర్ నేచర్.
1: కొంతమంది పనిలో ప్రారంభించుటకు పూర్వము పరమ శాంతంగా ఉండినట్టుగా కనిపిస్తారు.
0: సమ్ పీపుల్ బిఫోర్ దే బిగిన్ ఎనీ వర్క్ they appear to be very calm and peaceful.
1: పనిలో ప్రవేశించగానే కొన్ని విధములైనటువంటి యొక్క విసుగులు, కొన్ని విధములైనటువంటి యొక్క కోపములు ప్రదర్శిస్తూ ఉంటారు.
0: బట్ వన్స్ దే ఎంటర్ ఇన్ టు వర్క్ దే బిగిన్ టు ఎగ్జిబిట్ ఎ సర్టన్ టైర్సమ్నెస్ ఆర్ వాంట్ ఆఫ్ ఎంథూజియాజమ్ అండ్ ఈవెన్ సమ్ యాంగర్.
1: మరికొంతమంది పనిలో ప్రారంభించక పూర్వము కొన్ని విధములైనటువంటి యొక్క అలజడతో నిండి ఉంటారు.
0: అదర్స్ before they start work they will have want of enthusiasm and they won't be very earnest about it.
1: Panilo kaamu praveshinchagane prashantamainatundi yokka karmalu aacharistu pavitramainatundi bhavamula cheta danini anubhavistu untaru.
0: But after they enter the work they will do it with a calm and peaceful mind and very enthusiastically.
1: Kanuka panulu yende manavuni yokka pavitrata gaani అపవిత్రత కాని మనకు ప్రత్యక్షమవుతున్నది.
0: Therefore, our holiness or unholiness is evident in the work that we do, in the manner in which we do the work.
1: కనుకనే భగవద్గీత యందు కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు గదాచన.
0: That is why it is said in the Gita, for work alone you have the right. You have no right for the consequence or the fruits thereof.

0: పదే పదే చేసేటువంటిదే పెద్ద తప్పు.
1: The greater mistake is to do the same fault again and again.
0: కనుక మనము తెలిసియో తెలియకయో పూర్వము మనము దుర్భావములను దుర్గుణములను కొంతవరకు విజృంభింపు చేసుకోవటం ఇది మానవుని యొక్క అసహజంగా ఉంటాడు.
1: It is of course very unnatural for a person to go on entertaining either knowingly or unknowingly bad thoughts in his mind.
0: కానీ ఇది తప్పు అని తెలుసుకున్న తర్వాత వాటిని తిరిగి ఆచరణ యందు పెట్టడానికి ఏమాత్రం కూడాను మనము మనస్కరించకూడదు.
1: But once you recognize that it is bad and that it should not be entertained, you must see that it doesn't come again.
0: ఈనాడు మనం బాల వికాసనందు ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి గుణమును అభివృద్ధి పరిచేటువంటి మార్గాన్ని చేపట్టాలి.
1: Today in the బాల వికాస్ we must take up this task of developing character and good thoughts.
0: పిల్లలకు బోధించడానికి మనం ప్రయత్నం చేయటం పూర్వము ఆ క్యారెక్టర్ ను మనము స్వజీవితములో ప్రదర్శించాలి ప్రకటించాలి.
1: బట్ బిఫోర్ వి టీచ్ ఆర్ వి పర్సుయేడ్ ది స్టూడెంట్స్ టు డెవలప్ క్యారెక్టర్ వి మస్ట్ అవర్సెల్ఫ్స్ ఇన్ అవర్ ఓన్ లైఫ్ డెవలప్ ఇట్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
0: మనము అట్టి క్యారెక్టర్ ని నిత్య జీవితమునందు అనుభవించకుండా కేవలం పిల్లలకు మాత్రమే బోధించడానికి ప్రయత్నం చేస్తే ఇది ఏమాత్రం కూడాను మనము దీని ఆశయాన్ని పూర్తి గావించలేము.
1: We are not fulfilling the ideal if we don't ourselves have that character, but if we go on telling the students to have that character.
0: మనం ఆచరించి పిల్లలకు అందించడానికి సంసిద్ధంగా ఉండాలి అధ్యాపకులు.
1: We must practice it and experience it. And then only can we communicate it to the students.
0: ఏ తప్పులు చేస్తే పిల్లలను మనం దండిస్తూ ఇది సరైనది కాదని వారిని మందలిస్తూ ఉంటున్నామో అలాంటి తప్పు మనము చేయకుండా చూసుకోవాలి.
1: Whatever mistakes if the students commit, if we punish them or if we find fault with them, we must see that we do not ourselves commit those faults.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క నడవడికను పిల్లలకు అందించడంలోనే భవిష్యత్తు యొక్క క్షేమము ఆధారపడి ఉంటుండాలి.
1: ది ప్రాస్పెరిటీ అండ్ పీస్ ఆఫ్ ద ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ ది స్టూడెంట్స్ డెవలపింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ అవర్ ప్రాక్టీసింగ్ ఇట్.
0: ఈ ప్రపంచంలో అన్నింటికంటే కూడాను విలువైనటువంటిది ఏమిటి అని మనం ప్రశ్నిస్తే కొంతమంది వెండి అనవచ్చు, కొంతమంది బంగారు అనవచ్చు, మరికొంతమంది వజ్రాలు అనవచ్చు.
1: వాట్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇన్ ది వరల్డ్ ఇఫ్ యు ఆస్క్? సమ్ పీపుల్ మే సే సిల్వర్, సమ్ పీపుల్ మే సే గోల్డ్, సమ్ అదర్స్ మే సే డైమండ్.
0: కానీ వెండి బంగారు డైమండ్స్ కాదు విలువైనటువంటిది, మానవుడే విలువైనటువంటి వాడు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ డైమండ్ దట్ ఈస్ మోస్ట్ ప్రెషియస్. మ్యాన్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇన్ ది వరల్డ్.
0: మనకు అగోచరమై అప్రత్యక్షంగా ఉండినటువంటి యొక్క భూమి అందున్నటువంటి బంగారం కూడాను కనిపెట్టి దానిని పరిశుద్ధం చేసి విలువగా మార్చేటువంటి వాడు కూడాను మానవుడే.
1: ఇట్ ఈస్ మ్యాన్ హూ డిస్కవర్స్ ద వెయిన్స్ ఆఫ్ గోల్డ్ అండర్ ది ఎర్త్ అండ్ దెన్ టేక్స్ దెమ్ అవుట్ అండ్ ప్యూరిఫైస్ దెమ్ అండ్ బ్రింగ్స్ అవుట్ వాట్ ఈస్ వాట్ వి కాల్ వాల్యూ.
0: మొత్తుగా పడి ఉండినటువంటి ఒక స్టోన్ తీసి అనేక విధములుగా దానిని కట్టింగ్స్ చేసి దానికి డైమండ్స్ గా మార్చి విలువను అందించేటువంటి వాడు మానవుడే.
1: ఇట్ ఈస్ మ్యాన్ హూ టేక్స్ ఎ లంప్ ఆఫ్ స్టోన్ అండ్ కట్స్ ఇట్ అండ్ మేక్స్ ఇట్ అండ్ రికగ్నైజెస్ ఇట్ ఈస్ డైమండ్ అండ్ మేక్స్ ఇట్ బ్రైట్ అండ్ షైనింగ్.
0: కనుక విలువైనటువంటి డైమండ్ కు విలువను అందించినటువంటి వాడు ఎవరు? మానవుడు.
1: హూ ఇస్ ఇట్ దేర్ ఫోర్ దట్ ఈస్ గివెన్ వాల్యూ అండ్ ప్రైస్ టు ది డైమండ్? మ్యాన్.
0: కనుకనే అన్నింటికంటే విలువైనటువంటి వాడు మానవుడు.
1: Therefore the most precious thing is man.
0: ఇటువంటి విలువైనటువంటి మానవ జాతిని మనము నిలుపుకొని దానిని కాపాడేటువంటి యొక్క ప్రయత్నము మానవుని యందు మాత్రమే ఉన్నది.
1: And man alone must substantiate this value and maintain it and prove that he is the most precious thing.

0: ప్రభుత్వము ప్రజల యొక్క క్షేమాన్ని కోరి అనేక శాసనాన్ని నియమించవచ్చు.
1: ది గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు ప్రోగ్రెస్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది కంట్రీ మేక్స్ ఎ నెంబర్ ఆఫ్ లాస్.
0: మానవునికి నిత్య జీవితమునకు సంబంధించినటువంటి సదుపాయములు ప్రభుత్వం అనేకముగా ఏర్పరచవచ్చు.
1: అండ్ దే ఆల్సో క్యాన్ arrange for various things that are necessary for the daily living of man.
0: పల్లెల జీవితములో అనేక పడుబాట్లు పడుతున్నటువంటి వారికి చక్కని సదుపాయములు కూడా చేకూర్చవచ్చు.
1: And they may afford various opportunities and comforts for the rural people who are suffering from poverty.
0: శాసనాలు ఎంత ఉత్తమమైనటువంటి అయినప్పటికీ దానిని ఆచరించేటువంటి ప్రజలు ఎందే ఉత్తమ భావములు లేకుండా ఇవన్నీ కూడా నిరుపయోగమే.
1: బట్ వాట్ ఎవర్ ది మెషర్స్ అండ్ ది లాస్ దట్ ది గవర్నమెంట్ ఆర్ ది రూలర్స్ మైట్ బ్రింగ్ అబౌట్ ది అన్లెస్ ద పీపుల్ దెమ్సెల్వ్స్ హ్యావ్ గాట్ ది విల్ టు క్యారీ దట్ అవుట్ ఇట్ కాంట్ సక్సీడ్.
0: కనుక సద్వినియోగపరిచేటువంటి యొక్క ప్రజలు ఈనాడు ఎంతైనా అవసరం.
1: సో వాట్ యు వాంట్ టుడే ఆర్ పీపుల్ హూ కెన్ మేక్ యూజ్ గుడ్ యూజ్ ఆఫ్ ది ఛాన్సెస్.
0: మానవునికి కావలసినటువంటి యొక్క సదుపాయములు విరివిగా పెరుగుతున్నాయి.
1: మ్యాన్ హస్ గాట్ ఆల్ ది థింగ్స్ దట్ ఆర్ నెసెసరీ ఫర్ హిస్ హ్యాపీ లైఫ్.
0: నిత్య జీవితములకు సంబంధించినటువంటి సదుపాయములు కూడా అనుకూలములు అనేకంగా ఉంటున్నాయి.
1: అండ్ హి హస్ గాట్ మెనీ థింగ్స్ దట్ కెన్ గివ్ హిమ్ ఏ హ్యాపీ డైలీ లైఫ్.
0: చదువు సందలి ఎందా కావలసిన సమస్యలు ఏర్పడినాయి.
1: అండ్ యూ ఆస్క్ అబౌట్ ఎడ్యుకేషన్, దేర్ ఆర్ సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ధనార్జన మార్గముల కోట్లకు కలిగినవి.
1: అండ్ యూ ఆస్క్ ఫర్ మీన్స్ ఆఫ్ ఎర్నింగ్ మనీ, యూ గాట్ ప్లెంటీ.
0: కానీ మానవునికి ఏమాత్రం కూడాను తృప్తి శాంతి అనేటువంటిది కలగటం లేదు.
1: బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ మ్యాన్ హెస్ నో కంటెంట్మెంట్. And man has no peace.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: అనగా తనలో ఉండినటువంటి యొక్క పవిత్రమైన మానవ గుణములు తాను అభివృద్ధి పరచుకోలేకపోవటం చేతనే సర్వ సదుపాయములు ఉండినప్పటికీ సంతోషాన్ని అనుభవించలేకపోతుంది.
1: It is because he has not developed the qualities of a human being that are latent in him that he suffers in spite of all these.
0: ఈనాడు మానవుని యొక్క మానవత్వాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి ఇది అవసరం.
1: Now what we must immediately attend to is the development of the humanness in man.
0: మనము పాశ్చాత్య దేశాల్లో అనేక విధముల సాంకేతిక విజ్ఞాన శాస్త్రము పెరిగిపోతున్నది.
1: In the western countries the scientific and technological advance is increasing very fast.
0: చేపల వలె జలములో సంచరించడం కూడాను సులభంగా అభ్యసిస్తున్నాడు.
1: దే ఆర్ డెవలపింగ్ ది ఎబిలిటీ టు మూవ్ ఇన్ వాటర్ లైక్ ఎ ఫిష్.
0: పక్షుల వలె ఆకాశంలో సులభంగా ప్రయాణం చేయటం కూడాను తాను అభ్యసిస్తున్నాడు.
1: దే కెన్ ఫ్లై లైక్ బర్డ్స్ ఇన్ ది ఎయిర్.
0: కానీ మానవుని వలె భూమి పైన జీవించడానికి వాడు ఏమాత్రము ప్రయత్నించడం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో అటెంప్ట్ టు లివ్ అపాన్ ది ఎర్త్ లైక్ మెన్.
0: మనము యొక్క భూమి పైన జీవించడానికి తగినటువంటి ప్రయత్నాన్ని మనం చెయ్యాలి. కానీ ఆకాశంలో సంచరించినా జలంలో సంచరించినా మనము యొక్క జీవితము ఇది సరి అయినటువంటి యొక్క దీనిని అందుకోలేదు.
1: వి మస్ట్ ట్రై టు లివ్ అపాన్ ది ఎర్త్. దట్ ఈస్ వాట్ వి షుడ్ ట్రై టు డూ అండ్ నాట్ ఫ్లై ఇన్ ది ఎయిర్ లైక్ ఎ బర్డ్ ఆర్ మూవింగ్ ది వాటర్.
0: ఈ మానవత్వం అంటే ఏమిటో మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దట్ యు మస్ట్ ఐడెంటిఫై వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ మెంట్.
0: అప్పుడే మనము బాల వికాస్ బిడ్డలకు దీనిని బోధించడానికి ఒక విధమైన ధైర్యం ఏర్పడుతుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వి నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యూమన్నెస్ దట్ వీ క్యాన్ టీచ్ ద బాల వికాస్ పీపుల్.
0: మానవత్వం అంటే కేవలము తిండి నిద్రలతో జీవించుకుంటూ ఇంకా కొన్ని కొన్ని ఇంద్రియ భోగములను అనుభవించుకుంటూ ఏదో కాలమును వ్యర్థము గావించడం కోసం కాదు.
1: హ్యూమన్నెస్ డస్ నాట్ మీన్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ కేటరింగ్ టు ది సెన్సెస్ అండ్ సంహౌ లివింగ్ అవుట్ దిస్ లైఫ్.
0: అయితే దీనిని మీరు కూడా చాలా మంది బైబిల్లో చదివి ఉంటుంటారు.
1: దిస్ యు మైట్ హావ్ రీడ్ ఇన్ ది బైబిల్ మెనీ ఆఫ్ యూ.
0: ఒకానొక సమయమునందు జీసస్ ఒక బజార్ లో నడుచుకుంటూ వెళుతున్నాడు.
1: వన్స్ జీసస్ వాస్ వాకింగ్ త్రూ ఏ బజార్.
0: ఒక కార్నర్ లోపల ఒక వ్యక్తి త్రాగి తాను మయమర్చి పడిపోయాడు.
1: అండ్ ఇన్ వన్ కార్నర్ హి ఫౌండ్ ఎ డ్రంకర్డ్ హూ హాడ్ ఫాలెన్ సెన్స్లెస్ ఆన్ ది ఫ్లోర్.
0: అతని దగ్గరికి జీసస్ వెళ్లి, నాయన ఫ్రెండ్, ఏమిటి నీవు ఈ పరిస్థితిలో ఉంటున్నావు, ఎందుకు ఇంత త్రాగినా కూడా నువ్వు ఇంత మయమర్చి త్రాగటం అనేటువంటిది ప్రమాదము, ఇది మంచిది కాదని బోధించాడు.
1: దెన్ జీసస్ వెంట్ టు హిమ్ and near him and said, friend, how have you fallen like this? Even if you drink, you should not drink until you lose your consciousness.
0: అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, ప్రభు నాకు పూర్వము కన్నులు లేవు.
1: Then that person said, Lord, formerly I had no eyes, I was blind.
0: అప్పుడు జీవితం అంటే ఏమిటో నీకు అర్థం కాకుండా ఉండినాడు.
1: I didn't know what life means or meant.
0: అలాంటి పరిస్థితిలో మీరే నాకు ఈ కన్నులు ప్రసాదించారు.
1: At that time, you gave me eyes.
0: ఈ కన్నులు రావటం చేత ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భోగములంతా అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో నేను అనేక విధములుగా కూడా త్రాగి దందనాలాడుతూ నా జీవితాన్ని ఈ విధంగా గడుపుతున్నాను.
1: You gave me eyes, and then all the joys and other things in this world I became conscious of them, and therefore I entered into those worldly things.
0: అప్పుడు చెప్ప అనుకున్నాడు జీసస్, మానవాతీతమైనటువంటి శక్తితో సహజ మానవునిగా చేసినందుకు వీడు మానవత్వాన్ని గుర్తించకుండా కేవలము త్రాగటం మాత్రమే మానవత్వం అనుకున్నాడా? చీ, ఇతని యొక్క జీవితము నా చేతులారనే పాడు చేశాను అని తనలో తాను చాలా బాధపడ్డాడు.
1: జీసస్ ఫెల్ట్ వాట్ ఐ యూజ్డ్ మై సూపర్ హ్యూమన్ పవర్ ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ మ్యాన్ ఎ మ్యాన్ అండ్ దాట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ హిస్ బికమింగ్ లోవర్ దెన్ మ్యాన్. I should not have done this, merely giving him eyes.
0: Mari kontha dooram poyetappatiki maroka vyakti kaamandudai bazar nundi swechha viharam salputunnadu.
1: Another person, as he was going along the bazaar, he found a person who was mad after the senses,
0: lust,
1: who was suffering from lust and was moving about in a mad type of way.
0: Akkada chuchadu Jesus, nayana emti manavattam ante bazar kukkala vale jeevinchatama manavattamu, neevu ye vidhanga jeevisthunnavu adi street dogs kuda jeevinchadam leda, emti nee vikaramu ani prashninchadu.
1: Then he went and told him, friend, what is this? Your life is worse than that of street dogs. How is it that this thing has happened to you?
0: అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, ప్రభు నాకు పూర్వము కుష్టి రోగం అనేటువంటిది ఉండేది.
1: Then he said, Lord, I was a leper once.
0: అది తమ యొక్క మానవాతీతమైన శక్తి ద్వారా దానిని నివారణ గావించారు.
1: Through your superhuman powers, I was relieved from that.
0: నేను కుష్టి రోగం ఉండినంత వరకు నా దగ్గరికి ఎవ్వరు కూడా వచ్చేటువంటి వారు కాదు.
1: So long as I was a leper, nobody approached me.
0: అప్పుడు ఈ యొక్క ఇంద్రియముల యొక్క తత్వాన్ని నేను ఏ విధంగా కూడా అనుభవించడానికి వీలు కాక.
1: At that time, I could not enjoy my senses.
0: ఇప్పుడు చక్కని ఆరోగ్యాన్ని అందించటం చేత నేను ఈ మార్గంలో నేను జీవిస్తున్నాను.
1: Now you have given me very good health, and therefore I am full of lust.
0: అప్పుడు జీసస్ అనుకున్నాడు, చీ చీ చీ చీ చీ, వీని రోగము నివారణ చేయటము ఈ విధమైనటువంటి యొక్క దుర్మార్గం అనుభవించుటక ఇది నా చేతులారా అని ఇతని జీవితాన్ని నేను పాడు చేస్తున్నాను.
1: Then Jesus said, fie upon this. What? I have myself, out of my own hand, ruined this person.
0: అనగా జీవితం అంటే కేవలము ఇంద్రియ సుఖమును అనుభవించటం కాని లేక ఏదో త్రప్పత్రాగి ఈ ఆహార విహారములో జీవితమును అంతిమ గావించటం కాని కాదు.
1: Therefore, life does not mean merely catering to the senses or taking food and drink or living a
0: ఆకలి దప్పులు ఈ యొక్క ఇంద్రియముల ఆనందము పసిపచ్చి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి. దీనికి మానవుడిగా ఎందుకు పుట్టాలి?
1: ఈవెన్ బర్డ్స్ అండ్ బీస్ హావ్ గాట్ హంగర్ అండ్ థర్స్ట్ అండ్ దే కేటర్ టు దేర్ సెన్సెస్ అండ్ యానిమల్స్. వై షుడ్ వి బి బోర్న్ యాజ్ మెన్ ఫర్ దిస్?
0: ఇంకా మానవుడిగా పుట్టి అనేక విద్యలు నేర్చి యూనివర్సిటీస్ కంతా పోయి ఉన్నత పట్టములు అందుకొని ఇంత విద్యావంతుడని పేరు పొంది కూడాను పశువుల వలె మనం జీవిస్తే ఇంకా మానవత్వం అనేటువంటిది ఏమిటి మనం?
1: అండ్ ఇఫ్ ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ యాజ్ మ్యాన్ అండ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ అండ్ గోయింగ్ టు యూనివర్సిటీస్ అండ్ గెటింగ్ ఎ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ అండ్ మూవింగ్ అబౌట్ లైక్ బిగ్ స్కాలర్స్ ఇఫ్ వి డిసెండ్ టు దిస్ లెవెల్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద పర్పస్ ఆఫ్
0: లైఫ్? పశువులు ఏ హై స్కూల్ పోతున్నాయి? ఏ కళాశాలలో చదువుతున్నాయి?
1: Animals don't go to school or attend universities.
0: Kanuka manakante pasupachi mrugadule chala better ga kanipistunnayi.
1: Therefore it appears as if the animals are much better than ourselves.
0: Pasupachi mrugadulakaina oka season oka reason undi kaani ee naati manavunaku no season no reason.
1: Even birds and animals and bees have got a certain season and some reason, but we humans have no season or reason.
0: ఇలాంటి సమయంలో మనము మానవులుగా పుట్టి మనము చేసేటువంటి పని ఏమిటి?
1: దేర్ఫోర్ అండర్ దీస్ కండిషన్స్ వాట్ ఆర్ వి డూయింగ్ హావింగ్ బీన్ బోర్న్ యాజ్ మ్యాన్?
0: ఈనాటి మానవ జాతిలో మూడు రకములైన యొక్క భావములు కలిగినటువంటి వారు కలరు.
1: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ మెన్ అట్ ది ప్రెసెంట్ టైం.
0: ఒక తరగతి వారు భక్తిరస భావముతో కూడి ఉంటారు.
1: వన్ టైప్ ఆఫ్ మెన్ have got the spirit of devotion.
0: Emotional.
1: They are emotional, governed by emotions.
0: Rendo taragati varu kriyashirulai untuntaru.
1: The other type are anxious to do work.
0: Active.
1: They are active.
0: Moodo taragati varu nirantaram kudanu vicharanatvamlo undi untaru.
1: The third type are intellectual for inquiry,
0: rational
1: and rational. Emotional,
0: active and rational.
1: ఈ
0: మూడు తరగతి వారిలో మొట్టమొదటి తరగతి వారు ఏదో ధ్యానము, భగవత్ చింతన, భజన, స్మరణ ఇత్యాది కార్యముల యందు తాము ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు.
1: And the emotional type of people, they enjoy bliss by taking part in bhajan or in the recitation or repetition of the Lord's name.
0: Inka rendavo taragati varu kevalamu sevaka bhavamunandu nirantaramu karma acharane yende nimagulai untaru.
1: The active type of people, they take up to social service and various activities which will produce joy in the world.
0: Inka moodavo taragati varu tama yokka dhishakti cheta తత్వ విచారణ ఎందే మునిగి ఉంటారు.
1: అండ్ ద రేషనల్ టైప్ ఆఫ్ పీపుల్, దే హావ్ గాట్ ది ఇంటెలెక్చువల్ ఫ్యాకల్టీ అండ్ దే గో ఆన్ ఇన్క్వైరింగ్ ఇన్ టు ద ట్రూత్.
0: ఈ మూడింటిని భక్తి, కర్మ, జ్ఞానము అనేటువంటి యొక్క మూడు మార్గములు ఎందు దీనిని ప్రచరిస్తూ వచ్చారు.
1: అండ్ దీస్ త్రీ టైప్స్ దే టేక్ అప్ టు ది భక్తి ఆర్ ద డివోషనల్ ఆస్పెక్ట్, ది కర్మ ఆర్ ది యాక్టివ్
0: వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్.
1: And then the worship for the emotional, work for the active, and wisdom for the rational.
0: Aite ee naadu ee padamulaku ee kartavyamulaku vipareetamainatundi arthamulu manamu kalpinchi vipareetamaina vikara margamunu anusaristu vastunnam.
1: But at the present time these words work, worship and wisdom have been distorted and given opposite meanings.
0: Nityanitya vishaya parisilayendu matrame vicharana shaktini pravesha pettali.
1: The rational mind must be devoted to the discrimination between the transient and the permanent.
0: Satya sankalpamu cheta vicharana shaktini pravesha pettali.
1: In order to discover the truth and that alone the rational mind must
0: aithe ee naadu sankuchitamainatundi drishtito ఈ యొక్క విచారణ శక్తిని ప్రారంభిస్తున్నారు.
1: బట్ నౌ ఇంటెలెక్చువల్ ఇంక్వైరీ ఈజ్ లిమిటెడ్ టు లో అండ్ నారో థింగ్స్.
0: ఈనాడు ఈ నేషనల్ అనేటువంటి దాంట్లో మనము స్వార్థమైనటువంటి మార్గమునందు మనం ప్రవేశపెడుతున్నాం.
1: And the rational mind is now being devoted for selfish purposes.
0: వ్యక్తి యొక్క ఇష్ట అయిష్టములపైన మనము దీనిని ప్రవేశపెడుతున్నాం.
1: And the inquiry is dictated by the personal,
0: ఇక్కడ ఎమోషనల్, యాక్టివ్, రేషనల్ ఈ మూడు కూడాను మూడు భిన్నమైనటువంటివి కాదు.
1: But these emotional, active and rational are not three distinct and separate things.
0: ఈ మూడు కూడాను ఒకదానినొకటి అనుసరించినటువంటివి.
1: They follow one the other.
0: ఈ మూడు కూడాను అవినాభావ సంబంధమైనటువంటివి.
1: They are three very much interrelated.
0: ఒకదానిని వదిలి మరొకటి ఉండుటకు వీలు కాదు.
1: You can't have one and the others separate.
0: కనుక ఇమోషనల్ అనేటువంటి భక్తి మార్గం నందు కూడాను కర్మ నేషనల్ అనేటువంటి కర్మ జ్ఞాన మార్గములు కూడాను ఇమిడి ఉంటున్నాయి.
1: ఈవెన్ ఇన్ ది ఇమోషనల్ యు హావ్ ది యాక్టివ్ అండ్ ది రేషనల్ టెంపరమెంట్ మిక్స్.
0: ఈ యాక్టివ్ అనేటువంటి కర్మనందు కూడాను ఈ యొక్క ఇమోషనల్ రేషనల్ రెండు కూడాను అంతర్భూతమై ఉంటున్నాయి.
1: అండ్ ఇన్ ది యాక్టివిటీ దట్ ఇస్ బీయింగ్ డన్ బై ది యాక్టివ్ పీపుల్ ది ఇమోషనల్ అండ్ రేషనల్ ఆల్సో.
0: ఈ రేషనల్ ఎందుకు కూడాను ఎమోషనల్ అండ్ యాక్టివ్ రెండు కూడాను అంతర్ప్రవాహంగా ఉంటుంది.
1: అండ్ ఇన్ ది రేషనల్ ఆల్సో యాజ్ అన్ అండర్ కరెంట్ యు హావ్ గాట్ ది ఎమోషనల్.
0: కనుక రేషనల్ అనగా కేవలం అతివాదులుగా మనం బయలుదేరటం అనేటువంటిది ఇది చాలా అపార్థం.
1: దేర్ఫోర్ ఇఫ్ ది రేషనల్ పీపుల్ గోన్ ఆల్ బై దెమ్సెల్వ్స్ వితౌట్ ఎనీ ఎమోషనల్ ఆర్ యాక్టివ్ యాటిట్యూడ్ దట్ ఈస్ ఆల్సో ఎ రాంగ్ ఇంటర్ప్రిటేషన్.
0: మనం రేషనల్ అనేటువంటిది పవిత్రమైనటువంటి దీశక్తిని ప్రకటించేటువంటిది.
1: రేషనల్ ఈస్ వి మస్ట్ ఎగ్జిబిట్ ఆర్ డెవలప్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: దేర్ ఇస్ వన్ ఎగ్జాంపుల్.
0: మనము ఒక స్టూల్ ఉంటుంటాది. స్టూల్
1: స్టూల్
0: దానికి మూడు కాళ్ళు ఉంటుంటాయి.
1: ఇట్ ఈస్ గాట్ త్రీ లెగెడ్ స్టూల్.
0: ఈ మూడు కాళ్ల లోపల కూడాను ఒక కాలు లేకపోతే అది నిలచదు.
1: And if this three-legged stool has not got one leg, it can't stand.
0: Ade vidhamugane indulo ye kaalu lekapoyina kaani stool paina manam kurchotaniki veelu kaadu.
1: And if there are no legs, we can't sit upon that stool.
0: Indulo moodu kaalu emtante emotional, active and rational. Ee moodu moodu kaalu.
1: These three, emotional, active and rational, are the three legs.
0: Anaga bhakti, karma, jnanam anetuvanti yokka moodu paadamulu.
1: So work, worship and wisdom, these are the three legs.
0: దీని పైన మరొకటి చక్కని నున్ను పైన ఒక పలకను వేస్తాం.
1: And upon those three legs, we place a soft, fine, well polished plank.
0: ఆ పీఠమే లేకపోతే మనం కూర్చోవటానికి వీలు కాదు.
1: If you have not got a plank over it, you can't sit on it.
0: కనుక ఎమోషనల్, యాక్టివ్, రేషనల్ అనే మూడు పాదముల పైన సర్వజన సమాన ప్రేమ అనేటువంటి ప్లేట్ను వేసినప్పుడే మనకు సరిగా దానికి స్థానం.
1: అపాన్ దీస్ త్రీ లెగ్స్ వి మస్ట్ ప్లేస్ ది ప్లాంక్ ఆఫ్ లవ్ ఈక్వల్ ఫర్ ఆల్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆధారము కాళ్ళుగా తీసుకుని ఆదేయము పలకగా తీసుకున్నప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది దానిపైన విశ్రాంతి పొందడానికి వీలవుతుంది.
1: So if you've got these three, active, emotional and rational as the legs, and if you've got that universal love as the plank, then we can...
0: Kaluka, rational yandu kudanu, prema, palavasaram.
1: So even the rational people should have...
0: Active yandu kudanu, prema avasaram.
1: And in the active work also, you must have love.
0: Emotional lo kudanu, prema avasaram.
1: And the emotional also, you must have love.
0: Ee mootinti paina, ee prema ane plate nu, cruise waste biginchinavadu.
1: Because over all these you have got to screw the plate of the plank of love.
0: You screw on it when today faith is.
1: And the screw with which we fixed his love is faith.
0: Prema on it when today palaka paina ee emotional, active, rational on it then so oka faith on it when today school begins.
1: And the more faith you have, the tighter the screw and the firmer it becomes.
0: ఈ ఫెయిత్ అనేటువంటిదేగనే లేకపోతే మూడు కాళ్ళు ఉండినా పలక ఉండినా ఎప్పుడో మన వల్ల పడద్రోస్తుంది.
1: If you have not got this faith which screws the whole thing, even if you have the three legs and even if you have the plank over it,
0: కనుక
1: you can't
0: confidence. ఈ యొక్క ఫెయిత్ అనేటువంటిది చాలా అవసరం.
1: Therefore the faith is a very important thing.
0: ఈ ఫెయిత్ అనేటువంటి దేనిపైన ఉంటుందంటే వర్క్ వర్షిప్ అండ్ విజ్డమ్ మూడింటి పైన సమత్వమైనటువంటి విశ్వాసం ఉంటుందని.
1: అండ్ వేర్ అపాన్ షుడ్ యూ హ్యావ్ ఫెయిత్ అపాన్ ఆల్ దీస్ త్రీ.
0: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ,
1: అనదర్ ఎగ్జాంపుల్.
0: ఫెయిత్ లేక అది కాన్ఫిడెన్స్ లవ్ కు డిఫరెన్స్ ఉంది.
1: దేర్ ఈస్ లవ్, దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిత్ ఆర్ కాన్ఫిడెన్స్ అండ్ లవ్.
0: లవ్ ఉంటే చాలు కదా ఇంకా భగవంతుని పైన ఫెయిత్ ఎందుకు అని కూడా కొంతమంది వాదిస్తారు.
1: పీపుల్ మే ఆస్క్ ఇఫ్ ఇట్ ఈస్ లవ్ ఇస్ దట్ నాట్ ఇనఫ్, వై షుడ్ వి హ్యావ్ ఫెయిత్.
0: లవ్ వేరు, ఫెయిత్ వేరు, కాన్ఫిడెన్స్ వేరు.
1: లవ్ ఇస్ డిఫరెంట్, కాన్ఫిడెన్స్ ఇస్ డిఫరెంట్.
0: ఏ విధంగా అని మనం విచారిస్తాం.
1: హౌ విల్ ఇట్ ఇస్ ఇన్క్వైర్.
0: మన చిన్న బిడ్డ పైన చాలా ప్రేమ ఉంటుంటది తల్లికి.
1: వి హావ్ గాట్ గ్రేట్ లవ్ ఫర్ అవర్ లిటిల్ చైల్డ్ ద మదర్ విల్ హ్యావ్.
0: లవ్ ఉంది కానీ ఆ బిడ్డ చేతికి బంగారు గిన్నె అందించదు.
1: ఇట్ హస్ గాట్ లవ్ ఫర్ ది చైల్డ్ బట్ ఇట్ వోంట్ గివ్ ది చైల్డ్ ఎ గోల్డెన్ కప్.
0: కారణం ఏమిటంటే ఆ అమ్మాయి భద్రం చేసుకోలేదు అనేటువంటి ఒక ఆ కాన్ఫిడెన్స్ లేదు తల్లి.
1: బికాస్ ఇట్ ఈస్ నో కాన్ఫిడెన్స్ ది బేబీ విల్ హోల్డ్ దట్ థింగ్ సెక్యూర్లీ.
0: కనుక కాన్ఫిడెన్స్ వేరు, ఫెయిత్ ఒక లవ్ వేరు.
1: సో లవ్ ఇస్ డిఫరెంట్, కాన్ఫిడెన్స్ ఇస్ డిఫరెంట్.
0: ఇక్కడ దైవత్వంలో ఏ రీతిగా ఉండాలంటే లవ్ అండ్ కాన్ఫిడెన్స్ రెండు కూడా ఉంటుండాలి.
1: బట్ ఇన్ ద డివైన్ వి మస్ట్ హావ్ బోత్ లవ్ అండ్ కాన్ఫిడెన్స్.
0: లవ్ అనేటువంటిది లౌకికమైనటువంటి దీంతో మనం అనుభవిస్తున్నాం.
1: లవ్ ఈజ్ నౌ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ బై అస్ ఇన్ వరల్డ్లీ థింగ్స్.
0: ముఖ్యంగా సాయి సంస్థల వారు చక్కగా గుర్తించవలసినటువంటి విషయంలో ఇది చాలా ప్రధానం.
1: నౌ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ ఇన్ ద సాయి ఆర్గనైజేషన్ టు రికగ్నైజ్.
0: సత్య సాయి ఆర్గనైజేషన్ లో సత్య, ధర్మ, శాంతి, ప్రేమ ఈ నాలుగు చాలా ప్రధానం అనుకుంటున్నాను.
1: ఇన్ ది సత్య సాయి ఆర్గనైజేషన్ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ,
0: ట్రూత్, రైటియస్నెస్, పీస్
1: అండ్ లవ్ ఆర్ ఎసెన్షియల్.
0: అయితే ఈ నాలుగు కూడాను గుణములకు సంబంధించినటువంటివా లేక గుణాతీతమైనటువంటివా అని విచారించాలి.
1: ఆర్ దీస్ ఫోర్ అటాచ్డ్ టు సమ్ క్వాలిటీ ఆర్ ఆర్ దే బియాండ్ క్వాలిటీ?
0: సత్యం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: ట్రూత్ అంటే ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ.
1: Truth is one only and not two.
0: ఈ ట్రూత్ దేనికి సంబంధించినటువంటిది?
1: టు వాట్ ఈస్ దిస్ ట్రూత్ రిలేటెడ్?
0: చూచింది చూచినట్టుగా, వినింది వినినట్టుగా, చెప్పింది చెప్పినట్టుగా, అనుభవించింది అనుభవించినట్టుగా చెప్పటం సత్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూత్ సింప్లీ టు సే టు రిపీట్ వాట్ యు హవ్ సీన్ ఆర్ టు రిలేట్ వాట్ యు హవ్ హెర్డ్ ఆర్ టు డిస్క్రైబ్ వాట్ యు హవ్ ఎక్స్పీరియన్స్డ్ కరెక్ట్లీ. సో దట్ ఈస్ నాట్ ట్రూత్.
0: కారణం ఏమిటనగా చూచిన కన్నులు కేవలము ఒక రోగముతో కూడిన జాండీస్ వస్తే అంతా ఎల్లో కలర్ కదా.
1: బట్ ఇఫ్ యు గెట్ జాండీస్ యు విల్ సీ ఆల్ కలర్స్ యాజ్ యెల్లో.
0: కన్నులు కేవలము చూచిన దాన్ని చూచినట్టు చెప్తుంది గాని యథార్థాన్ని చెప్పటం లేదు.
1: ఐ కెన్ సీ ఓన్లీ స్పీక్ ఓన్లీ అబౌట్ వాట్ ఇట్ సీస్ అండ్ నాట్ అబౌట్ ట్రూత్.
0: కనుక కన్నులకు చెప్పేటువంటిది ట్రూత్ కాదు, టంగ్. ట్రూత్ కు టంగ్ కనెక్షన్.
1: ట్రూత్ ఇస్ కనెక్టెడ్ విత్ ది టంగ్.
0: అందువలనే సత్యం వద, సత్యము చెప్పు. చెప్పటము నాలుగుకు మాత్రమే సంబంధం, కన్నులకు సంబంధం లేదు.
1: దట్ ఈస్ వై ది వేదాస్ సే స్పీక్ ది ట్రూత్ బికాస్ స్పీకింగ్ ఈస్ కనెక్టెడ్ విత్ ది టంగ్ నాట్ విత్ ది ఐ.
0: ఇంకా ధర్మము, సత్యము ధర్మము. ధర్మము దేనికి సంబంధించింటే దేహానికి సంబంధించినటువంటిది, క్రియాచరణలో దాన్ని నిరూపించవలసినటువంటిది.
1: దెన్ వి కమ్ టు సెకండ్ రైచియస్నెస్ దట్ ఈస్ కనెక్టెడ్ విత్ ది బాడీ, ది ఎంటైర్ ఫిజికల్ బాడీ.
0: ధర్మము ధర్మం అని ధర్మము చెప్పితే ప్రయోజనం లేదు. ధర్మం చరా చేసి చూపించమన్నారు.
1: దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ సింప్లీ సేయింగ్, ఇట్ మస్ట్ బి యాక్టెడ్. దట్ ఈస్ వై ది వేదాస్ సే యాక్ట్ రైచియస్లీ.
0: ఇంకా శాంతి, శాంతి అనగా మనసుకు సంబంధించినటువంటి.
1: దెన్ వి హావ్ శాంతి దట్ ఈస్ కనెక్టెడ్ విత్ ది మైండ్.
0: ఇక్కడ వాక్, కాయ, మనస్సు, మనోవాక్కాయములు ఈ మూడింటికి సంబంధించినటువంటివి సత్య, ధర్మ, శాంతి.
1: సత్య ఈజ్ ది వర్డ్ అండ్ ధర్మ ఈజ్ ది బాడీ అండ్ శాంతి ఈజ్ ది మైండ్.
0: కనుక త్రికుణము.
1: సో ఇట్ ఈస్ ఏ ట్రిపుల్ ట్రినిటీ.
0: ఐ థింగ్ సత్యము సాత్విక గుణం.
1: సత్యం ఈస్ వాట్ యు కాల్ ది సాత్విక్ క్యారెక్టర్. ది బ్యాలెన్స్
0: ధర్మమును ఆచరించేటువంటి దేహము రాజసిక గుణం.
1: ది బాడీ దట్ డస్ రైచియస్లీ ఈస్ రాజసిక్, ఈస్ యాక్టివ్.
0: మనసు తామసికము.
1: అండ్ మనస్ దట్ హెస్ గాట్ శాంతి ఈస్ తామసిక్.
0: కనుక ఈ మూడు కూడాను సత్య ధర్మ శాంతి, ఈ మూడు కూడాను సత్వరజో తమో గుణములకు సంబంధించినటువంటి.
1: సో ది సత్య ధర్మ శాంతి, దీస్ త్రీ ఆర్ రిలేటెడ్ టు ది త్రీ క్వాలిటీస్ ఆఫ్ సత్వ రజస్ అండ్ తమస్.
0: అయితే ఇంకా ప్రేమ ఏమిటి? ఈ మూడు గుణములకు అతీతమైనటువంటిది ప్రేమ.
1: దీస్ త్రీ క్వాలిటీస్, బట్ బియాండ్ దీస్ త్రీ క్వాలిటీస్, బియాండ్ వర్డ్ అండ్ బాడీ అండ్ మైండ్, we have
0: kanukane love. Love is God anar.
1: That is why as God is above all qualities, love also is above all qualities. So love
0: kanuka manamu ee premanu gunamula daggariki, ee premanu desamu daggariki, ee premanu manasu daggariki laakkovatam chetane ee prema kudanu maanijyamaipothundadi. మనోవాకాయములకు ఈ ప్రేమను ఆ స్థాయికి దిగజారి చేతనే మనము కొన్ని విధములైనటువంటి యొక్క అశాంతులకు గురి అయిపోతున్నాం. అది ఎప్పుడు కూడా ప్రేమ సాక్షిభూతమై ఉంటుండాలి. ప్రేమ ఎప్పుడు దివ్యమైనటువంటిదిగానే ఉంటుండాలి.
1: డివైన్ లవ్ అండ్ యూనివర్సల్ లవ్.
0: నీ వాక్కును, నీ దేహమును, నీ మనస్సును ప్రేమ దగ్గరికి తీసుకుని పోవాలి, కానీ ప్రేమను నీ దేహం దగ్గరికి తీసుకురాకూడదు.
1: You take your word, your thought and deed higher up, raise it to the level of the universal divine love. Don't bring down the divine love to low level.
0: You may worship a picture as a god, but not God as a picture.
1: You may worship a picture as God, but don't make God a picture.
0: This tower, ee tavalu daivame ani pai pampinchu.
1: Call this tavalu God and send it up. Higher up to God.
0: ఈ యొక్క స్పీకర్ ఒక దైవమే అని దీని దైవం దగ్గరికి తీసుకెళ్ళి
1: సప్లిమేట్ దిస్, రైజ్ దిస్ మై
0: హీ చైర్ దైవమే అని తీసుకెళ్ళి.
1: దిస్ చైర్ ఆల్సో ఇస్ గాడ్, బట్ డోంట్ బ్రింగ్ డౌన్ గాడ్ యాజ్ చైర్, బట్ ఎలివేట్ ది చైర్ యాజ్ గాడ్.
0: అంతేకాని దైవమే చైరు, దైవమే బట్ట, దైవమే స్పీకరు అని దైవాన్ని ఈ కింద స్థాయికి తీసుకురావు.
1: డోంట్ బ్రింగ్ డౌన్ గాడ్ అండ్ సేయింగ్ గాడ్ ఈస్ ది చైర్, గాడ్ ఈస్ ది cloth, God is the mic.
0: Kanuka manamu chinna daninu kudanu unnata sthayiki teesukoni povali, gaani unnatamainatundi danni digal sthayiki teesukuraakudadu.
1: All lower things must be elevated to the highest and not the highest brought down.
0: Kanuka satya sai yokka ee naalugu satya dharma shanti premalu ee naalugu padamulu kudanu naalugu vedamulu yokka mahavakyamulu vante.
1: These four words, satya dharma shanti and prema, are like the four Vedas. The four great axioms.
0: ఇది ఈ సత్య ధర్మ శాంతి మూడు కూడాను మనోవాక్యములకు సంబంధించినటువంటివి. ప్రేమ మాత్రము మూడింటికి అతీతమైనటువంటి.
1: And the first three are related to the word, the thought and the deed. But love is
0: దీనిని మనం ఈనాడు పోల్చుకున్నప్పుడు ఎమోషనల్, యాక్టివ్, రేషనల్ ఈ మూడు కూడాను ఈ సత్య ధర్మ శాంతి.
1: Now the emotional, the active and the rational. These are satya dharma shanti.
0: ఈ మూడు కూడాను కేవలం మూడు కాళ్ళ వంటివి.
1: And these are the three legs.
0: దీని పైన ఉండినటువంటి ఒక పేటే ఈ ప్రేమ.
1: And the plank upon that is this universal love.
0: ఈ విధముగా మనము ఆధ్యాత్మిక భావాన్ని లేక నైతిక గౌరవాన్ని ప్రాపంచకము యొక్క తత్వాన్ని సమ్మిళితము గావించి తద్వారా మనము ప్రబోధ చేయడానికి ప్రయత్నించాలి.
1: We must try to teach this spiritual truth, this moral principle and these physical activities.
0: Mukhyanga manam adhyapakulam anetuvanti dantlo chaala takku sthayilo untunnattu variga manamu bhavistunnam. Idi chaala porapatu.
1: We usually think that we teachers are a low profession.
0: Teachers anaga adhyapakulaku లోకములో ఉండిన అన్ని ఉద్యోగముల కంటే అధ్యాపక ఉద్యోగము చాలా ఉత్తమమైనటువంటిది, చాలా బాధ్యత కలిగినటువంటిది.
1: ఆల్ ది ప్రొఫెషన్స్ దట్ వి హావ్ గాట్ ఇన్ సొసైటీ, The teacher's profession is the noblest and the highest and the most important.
0: కారణం ఏమనగా భావి భారతోద్ధారకులుగా తయారు చేసేటువంటి వారు ఈ అధ్యాపకులు.
1: Because it is these teachers who shape the future and raise the level of the country.
0: భావి పౌరులుగా తయారు చేసేటువంటి వారు అధ్యాపకులు.
1: They make the future citizens of the world.
0: ప్రపంచమును పరిపాలన చేసేటువంటి యొక్క వీరులుగా తయారు చేసేటువంటి వారు అధ్యాపకులు.
1: They make ready the heroes who will govern the world later on.
0: ఈనాడు మనము లేత హృదయులైనటువంటి బాలబాలికలకు అధ్యాపకులు పవిత్రమైనటువంటి భావములను వారికి బోధించటం చేత వారే భవిష్యత్తులో పరిపాలకులుగా కాబోతుంటారు.
1: ఇఫ్ వి ఓన్లీ imbibe, make these tender hearts, imbibe noble ideals, then they will become the rulers of the world.
0: ఇండియాలో మీరు విని ఉంటారు బాలగంగాధర్ తిలక్.
1: ఇన్ ఇండియా యు మైట్ హావ్ హెర్డ్ ఆఫ్ బాలగంగాధర్ తిలక్.
0: ఆయన ఈ యొక్క స్వరాజ్యం యొక్క దీనిలో పోరాటములో ఉండంజ వేస్తూ పోయాడు.
1: హి వాజ్ వన్ ఆఫ్ ది పైనియర్స్ ఇన్ ది ఫైట్ ఫర్ ఇండిపెండెన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: అలాంటి సమయంలో కొంతమంది మిత్రులు అతన్ని కూడి, తిలక్ నీవు నిజంగా భారతదేశానికి స్వరాజ్యం వస్తే నీవు ప్రైమ్ మినిస్టర్ అవుతావా, లేక ఇంకేమైనా ప్రధానమైనటువంటి యొక్క మంత్రి పదవులు తీసుకుంటావా అని ప్రశ్నించారు.
1: దట్ టైమ్ సమ్ పీపుల్ ఆస్క్డ్ హిమ్, తిలక్ ఆఫ్టర్ గెటింగ్ ఇండిపెండెన్స్ విల్ యూ బీ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ విల్ యూ టేక్ అప్ ఎనీ అదర్ మినిస్ట్రీ.
0: అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఈ విధమైనటువంటి పరిపాలన అధికారిని కాను. కారణం ఏమనగా నేను పరిపాలకునిగా తయారు చేసేటువంటి వాడినిగా తయారవుతానన్నాడు.
1: దెన్ హీ సెడ్ నో, ఐ డోంట్ వాంట్ టు బీ వన్ అమంగ్ ద రూలర్స్, ఐ వాంట్ టు ప్రిపేర్ ద రూలర్స్ ఆఫ్ ది కంట్రీ.
0: పూనాలో నేను స్థాపించినటువంటి యొక్క హై స్కూల్లో నేను టీచర్ గా పోయి పనిచేస్తాను అన్నాడు.
1: ఐ విల్ బీ ఎ టీచర్ ఇన్ వన్ ఆఫ్ ది హై స్కూల్స్ ఇన్ పూనా సిటీ.
0: కారణం ఏమనగా లేత హృదయులు ఈ బాలబాలికలకు చక్కని తరబీదు ఇచ్చినప్పుడు, పరిపాలనా దక్షత వారి యందు ప్రవేశింపచేసినప్పుడే భవిష్యత్తులో మన భారతదేశము చక్కని ఆనందాన్ని అనుభవిస్తుంది అన్నాడు.
1: ఐ వాంట్ టు ఎన్ష్యూర్ ద ఫ్యూచర్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ దిస్ కంట్రీ బై టెలింగ్ ఆర్ టీచింగ్ దీస్ చిల్డ్రన్ గ్రేట్ ఐడియల్స్. అండ్
0: అదే విధముగానే కృష్ణుని యొక్క చరిత్ర యందు కూడాను, కృష్ణుడు మహావీరుడైనప్పటికీ, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు అయినప్పటికీ అన్ని రాజ్యములు కూడా జయించాడు, కానీ ఇతరులకు పట్టం కట్టుకుంటూ పోయాడు, కానీ తాను ఒక రాజ్యానికి అధికారి కాలేదు.
1: సో ఆల్సో లార్డ్ కృష్ణ, దో హీ వాజ్ ఆమ్నిపొటెంట్, ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నిషియంట్ అండ్ హూ న్యూ ఎవ్రీథింగ్, హీ ఎస్టాబ్లిష్డ్ ఎ నెంబర్ ఆఫ్ థ్రోన్స్ బట్ హీ నెవర్ ఆక్యుపైడ్ ఎ థ్రోన్.
0: అనగా తాను కింగ్స్ ను తయారు చేసినటువంటి కింగ్ మేకర్.
1: He was not a king, he was a king maker.
0: King goppavada, king maker goppavada.
1: Is a king good, great, or is a king maker great?
0: King maker chaala
1: pradhana, maker is great.
0: Ade vidhamgane ee naadu adhyapakulanta kudanu manam paripalakuniga tayar cheseetunte vaaru kanuka paripalakulakante adhyapakule goppavaru.
1: So because the teachers are preparing the rulers for the world hereafter, you are greater than even the rulers.
0: Kanuka ee rulers anta tayar cheseetunte vaaru meeru.
1: Therefore you are the people who are preparing the rulers of the future.
0: Kanuka mee prayatnamupaina aadharapadi untundadi bhavishyattu yokka desham yokka unnati.
1: On your efforts and efficiency depends the future of mankind.
0: Ee naadu meeru desham yokka pavitrata, desham yokka kshemamu, desham yokka saubhagyamu ఉన్నతమైనటువంటిదిగా ఉండాలని మీరు భావించేటువంటిది సత్యమైతే, మీరు ఈ కార్యమునందు దీక్షను వహించి సరి అయినటువంటి యొక్క పరిపాలకులుగా తయారు చేసేటువంటి బిడ్డలుగా మీరు తయారు చేయాలి.
1: ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దట్ యు ఆర్ ఎర్నెస్ట్ అబౌట్ క్రియేటింగ్ ఎ బెటర్ వరల్డ్, ఎ మోర్ పీస్ఫుల్ అండ్ ప్రాస్పరస్ వరల్డ్, దెన్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు టీచ్ దీస్
0: కడకు వచ్చి చేరినటువంటి వారిలో ఎంతమంది నిజమైనటువంటి అధ్యాపకులుగా ఉంటారు.
1: Among those people who are here, how many are the real teachers?
0: Kani adhyapakulamani peru pettukuntame kani adhyapakulaku taginatvanti yokka prayatnamulo panilo manam poorthi nimagulu kavatam ledu.
1: We call ourselves teachers, But we are not completely immersed in the spirit of that profession.
0: మీరు హృదయపూర్వకమైనటువంటి యొక్క మీ కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు హృదయపూర్వకమైనటువంటి ఫలితం కూడా మీకు లభిస్తుంది.
1: If you do your duty with your full heart, then you will get also results that will satisfy your heart.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: Even an example.
0: ఒక కాలేజీలో ఫుల్ టైం అపాయింట్ చేస్తాడు ఒక లెక్చర్ ను.
1: In a college, a lecturer is appointed full time.
0: ఆ ఫుల్ టైం అపాయింట్ చేసినటువంటి వారికి ఫుల్ సాలరీ ఇస్తాం.
1: అండ్ హీ ఈస్ గివెన్ ఫుల్ సాలరీ.
0: కానీ పార్ట్ టైం వర్క్ చేసేటువంటి వాడికి ఫుల్ సాలరీ ఇవ్వరు.
1: ది పార్ట్ టైం మ్యాన్ ఈస్ నాట్ గివెన్ ఫుల్ సాలరీ.
0: అదే విధంగానే మన ఫుల్ హార్ట్ తో మనం చేసినప్పుడు ఫుల్ గ్రేస్ అనేటువంటి సాలరీ వస్తుంది.
1: దేర్ ఫోర్ ఇఫ్ వీ డూ ది వర్క్ విత్ ఫుల్ హార్ట్ వీ విల్ గెట్ ఫుల్ గ్రేస్.
0: అయితే మనం పార్ట్ టైం డివోషన్ గా చేస్తే పార్ట్ టైం సాలరీనే వస్తుంది.
2: You are listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 1st of August 1981 during the Balvikas Gurus training camp.